ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రము. శాలివాహన శక సంవత్సరము 1948 భాద్రపద మాసం 10వ రోజు క్రీస్తు శకం 2026 1వ తేదీ మంగళవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:56:19. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం జయతు జయతు భారతి బృందగానం. ఆచార్య కేశిరాజు వీర వెంకటేశ్వరరావు గారి రచన. సంగీతం శ్రీ డి నిశ్చల్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05 వస్తోంది. కొద్ది క్షణాలలో అఖిల భారత ఆంగ్ల వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలీజ్.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వ్యాఖ్యాత డాక్టర్ ఎల్ఎస్ యాజ్ఞవల్క్య శర్మ గారు.
1: ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు, లక్ష్య సాధన, ప్రవర్తన మీద ఆధారపడి ఉంటాయి. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మనిషి యొక్క ప్రవర్తన మార్పు చెందాలి, లేకపోతే వెనకబడిపోయే ప్రమాదం ఉన్నది. తన సహజ లక్షణాలు కోల్పోకూడదు, సమాజ స్థితిగతులకు భయపడకూడదు. అలా సమర్థవంతంగా ముందుకు సాగేలాగా ఉండేదే సత్ప్రవర్తన. ఆత్మబుద్ధి సుఖం చేయవా అని కదా ఆర్యోక్తి. ఆత్మపరిశీలన ఆంతరంగిక పరిశుద్ధతల నుంచి వచ్చే అద్భుతమైన మార్పు పరివర్తన. మనసు అనే అద్దంలో తనను తాను దర్శించుకోగలిగిన వారికి మాత్రమే పరివర్తన సాధ్యమవుతుంది. విశాల హృదయంతో ఆచరించే లక్షణం పరివర్తన. ఆత్మవంచన లేకుండా తన తప్పును తాను తెలుసుకోవడం, అంగీకరించడం, మార్పుకు ప్రయత్నించడం ఉత్తమమైన స్థితి. ఇలాంటి స్థితిలో ఉన్నవాళ్ళు మరొకరికి ఆదర్శవంతంగా, మార్గదర్శకంగా ఉంటారు. మనల్ని ఇతరులు ఏ రకంగా గుర్తించాలి అనుకుంటున్నామో ఆ భావన ప్రదర్శితమయ్యేలాగా మన ప్రవర్తన ఉండాలి. విభిన్న మనస్తత్వాలు ఉన్న వ్యక్తుల మధ్య మనం జీవిస్తున్నాం. అందరూ ఒకే విధంగా ఉండరు. ఎవరికి వారు తమ గురించి ఒక నిశ్చితమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. ఆ అభిప్రాయాలు

0: సమాజానికి అనుగుణంగా కొన్ని వ్యక్తిగతమైనవి, కొన్ని ఉంటాయి. ఎవరు ఎలాంటి అభిప్రాయం, ఆకాంక్ష కలిగి ఉన్నా వారి ప్రవర్తన ఇతరులకును కించపరిచేదిగా ఉండకూడదు. మహాభారతంలో నన్నయ్య చెప్పినట్లు, ఒరులేయవి ఒనరించిన నరవర అప్రియము తన మనంబునకగు. ఇతరులతో మనం ప్రవర్తించేటప్పుడు వారి గురించి, వారి మనస్తత్వం గురించి కొంత అంచనా, అవగాహన ఏర్పరచుకోవాలి. క్రొత్తవారితో అయితే ముందు ఒక అభిప్రాయం తెచ్చుకొని స్పందించాలి. అంచనా వేయటం అంటే ఇతరుల పొరపాట్లను, తప్పులను ఎంచడం కాదు సుమా. వారి చేష్టల, మాటల వెనుక దాగి ఉన్న నిజస్వరూపము, కోరికలు, ఆలోచనలు, వీటిని అధ్యయనం చేయాలి. ఆ రకంగా వ్యక్తుల మానసిక స్థితిని కొంతవరకు తెలుసుకోవచ్చు. మన ప్రవర్తన మన ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా ఉండాలి. మనం మన కోసం బ్రతుకుతూ మన శక్తిని అనుసరించి ఎంతో కొంత ఏదో ఒక విధంగా అవసరమైన వారికి చేయూతనివ్వాలి. మనలో సత్యసంధత, కృషి ఉంటే భయంతో ప్రవర్తించాల్సిన పని లేదు. ఆత్మగౌరవాన్ని కోల్పోతూ జీవించాల్సిన స్థితికి దిగజారకూడదు. మనం ఆత్మగౌరవం కోల్పోయే కొన్ని సందర్భాలను గమనిద్దాం. సమాజ ధర్మాన్ని అనుసరించనప్పుడు, ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేనప్పుడు, ఎదుటివారిని మోసగించిన సందర్భాల్లో, మానసికంగా బలహీనులుగా మారినప్పుడు, అతిగా గొప్పలు చెప్పుకున్నప్పుడు, వ్యసనాలకు బానిసలైనప్పుడు, ఇలా వివిధ సందర్భాలలో మన ఆత్మగౌరవాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఖచ్చితమైన లక్ష్యం ఉన్నవాళ్ళు ఆత్మగౌరవాన్ని చక్కగా కాపాడుకుంటారు. ఆ లక్ష్యం వ్యక్తిగతమైనది అయినా ఇతరులను బాధపెట్టేదిగా ఉండకూడదు. మన తెలివితేటలు మంచి పనులకు ఉపయోగించి సన్మార్గం ద్వారా లక్ష్య సాధన సాగిస్తే మనతో పాటు ఇతరులకు కూడా లాభం కలుగుతుంది. మన ప్రవర్తనలో విమర్శలకు తావు ఇయ్యకూడదు. పరోక్షే కార్యహంతారం, ప్రత్యక్షే ప్రియవాదినం, వర్జయేత్ తాదృశం మిత్రం, విషకుంభం పయోముఖం అన్నది చాణక్య నీతి. కొందరు మనిషి ముందు అతి వినయంగా, నమ్రతగా మాట్లాడి వెనుక తీవ్రంగా విమర్శిస్తూ ఉంటారు. ఆ ధోరణి చాలా అపాయకరం. ఆ ప్రవర్తన అలవాటైపోతే అందరిలోనూ అలా తప్పులు ఎంచడం లక్షణంగా మారుతుంది. ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి మీ విమర్శలను లెక్క చెయ్యడు. ఏ వ్యక్తి అందరినీ మెప్పించలేడు, ఏ వ్యక్తి ఎప్పటికీ ఒకేలాగా ప్రవర్తించడు. అధైర్యం, అసంతృప్తి, ఆగ్రహం ఇవి మనిషిలోని సహజత్వాన్ని మాయం చేస్తాయి, అపజయాల పాలు చేస్తాయి. ఈ మూడింటి కారణంగా మనిషి ప్రవర్తన వింతపోకడలకు దారితీస్తుంది. అందుకే ఈ మూడింటి విషయంలో జాగ్రత్త వహించాలి. సత్సంగ బలంతో వాటిని అధిగమించవచ్చును. ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం. స్వస్తి.
1: డాక్టర్ ఎల్ఎస్ యాజ్ఞవల్క్య శర్మ గారి వ్యాఖ్యానంతో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పండు.

నేల సత్తువ బాగుంటే పంట బాగొస్తుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. నేల సత్తువుతో పాటుగా నేల ఆరోగ్యం కూడా బాగుండాలి అనేది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. నేల ఆరోగ్యం అంటే ఏమిటి అంటే, నేలలో ఉన్నటువంటి గుణాలు మొక్క చక్కగా ఎదగటానికి అనువుగా ఉండాలి. అటు వేరు వ్యవస్థ బాగా లోపలి పోవటానికి అనువుగా ఉండాలి, అలాగే వేరుగా కావాల్సినటువంటి

గాలి సోకేలాగా ఉండాలి. అలాగే లోపల మరి ఈ పోషకాలన్నీ కూడా మొక్క తీసుకునే రూపంలో లభ్యమై ఉండాలి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? సహజంగానే కొంత పోషకాలు మన నేలల్లో ఉంటాయి. నేలల్లో కూడా రకరకాలు ఉంటాయి, మీ అందరికీ తెలుసు. ఎర్రనేల, నల్ల నేల, మరి వీటిల్లో కూడా కాస్త అటు ఇటుగా రకరకాలు ఉంటాయి. ఈ నేలల్లో కూడా నేల ఆరోగ్యం బాగా ఉంటే పంట దిగుబడులు బాగా వస్తాయి. నేల ఆరోగ్యం బాగుపరచుకోవడానికి కూడా మనకు అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మన నేలకు కావాల్సినటువంటి ఈ గుణాలు మంచిగా తయారు కావాలంటే మనము సహజంగా ఉన్నటువంటి నేలకి సేంద్రియ పదార్థాన్ని కనుక సరిపోయిన మోతాదులో కలపగలిగితే నేల ఆరోగ్యం బాగుపడుతుంది. మామూలుగా గతంలో మనం మాట్లాడుకున్నాం, సేంద్రియ పదార్థం నేలకు అందించినప్పుడు దానిలో ఉన్నటువంటి పోషకాలన్నీ సూక్ష్మజీవులు కరిగించి ఆ కరిగించిన తర్వాత మొక్క లాక్కుంటుందని మనం మాట్లాడుకున్నాం గతంలో. కానీ అంతేకాకుండా నేల గుణం బాగుండాలి. మట్టి రేణువులు ఒకదానికి ఒకటి అతుక్కొని ఉండాలి, పొడి పొడిగా ఉండకుండా ఉండాలి. వాన పడ్డప్పుడు ఆ వాన నీరు సరాసరి మరి కింద భూమిలోకి వెళ్ళిపోకూడదు, కొంతకాలం నేలలో ఆగాలి. లేదా పైన ఉన్నటువంటి మట్టి రేణువులతో పాటుగా బురద నీళ్లు తయారైపోయి ఆ బురద నీళ్ళంతా కూడా వాలు కొట్టుకుపోకూడదు. ఎందుకు? నేల పై పొరలో పోషకాలు చాలా ఎక్కువ ఉంటాయి. మన వేర్లకు కావాల్సినటువంటి పోషకాలన్నీ ఆ పై పొర నుంచే లాక్కుంటాయి. మరి ఇదంతా సాధ్యం కావాలి అంటే నేలకు సేంద్రియ పదార్థం అనేది చాలా చాలా అవసరం. అందుకే మనము నేలని చక్కగా ఆరోగ్యవంతంగా మార్చుకోవాలంటే భూమికి కావాల్సినటువంటి పోషకాలని పట్టి ఉంచుకునే శక్తి పెంచుకోవాలంటే సేంద్రియ పదార్థాన్ని కలుపుకోవాలి. అలాగే పంటకు కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు, మామూలుగా మనము యూరియా వేస్తాం, డిఏపీ వేస్తాం, లేదంటే కాంప్లెక్స్ ఎరువులు రకరకాలు వేస్తూ ఉంటాం. ఎన్ని రకాల ఎరువులు వేసినా వాటి ద్వారా వచ్చేటువంటి పోషకాలు ప్రధానంగా మూడో లేదా నాలుగో లేదా ఐదో అంతే. కానీ మొక్కకి 16 నుంచి 20 దాకా పోషకాలు అవసరం. మరి ఇవన్నీ కూడా బయట కొనుక్కొచ్చి చేయాలంటే అవుతుందా? అవ్వదు. మరి ఎక్కడి నుంచి వస్తాయి? తక్కువ తక్కువ అవసరమే, కానీ ఖచ్చితంగా కావాలి. మన బువ్వలో ఉప్పు లేకుండా బో తింటాము మనం. ఎంత అవసరం ఉప్పు? మనం తినే అన్నంలో 1/100 కూడా ఉండదు. అలానే మొక్కలకు కావాల్సినటువంటి పోషకాల్లో కొన్ని రకాల పోషకాలు చాలా తక్కువగా సూక్ష్మంగానే కావాలి, కానీ కావాల్సిందే. మరి కావాల్సిందంటే ఆడిని తెస్తాం. సహజంగానే నేలలో కొన్ని ఉంటాయి, కానీ తరతరాలుగా మనం వ్యవసాయం చేస్తుండడం వల్ల కొన్ని పోషకాలను మొక్కలు తీసుకుంటూ ఉంటాయి. మనం చేసేటువంటి సేద్య పద్ధతిలో వచ్చినటువంటి మార్పుల వల్ల తిరిగి మళ్ళీ నేలకి కావాల్సినటువంటి ఈ సేంద్రియ పదార్థాలను కలపకపోవటం వల్ల ఆ పోషకాలు నేలకు మళ్ళీ రావటల్లా. అందుకే సేంద్రియ పదార్థాన్ని ఏదో ఒక రూపంలో మనం నేలకు అందిస్తే పంటకు కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు, అటు ప్రధాన పోషకాలు, ఉప పోషకాలు, సూక్ష్మ పోషకాలు, తక్కువ తక్కువ అవసరమైనప్పటికీ కూడా సూక్ష్మ పోషకాలు అన్నీ కావాలంటే సేంద్రియ పదార్థంలోనే అది సాధ్యమవుతుంది. అలాగే నేలలో కూడా రకరకాల జీవులు జీవిస్తూ ఉంటాయి. అవి చాలా సేవ చేస్తున్నాయి రైతుకి. అలా సేవ చేసే సూక్ష్మజీవుల్ని బతికించుకోవాల్సిన బాధ్యత మనది. వాటిని సంరక్షించుకోవాలంటే వాటికి ఆహారం దొరకాలి. ఆహారం ఎలా నుంచి వస్తుంది? ఈ సేంద్రియ పదార్థం నుంచే వాటికి ఆహారం వస్తుంది. కాబట్టి వాటి కోసమన్నా మనం ఈ సేంద్రియ పదార్థాన్ని అందించాలి. అలాగే మొదట్లో మనం అనుకున్నట్టుగా పడ్డటువంటి వాన నిలవ ఉండాలి అంటే, నేలలో ఎక్కువ కాలం ఉండాలి అంటే, వేరు వ్యవస్థలో మనం పంటకు సరిపోయేలాగా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉండాలి అంటే సేంద్రియ పదార్థం చాలా చాలా అవసరం. నేల భౌతిక స్థితిగతులు కానీ రసాయనిక లక్షణాలు కానీ మెరుగుపరుచుకోవడానికి ఈ సేంద్రియ పదార్థం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే మనకున్నటువంటి రకరకాల నేలలు, ఇప్పుడు ఒండ్రు నేలలు ఉన్నాయనుకోండి, ఒండ్రు నేలకి గట్టిపడే అలవాటు ఉంది, దాన్ని ఇది తగ్గిస్తుంది.

0: అలాగే మొక్కల వేళ్ళు చక్కగా లోపలికి పోతే పోషకాలు ఎక్కువ లాక్కోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవి లోపలికి చొచ్చుకొని పోవటానికి అవకాశం ఇచ్చేది ఈ నేల ఆరోగ్యం. ఈ నేల ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సేంద్రియ పదార్థాన్ని కలిపితే వస్తుంది. అలాగే మట్టి కోత అరికట్టాలంటే మటుకు సేంద్రియ పదార్థం మనకి ఖచ్చితంగా అవసరం. అలాగే మనకి ఈ సేంద్రియ పదార్థాన్ని ఒక రూపంలోనే కాకుండా పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు, గొర్రెపెంట వీటితో పాటుగా ఏదైనా చెక్కలు, ఇంకా వీలైతే వర్మి కంపోస్టు, పచ్చి రొట్ట, పచ్చి ఆకు, ఇలా ఏదో ఒక రూపంలో మనం నేలకు కావాల్సినటువంటి సేంద్రియ పదార్థాన్ని అందివ్వగలిగితే నేల ఆరోగ్యం బాగుపడుతుంది, పంటకు కావాల్సిన పోషకాలన్నీ లభ్యమవుతాయి, సరైన పంట తీసుకోవడానికి అవకాశం వస్తుంది, నాణ్యమైన స్వచ్ఛమైన ఆహారాన్ని మనం ఉత్పత్తి చేసుకోగలుగుతాం.
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం. ప్రాంతంలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వాన కురిసే అవకాశం ఉంది. ఉరుములపెట్టకుండా వర్షం కూడా కురుస్తుంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం విన్నారు. మత్స్యకారులకు చెప్పుకోదగిన మార్పు ఏమీ లేదు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలు మరింత దోహదం చేస్తాయని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆక్వా కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా పొన్నపల్లిలో నిర్వహించే ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించి నగదు పంపిణీ చేస్తారు. అనంతరం ప్రజావేదికలో జరిగే సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత నర్సాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. అమెరికా బ్రిటన్లకు చెందిన ప్రముఖ విద్య

0: ఐఎస్సీ విద్యా సంస్థలు హైదరాబాద్లో తమ ఆఫ్షోర్ క్యాంపస్లను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అమెరికా, బ్రిటన్లలో పర్యటించిన తెలంగాణ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఈ ఒప్పందాలకు సంబంధించిన ప్రత్యేక నివేదికను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి నిన్న అందజేసింది. నివేదికను స్వీకరించిన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో తెలంగాణ విద్యార్థులు, యువతకు హైదరాబాద్లోనే ప్రపంచస్థాయి విద్యా నైపుణ్యాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. 2047 నాటికి తెలంగాణను $3 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి విదేశీ పర్యటనలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలు మరింత దోహదం చేస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఆర్థిక సంఘ నిధులతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనానికి కేంద్ర మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ ఆరోగ్య కేంద్రాల్లో ఆపరేషన్ థియేటర్, ప్రయోగశాల, ఫార్మసీ, టీకా వేసే సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తూ,
1: పెదనందిపాడులో దాదాపు 1.9 కోటి రూపాయలతోటి కట్టబోయేటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కేవలం బేసిక్కే కాకుండా ఒక ఆపరేషన్ థియేటర్, ముఖ్యంగా గ్రామాల్లో అవసరమైనటువంటి స్టెరిలైజేషన్, ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ, చిన్న చిన్న హైడ్రోసీల్లు ఇలాంటి బేసిక్ సర్జరీస్ అన్నీ చేసుకునే విధంగా ఒక ఆపరేషన్ థియేటర్, అదేవిధంగా ఫార్మసీ, వ్యాక్సిన్ ఇచ్చేటువంటి ప్లేసు, ల్యాబొరేటరీ, 14 మంది స్టాఫ్ తోటి ఒక రియల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ని ఇక్కడ డెవలప్ చేయబోతా ఉన్నాం.
0: ప్రజల అభిప్రాయాల ఆధారంగా పౌరసేవలను మరింత మెరుగుపరచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రియల్టైమ్ గవర్నెన్స్ ఆర్టీజీఎస్పై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మహిళలపై నేరాలు, గంజాయి నియంత్రణ, పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో పరిశుభ్రత, ఆహారం, తాగునీటిపై ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. ప్రభుత్వ ధృవపత్రాలన్నీ ఆన్లైన్లో జారీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుత నీటి వనరులను సద్వినియోగం చేసుకుని ఉద్యాన పంటలను సాగులోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆక్వా కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆయన ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా ప్రాసెసింగ్ కేంద్రాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఆక్వా కేంద్రాల్లోని నీటి విడుదల వ్యవస్థల నుంచి నమూనాలు సేకరించి ప్రయోగశాలలకు పంపించారు. ఆక్వా కేంద్రాల్లో వ్యర్థాల నిర్వహణను పరిశీలించడంతో పాటు కాలుష్య నివారణ చర్యలపై యాజమాన్యాలకు అవగాహన కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామాలు అభివృద్ది చెందితే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన నిన్న ప్రారంభించారు. ఇందులో భాగంగా చల్ల చింతలపూడి, కండ్రిగ నరసింహాపురం రహదారి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ది కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. చల్ల చింతలపూడి శ్మశాన వాటిక అభివృద్ధికి నిధులు మంజూరు చేశామని ఆయన తెలుపుతూ,
2: గ్రామాలు బాగుపడితే మండలాలు బాగుంటాయి, మండలాలు బాగుంటే పట్టణాలు బాగుంటాయి, పట్టణాలు బాగున్నాయంటే రాష్ట్రం బాగుంటుంది. మొదటి అడుగు పల్లెల్లో నుంచి రావాలి. ఇవాళ గ్రేవ్యార్డ్ గురించి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ లో నుంచి చాలా గ్రామాలలో ఇచ్చుకుంటా వస్తున్నాం. ఎన్ఆర్జీఎస్ లో ఒక క్లాజ్ మార్చి ఫండ్స్ ఉపయోగించుకొని బరియల్ గ్రౌండ్స్ అయినా కానీ రోడ్స్ అయినా కానీ ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేసి ఇచ్చాం. ఇవాళ పల్లెల్లో రోడ్లు, మేజర్గా డ్రైనేజ్లు, గ్రేవ్యార్డ్లు, తాగేనీరు, మేజర్గా ఈ సమస్యల్లో దిందలూరు పార్లమెంట్ లో సాల్వ్ చేసి పనిచేస్తున్నారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుంచి శ్రీ కె సంతోష్ నేత ఐపీఓఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: ఐపీఓఎస్ ద్వారా మనం ప్రతి ఇంటికి తీసుకెళ్లడం జరుగుతోంది. సాధారణంగా కస్టమర్ బ్యాంకు శాఖకు వెళ్లాలి, కానీ ఐపీఓఎస్ లో పోస్ట్ మ్యాన్ లేదా గ్రామీణ డాక్ సేవ కస్టమర్ ఇంటి వద్దకే వచ్చి అనేక బ్యాంకింగ్ సేవలు అందించగలరు.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: తెలంగాణలో రైతులు భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం

కల్పిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురంలో 60 ఏళ్లుగా పరిష్కారం కాని అసైన్డ్ భూముల సమస్యను భూభారతి రీసర్వే ద్వారా పరిష్కరించినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా 780 మంది రైతులకు 1378 ఎకరాలకు సంబంధించిన భూ ఆధార్, పట్టాదార్ పాస్ పుస్తకాలను ఆయన నిన్న పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని భూ వివాదాలు లేని తెలంగాణగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ప్రతి అంగుళం భూమిని సర్వే చేసి క్యూఆర్ కోడ్, మ్యాప్తో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులు, భూ యజమానులకు అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 8,71,00,000 రూపాయల వ్యయంతో చేపట్టిన బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను అధికారులతో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయితే ఆత్మకూరు ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. సంగం నుంచి కలిగిరికి వెళ్లే మార్గంలో దెబ్బతిన్న 5 కిలోమీటర్ల రహదారి మరమ్మతులకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే ఆత్మకూరు సోమశిల రహదారిని 5 కోట్ల రూపాయలతో ఆధునీకరించనున్నట్లు వెల్లడించారు. వాతావరణం. ఉత్తర తీర ఒడిశా, వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఆగ్నేయ దిశగా కదులుతూ తూర్పు మధ్య బంగాళాఖాతం వైపు పయనించనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల, విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను నిన్న నిర్వహించారు. జూ ప్రాంగణాలను పరిశుభ్రంగా, పర్యావరణ హితంగా తీర్చిదిద్దడంతో పాటు జంతువులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం, సందర్శకులకు మెరుగైన అనుభూతిని అందించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. జంతు ప్రదర్శనశాలలు కేవలం వినోద కేంద్రాలుగా కాకుండా వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ అవగాహనకు కేంద్రాలుగా నిలవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలు మరింత దోహదం చేస్తాయని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆక్వా కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భారతస్య ప్రగతిం అగ్రే నేతుం తథా పూర్వోత్తర రాజ్యేషు నవీకరణీయ ఊర్జా పరియోజనానాం విస్తారం కర్తుం గభీరా చర్చా సమజాయత. మంత్రిణా సంసూచితం యత్ ప్రశాసనం స్వచ్ఛ ఊర్జా లక్ష్యాన్ని ప్రాప్తుం పూర్ణ ప్రతిబద్ధతయా కార్యం విదధాతి. కేంద్ర రాజ్యయోః పరస్పర సహయోగేన జల ప్రబంధనస్య లక్ష్యాన్ని ప్రాప్తుమద్య జలశక్తి మంత్రాలయేన విభాగీయ శిఖర సమ్మేళనం ఆహూతం. దినద్వయం యావత్ ప్రచలంత్యాం అస్యాం గోష్ఠ్యాం వివిధ రాజ్యానాం అధికారిణః సహభాగితాం కరిష్యంతి. ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః సంకల్పానుసారం ఏషః మంచః రాష్ట్రియ జలనీతేః త్వరితాన్వయనాయ మార్గం ప్రశస్తం విదధాతి. పర్యావరణ సంరక్షణాయ స్వచ్ఛతా సంస్కృతేః ప్రసారాయ చ అద్య జగత్ ప్రకాశ నడ్డా మంత్రిణా స్వచ్ఛతా పఖవాడా ఇత్యస్య శుభారంభో విధీయతే. సితంబర్ మాసస్య పంచదశ దినాంకం యావత్ అస్య అభియానస్య మాధ్యమేన దేశే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఇతి వస్తుభ్యః ముక్తిం ప్రాప్తుం జనజాగరుకత ప్రవర్ధయిష్యతే. ఉర్వరక విభాగేన సర్వేభ్యః కార్యస్థలేభ్యః స్వచ్ఛతా నియమ పాలనాయ చ ఆహ్వానం కృతం. ప్రశాసనేన మణిపురే జనగణనా కార్యస్య స్థగనస్య నిర్ణయః కృతః. అయం నిర్ణయః తావత్ కేంద్రీయ గృహమంత్రిణా అమితషాహేన హ్యః నవదిల్ల్యాం మణిపురస్య వర్తమానస్థితేః మూల్యాంకనాయ ఆయోజితస్య ఉచ్చస్తరీయ సమీక్షోపవేశనస్య అధ్యక్షతానంతరం కృతః. తదనంతరం మణిపురస్య ఉచ్చన్యాయాలయేన నిర్దేశః దత్తః యత్ అగ్రిమాదేశపర్యంతం మణిపురే జనగణనా కార్యం స్థగితమేవ తిష్ఠేత్. భారతేన ఆర్థిక జగతి పునః కీర్తిమానం రచితం. అస్య విత్తవర్షస్య ఏప్రిల్ జూన్ త్రైమాస్యాం దేశస్య వాస్తవిక సకల గృహోత్పాదః 7.8% అవర్ధత. ప్రధానమంత్రి మోదీ ప్రావోచత్ యద్ వైశ్విక సమాహ్వానానాం సమ్ముఖీకరణం విధాయ అపి భారతేన ఏషా మహతీ ఉపలబ్ధిః సమర్జితా. చతుర్థః భారత్ జర్మనీ పర్యావరణ మంచః అద్య నవదెహల్యాం నిర్వహిష్యతే. అస్య మంచస్య ముఖ్యముద్దేశ్యం పర్యావరణ సంకటస్య జలవాయు పరివర్తనస్య చ సమాహ్వానానాం సమ్ముఖీకరణాయ ద్విపక్షీయ సంబంధాన్ సుదృఢం కర్తుమస్తి. కేంద్రీయ మంత్రి భూపేంద్ర యాదవః జర్మన్ మంత్రిణా కార్స్టన్ ష్నైడర్ ఇత్యనేన సహ అస్య సమ్మేళనస్య సహ అధ్యక్షతాం విధాస్యతి. ఫుట్బాల్ ఇత్యేతస్యాం క్రీడాయాం ఏషమః అండర్ 20 ఏషియా కప్ ఇత్యస్యాం చషక స్పర్ధాయాం భారతేన హ్యః తాష్కన్ నగరె సిరియా దేశం 1-0 ఇతి అంకాంతరాలేన పరాజితం. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఉదయ సమీరాలు, ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 జాతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలీ, 7:15 కొనసాగుతున్న ఉదయ సమీరాల్లో భాగంగా శివతాండవ కవి పుట్టపర్తి నారాయణాచార్యుల వారి వర్ధంతి సందర్భంగా జీవిత విశేషాలు, ఆ తరువాత పుస్తక సమీక్ష, ఎస్డివి అజీజ్ గారి చారిత్రక రేడియో నాటకాల సంపుటి కుంకుమ వనంపై పుస్తక సమీక్ష శ్రీ మానాపురం రాజా చంద్రశేఖర్ గారు అందిస్తారు. భక్తి సంగీతం శ్రీమతి నామతీర్థాల లక్ష్మీ ప్రసన్న, కుమారి నామతీర్థాల కృష్ణప్రియ, గాత్ర యుగణం హెచ్ రామచరణ్ గారు వయోలిన్, పురాణం రవీంద్రుడు గారు మృతంగం. పార్థివపురం మండ్యం జిల్లా సమాచార లేఖ సిహెచ్ శ్రీనివాసరావు గారు అందిస్తారు 8:30. కర్ణాటక సంగీత కార్యక్రమంలో 8:35 శ్రీమతి వెంపటి కమలదీప్తి గారి గానం, శ్రీమతి మంతా శ్రీరమ్య గారు వయలిన్, ధన్వాడ ధర్మారావు గారు మృదంగం. పాటల పల్లకి 8:59, 9:30, 10:00 ప్రత్యేక కార్యక్రమం, 8 ఏళ్ల ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్పై ప్రత్యేక ముఖాముఖి,

డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కెఎస్ సంతోష్ నేత ఐపీఓఎస్ గారితో రావల సాయి గిరీష్ గారు జరిపిన పరిచయ కార్యక్రమం, అనంతరం పాటల పల్లకి మధురిమ 11 గంటలకు, సంధ్యారాగంలో 12:40 విశ్రాంత మండల విద్యాశాఖాధికారిణి ప్రథమ చికిత్సా శిక్షకులు శ్రీమతి వేడి భవానీ గారితో ఆఖరి భాగం పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. గురుస్సాక్షాత్ పరబ్రహ్మ 1:33 ఈ మధ్యాహ్నం మహిళావాణిలో, రంగస్థలి 2:31 సత్యహరిశ్చంద్ర నాటకంలో వేటఘట్టం హరిశ్చంద్ర పాత్ర, బి సింహాచలం నాయుడు నిర్వహణలో హార్మోనియం శ్రీ ఏ సింహాచలం. సాయంత్రం 5:00 యువవాణితో 2వ ప్రసారం మొదలు, సంధ్యారాగాలు 5:30, సాయం సమీరం 6:30, కుమారి జేవి పూర్ణిమగారి గణంలో లలిత గీతాలు, కె హరిగారి కీపోర్డ్, జే రామ్మూర్తి గారి తబల, కిసాన్ వాణి 7:15, ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి ఉన్న అవకాశాల గురించి విశాఖపట్నం మత్స్య ప్రధాన శాస్త్రవేత్త సీఎంఎఫ్ఆర్ డాక్టర్ ఎస్ఎస్ రాజు గారితో శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు జరిపిన పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం సౌజన్యంతో 7:45 ఈ రాత్రి 10:00 హరికథా గానం. ఇవి ఈనాటి ప్రసార ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తలు చదువుతుంది దుర్గా ఉషారమణి. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో ఈరోజు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. అమెరికాలోని యాష్విల్లో G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. క్షయవ్యాధిపై పోరాటంలో విద్యా సంస్థలు, కార్యాలయాలను కూడా భాగస్వాములు చేస్తున్నామని, కార్మికులకు టీవీ స్క్రీనింగ్ సహాయాన్ని ఈఎస్ఐసి మరింత బలపరుస్తోందని ప్రభుత్వం తెలియజేసింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో ఈరోజు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. షాంఘై సహకార సంస్థ రజతోత్సవ వేడుకల సందర్భంగా ఈ సదస్సు జరుగుతోంది. చైనా, రష్యాతో పాటు ఈ సంస్థలో 10 సభ్యదేశాలున్నాయి. 2015 సంవత్సరం నుంచి భారత్ షాంఘై సహకార సంస్థలో పూర్తి స్థాయి

సభ్య దేశంగా కొనసాగుతోంది. 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రత, అనుసంధానత, అవకాశాల రంగంలో భారతదేశం ప్రాధాన్యతలను స్పష్టం చేయనున్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదాలపై పోరులో ద్వంద్వ ప్రమాణాలను భారత్ నిలకడగా వ్యతిరేకిస్తూ వస్తోంది. ప్రాంతీయ శాంతి సమృద్ధి కోసం సభ్య దేశాల మధ్య మెరుగైన అనుసంధానం ఎంతో అవసరమని మన దేశం భావిస్తోంది. అదే సమయంలో అనుసంధానంతో చేసే ప్రాజెక్టులు అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని కూడా మన దేశం కోరుతోంది. షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల యువతకు కొత్త అవకాశాలు కల్పించడం, స్టార్టప్ వ్యవస్థను ప్రోత్సహించడంపై కూడా భారత్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కిర్గిస్థాన్లో 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న మొదటి రోజు బిష్కెక్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా, ఇరాన్, కిర్గిజ్ రిపబ్లిక్, ఆర్మేనియా దేశాల అధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. నిన్న సాయంత్రం బిష్కెక్లో ఇతర సభ్య దేశాల అధినేతలతో కలిసి 6వ ప్రపంచ నోమాడ్ క్రీడల అధికారిక ప్రారంభోత్సవ వేడుకల్లో కూడా మోదీ పాల్గొన్నారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ క్రీడా ఉత్సవం సంచార జాతుల సంస్కృతి, వారసత్వాన్ని, వారి క్రీడా సంప్రదాయాలను ఘనంగా చాటి చెప్తుంది. క్రీడల్లో పాల్గొంటున్న భారతీయ క్రీడాకారుల బృందానికి మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. బిష్కెక్ ప్రపంచ నోమాడ్ క్రీడల ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నానని, భారతీయ బృందానికి శుభాకాంక్షలని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ క్రీడల్లో 100కి పైగా దేశాల నుంచి అథ్లీట్లు పాల్గొంటుండగా 33 మంది క్రీడాకారులు, 10 మంది భారతీయ వారసత్వాన్ని ప్రదర్శించే సభ్యులతో కలిపి మొత్తం 87 సభ్యుల భారతీయ బృందం కూడా ఈ క్రీడా ఉత్సవంలో పాల్గొంటోంది. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్దుగాన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, కజకిస్తాన్ అధ్యక్షుడు కాసిం జుమార్ టొకాయెవ్, బెలరూస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో కూడా మోదీతో పాటు ప్రారంభోత్సవానికి హాజరైన నాయకుల్లో ఉన్నారు. అమెరికాలో నాష్విల్లో 2 రోజులుగా జరుగుతున్న G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశంలో ఇవాళ చివరి రోజున మన దేశం పాల్గొంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. అమెరికా G20 అధ్యక్షతలో జరుగుతున్న ఈ సమావేశం ప్రపంచంలో ఆర్థిక వృద్ధి, ఆర్థిక స్థిరత్వం, పెరుగుతున్న రుణాలు, వాణిజ్యం, పెట్టుబడులు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలపైన దృష్టి సారిస్తోంది. ప్రపంచంలో పెరుగుతున్న అప్పులను ఎదుర్కొనేందుకు బలమైన వృద్ధి, అధిక పెట్టుబడులు, మెరుగైన ఉత్పాదకత ఎంతో అవసరమని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బేసెంట్ ఈ సమావేశంలో చెప్పారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అవసరాలను ప్రముఖంగా ప్రస్తావించేందుకు, అలాగే సుస్థిర వృద్ధిని, వాణిజ్యాన్ని, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు భారత్ ఈ సమావేశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. బెల్జియం ప్రధానమంత్రి బాడీ వివర్ రేపటి నుంచి 3 రోజుల పాటు భారతదేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సంబంధాల్లో పూర్తి స్థాయి అంశాలపైనను, ప్రాంతీయ, ప్రపంచ అంశాలపైన ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఒక వాణిజ్య కార్యక్రమంలో బెల్జియం ప్రధానమంత్రి ముఖ్య ఉపన్యాసం చేస్తారు. ఆయన ముంబైలో వజ్రాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ రంగాలకు చెందిన వివిధ దిగ్గజాలతో సమావేశమవుతారు. భారత బెల్జియం భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి బెల్జియం ప్రధానమంత్రి పర్యటన ఒక అవకాశం ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. మన దేశంలో హరిత వృద్ధిని వేగవంతం చేయడం, దేశవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను బలోపేతం చేయడంపైనే ఈ సమావేశం దృష్టి సారించిందని, ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకంగా ప్రాధాన్యతనిచ్చామని ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియాలో తెలియజేశారు. పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్, పీఎం జన్మన్ వంటి కీలక కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కూడా మంత్రి సమీక్షించారు. అమల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు భారత్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ నెల 28వ తేదీ నాటికి ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 1,71 లక్ష హెక్టర్లకు పైగా నమోదైనట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 114 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో వరి సాగు చేయగా, మొత్తం పప్పు ధాన్యాలు 117 లక్షల హెక్టర్లకు పైగా ప్రాంతంలో వేశారు.
స్వీయ అన్నం లేదా చిరు

ధాన్యాలు 177 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేశారని, అదనంగా నూనె గింజలు 190 లక్షల హెక్టర్లకు పైగా సాగు విస్తీర్ణాన్ని నమోదు చేశాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సహకార సమాఖ్య స్ఫూర్తిని బలపరిచేందుకు, జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యతను పెంపొందించేందుకు కేంద్రం, రాష్ట్రాల మధ్య సన్నిహిత సహకారంతో ఫలితాలను వేగవంతంగా సాధించేందుకు సంబంధించి జలశక్తి మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో ఒక సదస్సు నిర్వహిస్తుంది. వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రధానమంత్రి ప్రతిపాదించిన సదస్సుల శ్రేణిలో ఇది మొదటిది. నీటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమానుకూలంగా అమలు చేయడం, జల్ సంచయ్, జన్ భాగీదారీ, క్యాచ్ ద రెయిన్, తాగునీటి వ్యవస్థల వనరుల స్థిరత్వం, జల్జీవన్ మిషన్ 2.0, గ్రామీణ తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ అనే వివిధ విభాగాల్లో ఈ 2 రోజుల్లో సదస్సులో అనేక చర్చలు జరుగుతాయి. ప్రాజెక్టుల అమలు, వివిధ సంస్థల మధ్య సమన్వయం, నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, సమాజ నేతృత్వంలో నీటి పాలన బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చలు జరగనున్నట్టు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పీఎం ప్రగతి కింద క్షయవ్యాధి నిర్మూలన ప్రయత్నాల పురోగతిని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్తో కలిసి సమీక్షించారు. టీబీ ముక్త భారత్ అభియాన్ కోసం అంతర్మంత్రిత్వ శాఖల సమన్వయాన్ని బలోపేతం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించింది. మై భారత్ వాలంటీర్ల ద్వారా యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ, అలాగే ఎన్సీసీ క్యాడెట్ల ద్వారా రక్షణ మంత్రిత్వ శాఖ క్షేత్రస్థాయిలో క్షయవ్యాధి నిర్మూలన నివారణ గురించి అవగాహన ప్రచారాన్ని బలోపేతం చేస్తున్నట్లు పేర్కొంది. ఈ జాతీయ ప్రయత్నంలో విద్యా సంస్థలు, కార్యాలయాలను కూడా భాగస్వాములు చేస్తామని, కార్మికులకు టీబీ స్క్రీనింగ్ సహాయాన్ని ఈఎస్ఐసీ మరింత బలపరుస్తోందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. యాసిడ్ రీటైల్ అమ్మకంపై పూర్తిగా నిషేధం విధించాలా లేక మరింత కఠినమైన నిబంధనల పరిధిలోకి తీసుకురావాలనే అంశంపైన కేంద్ర ప్రభుత్వం స్పందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. యాసిడ్ రీటైల్ అమ్మకాన్ని నియంత్రించేందుకు 2013లో మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ యాసిడ్ ఇంకా సులభంగా అందుబాటులో ఉండడంపైన ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు వెలువరించింది. యాసిడ్ దాడి బాధితుల కోసం తగిన పునరావాస చర్యలను 6 వారాల్లో రూపొందించాలని కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అంతర్జాతీయ ఫుట్బాల్కు అర్జెంటీనా దిగ్గజం లయనల్ మెస్సీ రిటైర్మెంట్ ప్రకటించారు. 20 సంవత్సరాల అర్జెంటీనా క్రీడాకారుడిగా ఆయన తన ఫుట్బాల్ జీవితానికి ముగింపు పలికారు. సుదీర్ఘమైన తన కెరీర్లో ఆయన 1 ప్రపంచకప్ విజయం, 2 కోపా అమెరికా టైటిల్ సాధించడంతో పాటు తన దేశం తరఫున రికార్డు స్థాయిలో 207 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించారు. విశేషాలు మరొకసారి. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో ఈరోజు 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. అమెరికాలోని యాష్విల్లో G20 ఆర్థిక మంత్రుల సదస్సుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరవుతున్నారు. క్షయవ్యాధిపై పోరాటంలో విద్యా సంస్థలు, కార్యాలయాలను భాగస్వామ్యం చేస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

0: ముఖ్యమైనది, తాండవ ప్రక్రియ సాహిత్యానికి సఖ్యమైనది.
1: అలలై బంగరు కలలై పగడపు బులుగులవలె మబ్బులు విరిసిన యవి శివతాండవమట శివరాస్యంబట రాలెడు ప్రతి సుమమేలానవ్వును హైమవతి కుసుమాలంకారమును అందునందొకటవుడు నటంచును లలితా మృదు మంజుల మగు కాయము పువ్వులు తాకులతో వసివాడదు.
0: అనగానే పుట్టవర్తి నారాయణాచార్యులు వారు గుర్తొస్తారు. ఈరోజు వారి వర్ధంతి. అనంతపురం జిల్లా అనంతపురం మండలంలోని చియ్యేడు గ్రామం వారి జన్మస్థలం. శ్రీనివాసాచార్యులు వారి నాన్నగారు, కొండమ్మ అమ్మగారు గొప్ప సంస్కృతాంధ్ర పండితులు. ఇంటి పేరు అసలు తిరుమల. శ్రీకృష్ణదేవరాయల రాజగురువు తిరుమల తాతాచార్యుల వారి వంశం వారిది అంటారు. తాతాచార్యుల వారు శాస్త్ర పండితులు. సరే, నారాయణాచార్యుల వారు ఆ వంశ పరంపరానుగతంగా జన్మను పొంది చిన్నప్పుడే భారత భాగవత పురాణ ప్రబంధ ఇతిహాసాదులే కాకుండా గాంధర్వ శాస్త్రం అంటే సంగీతం కూడా నేర్చుకుని తిరుపతి సంస్కృత కళాశాలలో సంస్కృత విద్వాంసులై కవిస్థాన కృష్ణమాచార్యులు, డిటి తాతాచార్యులటి గొప్ప సంస్కృత పండితుల వద్ద వ్యాకరణ ఛంద తదితర శాస్త్రాలన్నీ కూడా అధ్యయనం చేసి పెనుగొండలో రంజకం మహాలక్ష్మ గారి దగ్గర భరతనాట్యం నేర్చుకున్నారు. సంగీత సాహిత్య నాట్య త్రివేణి సంగమమే ఆయన చేత. తలపై నిచదలేటి అలలు తాండవమాడనల త్రోపుడుల క్రొన్నెడల పువ్వు కదలాడ మొనసి ఫాలము పైన ముంగులు చెరలాడ కనుబొమ్మలో మధుర గమనములు నడయాడ కనుపాపలో గౌరి కసి నవ్వు బింబింప గడకి మూడవ కంట కటిక నిప్పులు రాల కడుపేర్చి పెదవి పై కటిక నవ్వులు వ్రేల ధిమిధిమి ధ్వని సరిద్గిరి గర్భములు నాగనమిత సంరంభ హలాకలములు రేగి ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు. పుట్టపర్తి నారాయణాచార్యులు వారి సాహిత్య సర్వస్వంలోనూ అద్భుత కావ్యం శివతాండవం. ఆకాశవాణి వారు కూడా శివతాండవాన్ని ధ్వనిప్రసారంగా అందించారు శ్రోతలకు. పొద్దుటూరు వారి అత్తవారిల్లు పుట్టపర్తి కనకవల్లి గారు శ్రీమతి అనంతపురంలో పనిచేసేటప్పుడు పుట్టపర్తి నారాయణాచార్యులు వారు అవధి భాష నుండి తులసీదాస్ రామాయణం, బ్రజభాష నుండి సూరదాస్ రస్ఖాన్ రచనలు, అలాగే హృషికేశలో ఆయన పాండిత్యాన్ని పరీక్షించిన శివానంద సరస్వతి సరస్వతీపుత్ర బిరుదిచ్చారు. లేవ్స్ ఇన్ ద విండ్ దుర్యోధనుడి కథ ఆధారంగా ఆయన రాసింది. అలాగా ఆయన దాదాపు 14 పైనున్న భాషలలో ఆయనకి ప్రభుత్వం అంటే వాటిలో కేవలం ప్రవేశమే కాకుండా పాండిత్యాన్ని సంపాదించారు. ఆయన రచనల ఆయన చదువుకుంటున్నప్పుడు ఆయనకే పాఠ్యాంశమై పరీక్ష రాశారు. అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారి నవల ఏకవీరను మలయాళంలోకి అనువదించారు. కైలాస శిఖరమల గడగి పక్కుననవ్వ నిలిమాకాశంబు నిటలంబుపై నిల్వ అన్న శివతాండవం ఆయన శివాలయంలో ప్రదక్షిణలు చేస్తూ ఉండగా స్ఫురించి ఆయనలో నటరాజ పాదాలు చరించి శివ శివా ఏకార్థ ప్రతిపాదకంగా వెలువడిన కావ్యం. పెనుగొండ లక్ష్మి, షాజీ సాక్షాత్కారం, గాంధీజీ మహాప్రస్థానం, అగ్నివీణ, పురోగమనం, విప్లవ యోగీశ్వరుడు అసంఖ్యాకమైనటువంటి పుస్తకాలు. ఆయన వ్యక్తిత్వం ఎవరికి తల వంచినది కాదు. పుట్టపర్తి వారిలాగా బహుభాషల్లో బహుశాస్త్రంలో పండితులై కవిత్వం చెప్పిన వారు అరుదన్నారు భద్రరాజు కృష్ణమూర్తి గారు. పుట్టపర్తి నారాయణాచార్యులు వారు కవి సాహిత్యశ్రీగా పద్మశ్రీ నందినటువంటి మహానుభావుడు, మహాపండితులు. కవులుండొచ్చు, కోవిదులు ఉండొచ్చు, కానీ కవి కోవిదులు అంటే గౌరవవాచకంగా ఈ బహువచనం. అమ్మవారి యొక్క బాహువచనాలలో అందంగా ఛందంగా ఒదిగిపోయిన కవి పుట్టపర్తి నారాయణాచార్యులు వారు 1990 సెప్టెంబర్ 1వ తేదీ 76 వయసులో తన లాస్యమును మెచ్చి తరుణ చంద్రాభరణుడును మోదమును జేతులును కలిపి ఆడంగ శివశక్తులొక్కటిగా చేరినంతన మౌనులది కృతప్రియమునంచు జాటింపగా ఇదే శివతాండవమట శివలాస్యంబట అంటూ వెళ్ళిపోయారు. పుట్టపర్తి నారాయణాచార్యులు వారి జీవిత విశేషాలు వారి వర్ధంతి సందర్భంగా విన్నారు. ఇప్పుడు పుస్తక సమీక్ష ఉదయ సమీర.

0: రెండవ అంశం. ఎస్డివి అజీజ్ గారి చారిత్రక రేడియో నాటకాల సంపుటి కుంకుమ వనంపై మానాపురం రాజా చంద్రశేఖర్ గారి సమీక్షా ప్రసంగం.
1: చారిత్రక రేడియో నాటకాల జీవన చిత్రణే కుంకుమ వనం సంపుటి. ఎస్డివి అజీజ్ గారు కథ, కవిత, నవల, నాటకం రాయటంలో అందివేసిన చెయ్యి. సృజనకారుడిగా పలు సాహితీ పురస్కారాలు అందుకున్నారు. కొన్ని చారిత్రక సంఘటనల్ని, సన్నివేశాల్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన 8 రేడియో నాటకాలను కుంకుమవనం పేరుతో ఒక ప్రత్యేక రేడియో నాటకాల సంపుటిగా తీసుకొచ్చి పాఠకులకు కానుకగా అందించారు. వీటిలో మొదటి నాటకమైన కుంకుమవనం 15వ శతాబ్దం నాటి ఓ ప్రణయగాథను ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని రాసింది. కాశ్మీర్ పాలకుడైన షా అశాంతి, రాజకీయ ఒత్తిళ్లను అధిగమించడానికి కుంకుమవన విహారానికి బయలుదేరి వెళ్తాడు. నైనా మధుర గాలాపనకి ముగ్ధుడై రసానుభూతితో ఆకర్షితుడుగా మారుతాడు. మంత్రి లతీఫ్ ద్వారా ఆమె వివరాలను ఆరా తీసి వివాహానికి ఒప్పించి పట్టపరాణిగా చేసుకుంటాడు. వాళ్ల వైవాహిక జీవితంలోకి అశనిపాతంలా ప్రవేశిస్తాడు మొఘల్ చక్రవర్తి అక్బర్. అతని ఆహ్వానం మేరకు ఢిల్లీ చేరుకున్న షా ఓ సామంతరాజుగా ఉండలేక, స్వతంత్రేచ్ఛను వదులుకోలేక చక్రవర్తి అధికారాన్ని ధిక్కరించి చెరసాలలో బందీగా చిక్కి చంపబడతాడు. రాజ్యం శత్రువశమవుతుంది. యువరాణి నైనీకి ప్రభు మరణించలేదనే అబద్ధాన్ని నిజంగా నమ్మబలిగిస్తాడు మంత్రి లతీఫ్. భర్త బతికే ఉన్నాడన్న వెర్రి భ్రమలో నైనా తన ఆలాపనలో మునిగి తేలుతూ కుంకుమవనానికి తిరిగి వెళ్లకుండానే విషాద ముగింపుతో ఈ నాటకం అంతమవుతుంది. ఇందులో నడక, బిగువు, దృశ్యచిత్రణ, వర్ణన పాఠకుల్ని సహజంగానే రక్తి కట్టిస్తాయి. రెండో నాటకమైన దేవగచ్చలో మహారాజు దేవసేనుడు బౌద్ధ మతాన్ని స్వీకరించి అష్టాంగ మార్గాలతో సాత్విక జీవనాన్ని కొనసాగించడం మొదలుపెడతాడు. రాజగురువైన దేవదత్తుడికి ఇది కంటగింపుగా మారి జీర్ణించుకోలేకపోతాడు. తన సైనికాధిపతి నాగభైరవుడితో చేతులు కలిపి మహారాజు సోదరుడైన నాగసేనుడికి రాజ్యాధికారాన్ని కట్టబెట్టే యోచనలో అతని అన్న దేవసేనుడిని హతమార్చడానికి పథకం పన్నుతాడు. తనకు అక్రమ సంతానంగా జన్మించిన అందాల రాశి దేవగచ్చను బెదిరించి ఒప్పించి బంధించి బలిపశువును చేస్తాడు. కాలనాగు విషంతో తయారు చేసిన చూర్ణాన్ని కొద్ది రోజుల పాటు తగు మోతాదులో తినిపించి దేవగచ్చను నిలువెల్లా విషకన్యగా మలుస్తాడు. మహారాజు దేవసేనుడితో ఒక పథకం ప్రకారం ఒప్పించి వివాహం జరిపిస్తాడు. ఉద్యానవనంలో తొలి కలయిక వేళ యువరాజు దేవగచ్చను తాకపోతుంటే ఆమె వద్దని వారించి అసలు నిజాన్ని బయటపెడుతుంది. తనను తాను కత్తితో పొడుచుకొని ప్రాణత్యాగం చేసి యువరాజు చేతుల్లో దయనీయ స్థితిలో మరణిస్తుంది. మరోపక్క ఈ ప్రయత్నం విఫలమైతే కొంతమంది సైనికాధికారుల సహాయంతో రాజగురువు సలహా మేరకు నాగసేనుడు తిరుగుబాటు చేసే పథకంతో సిద్ధంగా ఉంటాడు. ఈలోగా ఎత్తుగడ బెడిసి కొట్టి నగరం విడిచి పారిపోబోతున్న సమయంలో సైన్యాధికారి చేతుల్లో నాగసేనుడు, సైనిక పరివారం, దేవదత్తుడు మున్నగు వారంతా బందీలుగా చిక్కుకొని రాజు ముందు దోషులుగా నిలబడతారు. కానీ దేవసేనుడు ఆ తథాగతుడి ప్రవచనాలను ఆదర్శంగా తీసుకొని మరణశిక్షకు బదులుగా వీళ్ళందరినీ రాజ్య బహిష్కరణ చేస్తాడు. పురప్రజల సమక్షంలో అవంతి రాజ్యనగరి పేరును దేవగచ్చగా స్మృతిగా దేవగచ్చాపురంగా నామకరణం చేస్తూ బహిరంగ చాటింపు వేయడంతో నాటకం అర్థవంతంగా, ఆదర్శప్రాయంగా నిలుస్తూ ముగుస్తుంది. ఈ ఒడుపు సాధారణంగా పురాణ కథల్లోనూ చారిత్రక ఇతివృత్తాల్లోనూ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ శిల్పరహస్యాన్ని సమర్థవంతంగా అందిపుచ్చుకొని కథనాత్మక నాటక చిత్రీకరణతో ఆకట్టుకుంటారు రచయిత అజీజ్ గారు. మూడో నాటకం రామమ్మ బావి క్రీస్తుశకం 14వ శతాబ్దపు విజయనగర రాజులు ప్రారంభించిన పాలెగాండ్ర వ్యవస్థతో వ్యాఖ్యాన రూపంలో మొదలవుతుంది. సురతనేని వంశమునకు మూలపురుషుడైన గుజ్జుల పరమప్పనాయుడు పంచపాళెంలను ఏలిన పాలకుడు. ఈ వారసుల పాలనలో పంచపాళెం రెండుగా చీలింది. రామమ్మ బావి నాటకం కోటకొండ పాలకుడైన పరమప్పనాయుడు, అతని కుమారుడు చిన్నానాయుడు కథాకాలానికి చెందినది. గోనెగండ్ల వెంకన్నగా ప్రసిద్ధిగాంచిన వెంకప్పనాయుడు వీధి భాగవతములను ప్రదర్శించే బ్రాహ్మణులకు కొన్ని జాగీళ్ళిచ్చాడు. పాలక సంస్థానాల్లో వారసులుగా వలసపోయిన కుటుంబాల్లో హరికథా గానం చేసే గాలప్ప

కుటుంబం ఒకటి. ఇతని ఒక్కగానొక కూతురైన బ్రాహ్మణ యువతి రామమ్మే ఈ నాటక కథానాయకురాలు. ఈమె తండ్రి గాలప్ప హరికథా పఠనంతో ఈ నాటకం ఆరంభమవుతుంది. కథాంశానికి వస్తే, చిన్న పరమప్పనాయుడు తన కొడుకు చిన్నానాయుడు పొలంగట్టుపై వెళుతోన్న రామమ్మను చూసి ఆమెను అడ్డగించి రెచ్చగొట్టి చెయ్యి పెట్టి అల్లరి చెయ్యబోతే చిన్నాయుడి చెంపను చెల్లుమనిపిస్తుంది రామమ్మ. ఈ చిన్నాయుడినే కొడతావా, నీ అంతు చూస్తాను అంటూ ఆమెపై కక్షను పెంచుకుంటాడు చిన్నాయుడు. కొన్నాళ్లకు అనారోగ్యం శృతిమించడంతో చిన్న పరమప్పనాయుడు కాలం చేసి చిన్నాయుడు కోటకొండకు ఏలిక అవుతాడు. ఓ రోజు గాలప్ప ఇంటికి పల్లకిని పంపి రామమ్మను గాలప్పను బంధించి తెస్తారు అతని మనుషులు. ఆమెను బలవంతంగా పెళ్ళాడడంతో ఆత్మహత్యాయత్నం చేసేసరికి దూరంగా ఉండిపోతాడు చిన్నాయుడు. ఈ సమయంలో బాల్యమిత్రుడు సాలప్ప ఉపాయం అడుగుతాడు చిన్నాయుడు. ఆమె మనసును కరిగించే ప్రయత్నం చెయ్యు, శ్రీకృష్ణుడంతటి వాడే సత్యభామ కాలి దెబ్బ తిని కూడా ఆమెను లాలించాడు అని ఉద్బోధ చేస్తాడు. ఇంతలో ఆ ప్రాంతమంతా తీవ్ర క్షామం ఏర్పడుతుంది. మంచినీటికి సాగునీటికి కరువొచ్చి పొలాలున్న రైతులు సైతం వలస కూలీలుగా మారి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. విషయం తెలుసుకున్న రామమ్మ మందిరాన్ని వీడి చిన్నాయుడిని కలిసి ఓ ప్రాంత పాలకుడిగా అతడికి కర్తవ్య బోధ చేస్తుంది. నువ్వు ప్రజల కోసం ఏదో ఒకటి చేసి తీరాలి అంటుంది రామమ్మ. సరే చేస్తాను, మరి నువ్వు నాకు లొంగుతావా అంటూ చిన్నాయుడు అడిగేసరికి ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అతని షరతుకు ఒప్పుకుంటుంది ఆమె. రామమ్మపై కాంక్షతో ఓ పెద్ద చెరువుని బావిని తవ్వించేసరికి ప్రజల్లో చిన్నాయుడు పట్ల గౌరవం పెరిగి ప్రజాదరణ లభించడంతో అతనిలో అంతర్మతనం ప్రారంభమవుతుంది. చివరకు తన తప్పు తాను తెలుసుకొని రామమ్మను క్షమాపణ కోరి ప్రజాపాలనను ఆమెగా అప్పగించే ప్రయత్నంలో ఈ చేయి నీ జీవితాంతం వీడను అన్న చిన్నాయుడు పలుకులకు బదులుగా రామమ్మ చిరునవ్వుతో ఈ నాటకం ముగుస్తుంది. అలా రామమ్మ కోసం తవ్వించిన బావే రామమ్మ బావి, రాంబావిగా నేటికీ రాయలసీమ చరిత్రలో ప్రసిద్ధికెక్కింది. నాలుగవ నాటకమైన త్యాగశీలిలో కథావస్తువు క్రీస్తు శకం 1565 నాటిది. తల్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం విచ్ఛిన్నమయ్యాక బీజాపూర్ సుల్తాన్ తన రాజప్రతినిధిగా అదోనీ ప్రాంతానికి సిద్దిక్ మసూద్ ఖాన్ ఘాజీని పంపిస్తాడు. ఇతనికి మంత్రిగా సలహాదారునిగా వెంకన్న పండితులు ఉండేవాడు. గాజీ తన పరమత సామరస్య ధోరణితో ఇతర మతాలను కూడా సమదృష్టితో చూసేవాడు. 200,000 దినార్ల ఖర్చుతో జామియా మసీద్ కట్టడాన్ని నిర్మిస్తాడు గాజీ. క్రీస్తు శకం 1686 మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సామ్రాజ్య విస్తరణలో భాగంగా అధోనిపై దాడి జరిపేందుకు గియాసుద్దీన్ అనే సేనానితో పాటు రాజా భీమ్సింగ్ అన్న సైనికాధికారిని కూడా పంపిస్తాడు. ఓ అర్ధరాత్రి వేళ కాపలా లేని పడమటి దిక్కుగా హఠాత్తుగా ప్రార్థనా మందిరాన్ని చుట్టుముట్టి బలవంతంగా గాజీని లొంగదీసుకుంటాడు. జామియా మసీదుకు ఎలాంటి నష్టం వాటిల్లదని షరతుతో గాజీ దీనికి ఒప్పుకొని తన పరివారంతో సహా అధోనిని విడిచి వెళ్ళిపోతాడు. 5వ నాటకం తొలి తెలుగు నవల. ప్రారంభంలో భారతదేశ గవర్నర్ జనరల్ వైస్రాయ్ అయిన లార్డ్ మెమో ప్రజల జీవన విధానాన్ని ఆచార వ్యవహారాల్ని ప్రతిబింబించే రచనలు చేయాలని పండితులందరినీ ఓ చోట సమావేశపరిచి ప్రభుత్వ పరంగా అధికార ప్రకటన చేసి చెబుతాడు. నరహరి గోపాలకృష్ణమ శెట్టి సంస్కృతాంధ్ర పండితులతో పరిచయం ఉన్నవాడు. చెన్నై సూరి ప్రభావంతో ఆంధ్ర వ్యాకరణం రచిస్తాడు. తన ప్రాంత చరిత్రను రాసిన తొలి వ్యక్తి, భారతదేశ గజిట్ను రాసిన మొదటి భారతీయుడు ఈ కృష్ణమశెట్టే. లార్డు మెమో ప్రకటన నిమిత్తం శెట్టికి వ్యవహారిక భాషలో రచన చేయడానికి 6 నెలలు పడుతుంది. రంగరాజులు, సోనాభాయి పాత్రలతో కొండజాతి ఆచార వ్యవహారాలు, జీవన విధానంపై ఓ వచన ప్రబంధాన్ని శెట్టి రచిస్తాడు. దీనికి రంగరాజ చరిత్రంగా నామకరణం చేస్తాడు. సోనాబాయి పరిణయం అన్న దీనికి మరో పేరు. తెలుగులో ఇది మొదటి నవలా రచన ప్రయత్నమని, నవలా ప్రక్రియకు మార్గదర్శిగా నిలుస్తుందని పేర్కొనడం జరిగింది. రామచంద్రరావు మాట్లాడుతూ, మీ రంగరాజ చరిత్రము తొలి తెలుగు నవీన ప్రబంధమైనప్పటికీ వీరేశలింగం గారు రాసిన రాజశేఖర చరిత్రయే తొలి తెలుగు నవలగా పత్రికలు పేర్కొంటున్నాయి అన్నప్పుడు కృష్ణమశెట్టి కల్పించుకుని, నవలకుండే లక్షణాలు నా రచనల్లో కంటే వారి రచనలోనే ఎక్కువగా ఉన్నాయి కాబోలు అంటూ అభిప్రాయపడతారు. దాచేస్తే దాగేది కాదు చరిత్ర,

0: అన్న ఒక్క ముగింపు వాక్యంతో జవాబిస్తారు శెట్టిగారు. ప్రచారం కారణంగా రంగరాజ చరిత్రానికి సరియైన పేరు రాలేదు. కారణాలు ఏవైనా తొలినవల రాజశేఖర చరిత్రం అని చెప్పక తప్పదు అని ముగింపునిస్తారు. ఇలా ఈ తొలి తెలుగు నవల నాటకంను చారిత్రక పరిశోధనాత్మక దృష్టితో పరిశీలించి నాటకీకరణ చేయడంలో అజీజ్ గారి లోతైన అధ్యయన దృక్పథం బయటపడుతుంది. ఆరవ నాటకమైన దండియాత్రలో ప్రధాన సంపదను బ్రిటిష్ వారి దేశానికి చేరవేసి సంపన్న దేశంగా మలిచే తీరును విశ్లేషిస్తాడు. లండన్లో బారిస్టర్ చదువు పూర్తి చేసి వచ్చి లా ప్రాక్టీస్ ప్రారంభించిన గాంధీజీ టాల్స్టాయ్ రచనల ప్రభావంతో అహింసా మార్గంతో శాంతియుత పోరాటానికి పిలుపునిస్తాడు. ఆంగ్ల ప్రభుత్వం ఉప్పుపై సుంకాన్ని విధిస్తూ శాసనం చేయడంతో స్వరాజ్యం ఉద్యమం మొదలవుతుంది. మార్చి 12న సబర్మతి ఆశ్రమం నుంచి ప్రారంభమైన దండియాత్ర ఏప్రిల్ 5వ తేదీ సాయంత్రానికి దండిని చేరుతుంది. ఇలా భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో గాంధీజీ దండియాత్ర ఓ ప్రధాన మలుపు ఘట్టం. ముందుకు సాగే ప్రస్తుత కర్తవ్యాన్ని దేశభక్తి సందేశంతో ఈ దండియాత్ర నాటకం రచిస్తారు రచయిత. నాటకీయ పద్ధతిలో దీన్ని మలిచిన తీరు ప్రశంసనీయం. 7వ నాటకమైన కర్నూలు నగరంలో ఆటవిక దశ మొదలుకొని రాజవంశీ పరిణామ చరిత్ర విశాలాంధ్ర రాష్ట్ర నేపథ్యం వరకు జరిగిన ఇతివృత్తాన్ని చిత్రించారు రచయిత. ఆంధ్రదేశపు తొలి తెలుగు పాలకులు శాతవాహనలు మొదలుకొని ఇక్ష్వాకులు, చాళుక్యులు, చోళులు, రాష్ట్రకూటులు, యాదవులు, కాకతీయుల వరకు ఈ ప్రాంతాన్ని స్వాధీనంలోకి తెచ్చుకొని నేటి నంద్యాల, అదోని ప్రధాన కేంద్రాలకు పరిపాలన కొనసాగించారు. తుంగభద్ర, హంద్రి నదుల మధ్య కర్నూలు నగరం ఏర్పడింది. నాడు ఈ నగరాన్ని కుందెనవోలుగా పిలువబడేది. బళ్లకు కందెన వేస్తూ అదే వృత్తిలో కొందరు ఇక్కడ స్థిరపడ్డారు. అలా కందెన విస్తారంగా అమ్మకం జరగడమే కాక ఈ పేరు రావడానికి ప్రధాన కారణమైంది. తర్వాత కందెనవోలు చివరి ఏలిక గులాం రసూఖాన్ మరణంతో కందెనవోలు నవాబు పాలన అంతమై బ్రిటిష్ పాలన ప్రారంభమైంది. అలా ఆంగ్లేయుల పాలనలో కందెనవోలు కందనవోలుగా రూపాంతరం చెంది కందనూరుగా మారి చివరికి కర్నూలుగా వ్యవహరించబడి అదే పేరుతో శాశ్వతంగా స్థిరపడిపోయింది. 14వ శతాబ్దంలో కుందెనవోలు ఓ గ్రామం. పలుమార్లు రాజ్యాకాంక్షలకు తలగ్గి ఏలికలను మార్చుకుంటూ వచ్చింది. స్వతంత్రోద్యమంలో గాంధీజీ 1921లో కర్నూలును సందర్శించి వెళ్ళాడు. ఆంధ్ర రాజధాని మద్రాసు నుంచి కర్నూలుకు తరలివచ్చింది. కర్నూలు నగర విశిష్టను రాజకీయ పద్ధతిలో చేతిరింగ్ శైలిలో రచయిత అక్షయీకరిస్తారు అజిత్ గారు. చివరిదైన 8వ నాటకం దేవసేన. రాజగృహంలో సాగిన బానిస వ్యాపారం వేలం పడితే మొదలవుతుంది. ఇది దక్షిణాపదంలో ఒకనొక గ్రామం సిద్ధాపురం. గ్రామాధికారి నాగసేనుడు. స్నేహితురాళ్లతో చిలుపు చేష్టలతో గడిపే దేవసానికి తండ్రి ఓ పెళ్లి సంబంధం తీసుకొచ్చి రాగా అది ఆమెకి నచ్చక ఇంట్లోంచి పారిపోతుంది. అలా ఆ రాత్రంతా కొండపైకి నడిచి గుట్టల్లో రాళ్లరపల మధ్య గాయాలతో ప్రయాణించి ఓ నదిలో స్నానం చేసి సేద తీరుతుండగా బానిసల వ్యాపారికి అంటబడి తన కథ చెప్పి అతని మాయ మాటలకు బోల్తాపడి చెప్పుడు మాటలకు మోసపోయి కూడా వెళ్ళిపోతుంది. కొంతమంది యజమానులు వీరు తమ బానిసలు అన్న గుర్తుగా వాళ్ల నుదుటిపై కుటుంబాలకు సంబంధించిన చెట్టు, గుర్రం, సూర్యుడు, చంద్రుడు గుర్తులు పచ్చబొట్టు రూపంలో వేస్తారు. ఒకసారి బానిసగా మారిన వ్యక్తి జీవితకాలం బానిసగా బతకాల్సిందే, మరి బానిసలకు విముక్తి అన్నదే లేదా అన్న దేవసేన ప్రశ్నకు అది విని మారు మాట్లాడుకుని వెళ్ళిపోతాడు అమిత్యుడు. తిరిగి వచ్చిన అమిత్యుడు వారం క్రితం ఓ బౌద్ధ భిక్షువు నా చెంతకి భిక్షకొచ్చాడు. బౌద్ధ ధర్మం జీవిత అర్థం పరమార్థం విడమచి చెప్పాక ఈ భోగభాగ్యాల కంటే 10 మందికి సేవ చేయడమే జీవితానికి పరమావధి అని అన్నిటిని త్యజించి బౌద్ధ భిక్షుగా మారాలనే నిర్ణయానికి వచ్చానని చెబుతూ బానిస జీవితం నుంచి నీకు విముక్తి ప్రసాదిస్తూ నేను స్వయంగా రాసిన విడుదల పత్రం, కొంత ధనాన్ని కూడా నీకోసం కేటాయించాను, నీ ఇచ్చ వచ్చిన చోటికి వెళ్ళి జీవించు అంటాడు దేవసేనతో. మీరే నేనుగా మారాక నన్ను వీడిపోవడం భావ్యం కాదు అంటుంది దేవసేన. నేను బౌద్ధ భిక్షుగా మారడం ఖాయం అంటాడు అమిత్రుడు. మీలో అంతటి మార్పు కలిగినప్పుడు నాలో మాత్రం కలగదా, పదండి ఇరువురం కలిసే బౌద్ధాన్ని స్వీకరిద్దాం అంటుంది దేవసేన. ఇలా భాషల్లోనూ, భావ వ్యక్తీకరణలోనూ, అభివ్యక్తిలోనూ, సంభాషణలోనూ, ఇతివృత్తాల్లోనూ పలు చారిత్రక అంశాలతో హృదయంగా రచించిన SDV అజీజ్ గారి కుంకుమౌనం నాటకాల సంపుటి సజీవంగా పాఠకుల మనసుల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి.
1: SDV అజీజ్ గారి చారిత్రక రేడియో నాటకాల సంపుటి కుంకుమ వనంపై శ్రీ మానాపురం రాజా చంద్రశేఖర్ గారి సమీక్షా ప్రసంగం విన్నారు. ఇప్పుడు భక్తి సంగీతం. శ్రీమతి నామతీర్థాల లక్ష్మీప్రసన్న, కుమారి నామతీర్థాల కృష్ణప్రియ గాత్రయుగుళం, H. రామచరణ్ గారు వయలిన్, పురాణం రవీంద్రుడు గారు మృదంగం. ముందుగా బేహాగ్ రాగంలో పురంధరదాస్ దేవరనామ స్మరిసో సర్వద ఆదితాళం.

ద్విజావంతి రాగంలో గోవింద సుందర భద్రాచల రామదాసు రచన, తాళం మిశ్రచాపు.

0: శ్రీమతి నామతీర్థాల లక్ష్మీ ప్రసన్న కుమారి నామతీర్థాల కృష్ణయ్య ప్రియగారి గాత్రయుగంలో భక్తి సంగీతం మీరు ఇంతవరకు విన్నారు. వయలిన్ హెచ్ రామచరణ్ గారు, పురాణం రవీంద్రుడు గారు మృదంగం, ఉదయ సమీరాలు వింటున్నారు.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
0: పుష్పాంజలి సూపర్ మ్యాన్ చిత్రం నుండి పి సుశీల.

0: supporters throughout his career. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Abhishek. Prime Minister Modi at the Shanghai Cooperation Organization Summit in Bishkek is noticed prominently by the dailies. The statesman quotes Prime Minister Modi telling Putin, end hostilities and pursue peace. Ensure peace, freedom of navigation, Prime Minister urges Iran, says the Hindu. SIR draft leaves out 47.7 lakh Delhi voters, informs the Asian Age. One nation, one time, India moves towards self-reliance in timekeeping, reports the Tribune, adding IST to be mandatory time reference from March. Singapore diplomat, Myanmar activist and Bangladeshi aid giver win Magsaysay Awards, reports the Indian Express. Messi closes the Argentina chapter, reports Hindustan Times. Football loses part of its soul as legend calls time on Argentine career after failure to defend World Cup crown and death of his father George, writes the Indian Express. And with that, it's back to you, Abhishek.
0: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to address SCO summit in Kyrgyzstan's capital Bishkek today. Country's GDP grows 7.8% in the first quarter of the current financial year, beating RBI's projection of 7%. US describes India as dynamic, strong and resilient economy. New Delhi rejects Court of Arbitration award on Indus Water Treaty. Nepal rescuers blast hillside in search of hydropower workers as families wait anxiously. And Lionel Messi announces retirement from international football, ending legendary 21-year career with Argentina national team. And with that, we end the morning news. Have a nice day.
2: రచన శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు.
3: గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జిల్లాలో పర్యటించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎం నాయక్ తదితర అంశాలతో కూడిన పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. గిరిజన ప్రాంతాల్లో రహదారి సౌకర్యం ఎంతో కీలకమని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కోటుపరుపు పంచాయతీ పరిధిలో సుమారు 52 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 15 సీసీ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రతి గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. గిరిజన గ్రామాలకు డోలీ మోతల రోజులు పోయాయని, ప్రతి గ్రామానికి మంచి రోడ్డు, తాగునీరు, విద్యా సదుపాయాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వెల్లడించారు. గిరిజన హక్కులు, సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి, పార్వతీపురం మన్యం జిల్లా ఇన్ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఐటీడీఏ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రహదారి సౌకర్యం లేని గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తల్లిబాట కార్యక్రమం ద్వారా ఇప్పటికే 1000 కిలోమీటర్లకు పైగా రహదారులు నిర్మించామని, రెండో విడతలో మరో 2600 కోట్ల రూపాయల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. డోలీ మోతలతో ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితికి శాశ్వతంగా ముగింపు పలకడమే ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎం నాయక్ అధికారులను ఆదేశించారు. సీతంపేట ఐటీడీఏలో విస్తృతంగా పర్యటించి వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. ముక్కిడి పోలమ్మ వనధన్ వికాస్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ తయారవుతున్న జీడిపప్పు ఉత్పత్తులను పరిశీలించారు. గిరిజన ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీతంపేట సంత వద్ద నిర్మిస్తున్న అగ్రికల్చర్ మార్కెటింగ్ భవన పనులను పరిశీలించి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖలో ఆయుధాల భద్రత నిర్వహణను మరింత పటిష్టం చేసే దిశగా మరో ముందడుగు పడింది. పార్వతీపురం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద నూతనంగా నిర్మించిన బెల్ ఆఫ్ ఆర్మ్స్ను విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీసు శాఖలో ఉపయోగించే ఆయుధాలు, పరికరాలు, సంబంధిత సామగ్రిని సక్రమంగా భద్రపరచడం, నిర్వహించడం, అవసరమైన సమయంలో అందుబాటులో ఉంచేందుకు ఈ బెల్ ఆఫ్ ఆర్మ్స్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సదుపాయం పోలీస్ శాఖ సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని అన్నారు. విధి నిర్వహణలో ఆయుధాల భద్రత సంరక్షణ

0: సాంకేతిక నిర్వహణ అత్యంత కీలకమని, ఆయుధ సామగ్రి విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావలేకుండా నిబంధనల ప్రకారం భద్రపరిచి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్యం, భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణ తెలిపారు. జిల్లాలోని సాలూరు ఏరియా ఆసుపత్రిలో 1/02 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాన్ని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో నివసించే తల్లులు, బిడ్డలకు ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం తల్లి బిడ్డలను ఉచితంగా, సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చడంతో పాటు అవసరమైన సమయంలో ఆసుపత్రికి రవాణా సౌకర్యం కల్పించడమే ఈ సేవల ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. విపత్తు నిర్వహణ రంగంలో అత్యుత్తమ సేవలందించిన వ్యక్తులు, సంస్థలను గుర్తించి గౌరవించేందుకు కేంద్ర ప్రభుత్వం సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2027 అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. జిల్లాలో విపత్తుల నివారణ, ముందస్తు సన్నాహకాలు, సహాయక చర్యలు, శిక్షణ, అవగాహన కార్యక్రమాలు, పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణల రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి దరఖాస్తులను సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటివరకు పార్వతీపురం మన్యం జిల్లా సమాచారాలకు విన్నారు. రచన సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, కర్ణాటక సంగీత కార్యక్రమం, శ్రీమతి వెంపటి కమలదీప్తి గారి గానం, మంథాశ్రీరమ్య గారు వయలిన్, ధన్వాడ ధర్మారావు గారు మృదంగం. ముందుగా శరణం విజయ సరస్వతి రాగం, ముత్తయ్య భాగవతర్ రచన, ఆదితాళం.

చివరిగా వసంత రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి హరిహరపుత్రం ఖండజాతి ఏకతాళం.

0: కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీమతి వెంపటి కమలదీప్తి గారి గానం విన్నారు. శ్రీమతి మంతా శ్రీరమ్య గారు వయలిన్, ధన్వాడ ధర్మారావు గారు మృదంగం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, పాటల పల్లకి 2727244 నంబర్కి కానీ, 2727288 నెంబర్కి కానీ 0891 కోడ్తో ఫోన్ చేసి కావలసిన గీతాన్ని కోరుకోవచ్చు.
4: ఓయమ్మో

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ద బ్యాంకర్ టు ఎవరీ ఇండియన్.
2: హలో.
3: హలో, గుడ్ మార్నింగ్ సార్.
2: శుభోదయం అండి, చెప్పండి.
3: శుభోదయం అండి. ఇక్కడ కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి అండి, పలక సత్యనారాయణ మాట్లాడుతానండి. నాకు కుమార రాజా ఈ సినిమాలో కృష్ణ గారు నటించిన సినిమా అండి. అగలి అగలి గలి జోరు అనే పాట కావాలండి.
2: ఒక క్షణం అండి, మీ పాట విందురు గాని కాస్త ఆగాలి.

హలో, హలో, హలో, పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ శ్రోతల డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2727244 2727288 కోడ్ 0891 పాటల పల్లకి.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్కారం అండి, చెప్పండి. ఏ సినిమా?
1: బరో చరిత్ర సినిమాలోని బెల్లబెల్లి మొగాడి పాత్ర.
0: హలో హలో
1: హలో
0: చెప్పండి.
1: బెల్లబెల్లి మొగాడి అని మరో చరిత్ర సినిమాలో కావాలండి. అది కాకినాడ జిల్లా కున్నీకి మాట్లాడుతున్నాను.
0: మీ పేరు?
1: శ్యామ్ సుందర్ అండి.
0: శ్యామ్ సుందర్ గారు, కాకినాడ జిల్లా. సరేనండి, తప్పకుండా మీకు కావాల్సిన పాట వినండి.
1: ఓకే సార్.

No need to hold back my dog. Hand in hand, let's sail, my dear.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: హలో
3: హలో నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
3: ద్రాక్షారం నుంచి మాట్లాడుతున్నాను అండి. నా పేరు ఏ సత్యనారాయణమూర్తి అండి.
2: చెప్పండి.
3: మంచి మనసులో ఏఎన్ఆర్ దాంట్లో నన్ను వదిలి నీవు పోలేవు.

0: హలో
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
1: సార్, సుజాత నుంచి ప్రకాశం మాట్లాడుతున్నాం సార్. ఈ ఉదయం హృదయం
0: పాట సరే
1: కన్నీ మనసు మనిషి.

0: హలో,
1: హలో, నమస్తే అండి. శుభోదయం.
0: శుభోదయం. నమస్కారం. మీ పేరు?
1: నా పేరు కామేశ్వర్ అండి. అమలాపూర్ నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి.
1: తేనె మనసులు చిత్రంలో ఏ ఎందుకని పాట వినిపించండి.
2: ఎందుకని

0: ఎందుకని?
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

0: हेलो
1: हेलो।
0: हेलो
1: हाँ, मी पेरु
0: సంద్ర గారు నమస్తే అండి.
1: నమస్కారం అండి।
0: ఏఎస్ దేవుళ్ళు పెదపడే పిల్లండి. తోబుట్టూరు సినిమాలో ఘనశాల పాడింది ఏమయ్యా పట్టయ్య చూడు చూడు పట్టణమయ్యా.

0: నవ్వు భయ్యా.
1: హలో.
2: హలో, నమస్తే సార్. శర్మ గారు
1: నమస్కారం అండి.
2: నా పేరు ఎల్లప్ప వెంకటరావు, అనకాపల్లి గౌడపాలి నుంచి మాట్లాడుతున్నానండి. మాకు బొమ్మడి కుటుంబ సినిమా నుంచి ఘంటసాల గారు, కనకం గారు, వెంకట రామారావు గారు పాడింది సతీ సావిత్రి నాటకం పోబుతున్నావా అమ్మ ధర్మరాజు పాది వేయించండి సార్.
1: సరేనండి, వస్తాను.
2: నమస్కారం అండి.
3: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.

0: నీ దివిమూర్తి చూడం చూడ నా పతి ప్రాణములు గొలిపో వచ్చిన యమమూర్తి వలెనున్నాడే.
1: ఏమి ఆశ్చర్యము, బహుకృత దాన ధర్మార్జిత పుణ్య సంపన్నులకు దక్క అన్యులకు అగోచరంబైన మద్రూప విశేషంబు ఈ అన్నుల మిన్న కెటులుగా అనిపించే భైనను ప్రకాశముగా సావిత్రి మానిని నిర్నిమిత్త సందేహ డోలాయ మానసమై ఏనాట్లు దిగాలున దూతుము సామాన్య మనీషాగోచరంబైన మద్రూప విశేషంబుగాంచియే నేనెవ్వరో యూహించియుండదాలదు అయినను వచించెదా.

0: ఏమి ఈ సాధ్వీలలామ సాహసము? దుర్గమ కీకారణ్య ప్రయాసము సైతము సేవించి నన్ను అనుసరించు ఈమె స్థైర్యము సంస్థవనీయమైనను.
1: అహో, నిష్ప్రయోజనమే కదా.
0: కనుక చెప్పి చూచదనుగాక.
2: కాలు మోపిన చాలు కస్సని అరికాలు కోసుకుపోయడి కూసురాళ్ళు, అలికిడైనను చాలు అదరి బుస్తున లేచి.

నరములు కుదించునదుల నీళ్ళు గాలి దోలిన చాలు కదలి కర్ణపుటములు ప్రేల్చెడి ముదివెదు.

0: ఏమి ఈ బాల అచంచల మనస్థైర్యము? దుర్గమ కీకారుణ్య సీమలను దిగమించుటేగాక మహోన్నత పర్వత శిఖరాగ్రములు సైతం అధిరోహించి నన్ను అనుసరించుచున్నది. మరియును మరి కొంచెము బెదిరించి చూచెదనుగాక.
1: చెప్పిన వినవు చెముడాగిముడా పట్టిన

ఎవనుకొంటివి ఎవడనుకొంటివి సముండను పాస ధరుండను కాలయముండను పో బేల పొమ్మికన్ పో పో బేల పో పొమ్మికన్.

0: ఈమె సామాన్య స్త్రీ కానోపది సుమా.
1: బేలా సావిత్రి, ఇక మానవ మాత్రులు దాటలేని బాట ఇది. గోదాల పుణ్య భాగ్యవంతులకు దక్క అన్యులకు అరంజనీయమైన వైతరణి అల్లది.
2: అన్నీనూ తెలిసిన ధర్మవేదుడు ఇంత దూరం ఏతించి రిక్తహస్తములతో తిరిగి పొమ్మందురా?
1: మరి ఏమందును?
0: ఇది కనికరించి ఏదైనా ఒక్కళ్ళు ఒరంబ సంగి పంపిన సాధ్వి, నీ కార్యదీక్షకు కడుంగడు సంతసించింది. నీ పతి ప్రాణంబు దక్క ఏదైనా మరొక్క వరంబు కోరుకును.
2: ఈ యముని కర్కస హృదయంబు కూడా కరుగుచున్నట్లున్నది. చిక్కిన అవకాశం నేల జారనియ్యవలే. స్త్రీలకు పుట్టినింటి కన్నను మెట్టినిల్లే ప్రధానమని కదా ఆర్యోక్తి. యమధర్మరాజా, రాజభ్రష్టులై అంధులై కారణములందు కటకటంబడు మా అత్తమామలకు.
0: సరియా సరియా, రాజ్యప్రాప్తియు నేత్ర దృష్టియు రెండునూ అసంగతిని పోము. వదలకవచ్చుచున్నది అయినను ఇటువంటి వరంబులెన్ని అసంగినను మా యమధర్మమునకు భంగము వాటిన్నది కదా. కనుక మరొక్క వరంబోసంగి లాలించి బుద్ధగించి ఊరడించి మరణించెద. సావిత్రి, అబలవన్న ఆదరంబున ఒంటి వరంబోసంగి పంపుట పాడిగాదరు భావంబున మరొక్క వరంబి అని సగించింది. అది నూని పతి ప్రాణంబు దక్క.
2: ఇప్పుడు దారిన పడినాడు. ఈ అవకాశం మాత్రమేలా పోనీయవలే. కన్నవారు రుణం తీర్చుద. సమవర్తి అపుత్రస్య గతిర్నాస్తి అని అలమటించుతున్న నా జనకునకు.
0: ఇక సాధు బాబో నటుల సుత శతంబరు గ్రహించింది. సంతుష్టమై మరలి.
2: ఒకటి నే కోరితి, రెండు నీవిచ్చితి. ముచ్చటగా మూడవ కోరిక చెల్లించకపోవుట పాడియే ధర్మమూర్తి.
1: ఇది మా ధర్మస్మృతిలో ఉన్నట్టు లేదే. అయినను ఆఖరు కోరికేని వాపోవచ్చున్నది. ఇచ్చి పంపేదా
0: సావిత్రి? అడుగుము, అదీను నీ పతి ప్రాణము దక్క.
2: సంతానమును చూసి ఈయనను సంతసించు భాగ్యము ప్రసాదింపుము.
0: ప్రసాదించి తిరి పొమ్ము.
2: ఇంకెక్కడికి పోయదు.
0: ఏమి
2: నా పతి ప్రాణములు నీయక అడుగు వేయలేవు.
0: ఏమి అడుగు వేయలేనా? మహిషరాజమా, ఏమాశ్చర్యము! దేవాసుర గరుడ గంధర్వ కిన్నర కింపురుష యక్ష సిద్ధ సాధ్య భూత ప్రేత పిశాచాదు నెత్తి వచ్చినను. వినయరుద్రుని ప్రళయతాండవ ఘోష విన్నను. నెమరాపక, అడుగు తప్పక, చాలా తిప్పక ముందుకు సాగిపోవు నా మహిషరాజము. నేడేళ్లకో తత్తరపాటున పిత్తరపోవచ్చున్నది. నీవు సాధ్యమేననుకోండి, ఇంద్రజాలనివి కూడరా.
2: ఇది ఇంద్రజాలము కాదు, ధర్మబద్ధమే.
0: ధర్మబద్ధమా? నాకు తెలియని ధర్మమా? యమధర్మమునకు పైన మరొక్క ధర్మమా? ఎటులా
3: అమరులెటులయీ

చివరి దాసిరోమణి అన్న వాత్సల్యం మన వచ్చి ఉంటుంది కాని ఇంతటి తెలివిగలదని తెలిసి ఉండినా. నేను నాక నా భట్లనే పంపి ఉండేది వాడును కదా. గత మనకు ఒకటి ప్రయోజనం లేని కనుక సాధ్వీ సావిత్రి, నీ పతిభక్తికి సమయస్ఫూర్తికి కడుంగడు సంతసించింది. ఇదిగో నీ పతి ప్రాణంబులు గ్రహించుము. యమునంతటి వాణినే తికమక పెట్టి గెలువదాలిన నీ చరిత చరితార్థము పతితో.

0: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
1: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
0: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
1: ఎలా తెలుసుకోవచ్చు?
0: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
1: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
0: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
2: ఆర్బిఐ అంటుంది,
0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.

0: హలో,
1: హలో, నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
1: నా పేరు తెలిసారి పద్మావతి, విజయనగరానికి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి పద్మావతి గారు, ఏ సినిమా ఏ పాట?
1: ఏకవీర సినిమాలో అది నన్ను దోచుకుంది ఒకట రంగడ.
0: ఏకవీర కాదండి, అది గులేబకావళి కథ కదా.
1: తోటలో నారాజు,
0: అది ఏకవీర.

0: హలో,
1: హలో,
0: నమస్కారం.
1: దొరికిందా సార్?
0: మీ పేరు?
1: నా పేరు నూకెళ్ళ కొండబాబు, గొల్లపాలెం. టైలరింగ్ వర్క్ చేస్తుంటాను సార్.
0: ఏ సినిమా?
1: ఆత్మబంధువు
0: ఏం పాట?
1: అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి.

0: హలో,
1: నమస్కారం సార్. మారు
0: నమస్కారం అండి. ఏ సినిమా?
1: రైతు గడ్డ చిత్రంలో
0: మీ పేరు?
1: శ్రీనివాస్ అన్న పేరు.
0: శ్రీనివాస్ గారు, రైతు బిడ్డ సినిమా నుంచి ఏం పాట కావాలి?
1: ఇరుసిన మరుమల్లి అంట సార్.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మంచిపట్నం సార్, హైదరాబాద్.
0: సరేనండి, వినండి.
2: దిక్కు.

పాటల పల్లకి కార్యక్రమంతో మళ్ళీ ఈ పల్లకి పాటలతో మీ దగ్గరకు వచ్చే సమయం 10:20.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 10 గంటలుగా వస్తుంది. ప్రకటించిన అంశం కొంచెంసేపట్లో. విజయవాడ కేంద్రం నుండి వెళ్ళి

0: ఆకాశవాణి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. అతిథి శ్రీ సంతోష్ నేత ఐపీవైఎస్ గారు, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుంచి. పరిచయం చేస్తూ ఉన్నవారు రావల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు చేరువ చేయాలి అనే లక్ష్యంతో 2018లో ప్రారంభమైన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీపీబీ నేడు తన 8 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. తపాలా శాఖకు ఉన్న విస్తృతమైన నెట్వర్క్ను ఆధునిక డిజిటల్ బ్యాంకింగ్ సేవలతో అనుసంధానం చేస్తూ, ముఖ్యంగా గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంది. డోర్స్టెప్ బ్యాంకింగ్, యూపీఐ, ఆధార్ ఆధారిత బ్యాంకింగ్, బిల్ పేమెంట్స్, డిజిటల్ రైఫ్ సర్టిఫికేట్ వంటి అనేక సేవలను ప్రజల ఇంటి వద్దకే చేరవేస్తూ ఆర్థిక సేవలను మరింత సులభతరం చేస్తూ ఉంది. ఐపీపీబీ 8 ఏళ్ల ప్రయాణం ఎలా సాగింది? ఆంధ్రప్రదేశ్లో దీని సేవలు ప రజలకు ఏ విధంగా ఉపయోగపడుతూ ఉన్నాయి? భవిష్యత్తులో ఎలాంటి కొత్త సేవలను అందుబాటులోకి తీసుకురానుంది? ఇటువంటి అంశాల గురించి పూర్తి వివరాలు మనకందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ కె. సంతోష్ నేత ఐపీవైఎస్ గారు, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుంచి. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్తే అండి.
0: సార్, కార్యక్రమంలో ముందుగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 8 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటున్న సందర్భంగా ఈ 8 ఏళ్ల ప్రయాణాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు?
1: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 2018 సెప్టెంబర్ 1వ తేదీన దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. అట్టహాసంగా ప్రతి మినిస్టర్ వచ్చి ప్రతి లొకేషన్ లో 650 బ్యాంకింగ్ బ్రాంచెస్ లో ఈ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ 8 ఏళ్ల పాటు చాలా విజయాలను సాధించాము. అందులో ముఖ్యంగా ఒక బ్యాంక్ అంటే మనం బ్రిక్ అండ్ మోటార్ బ్యాంక్ మాత్రమే మన మైండ్ లో వస్తుంది. కానీ ఆ యొక్క ఆలోచనను మనము కొలగొడుతూ మనము ఈ రోజున బ్యాంక్ మీ ఇంటి వద్దకు అనే ఒక భావనను మనం ఆచరణలోకి తీసుకురావడం జరిగింది. సో ఇలాంటి ఒక సక్సెస్ మనం చూస్తున్నాము. ఇప్పుడు ఈ రోజున గ్రామీణ ప్రాంతాల వారికి, రిమోట్ ఏరియాస్ లో ఉండే వాళ్ళకి ఈ రోజున మనం బ్యాంకింగ్ సదుపాయం అందించగలుగుతున్నామంటే ఐపీబీబీ చేసిన కృషి వల్లని. ఈ ఐపీబీబీ కస్టమర్ బేస్ ఈ రోజుకి 14 కోట్లకు పైగా చేరుకుంది. ఇందులో 80% మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే కావడం విశేషం. అలాగే క్యాసా డిపాజిట్లు కూడా ఆగస్టు 2026 నాటికి 28,400 కోట్లకు చేరాయి. సో అందువల్ల ఈ 8 ఏళ్ల ప్రయాణాన్ని ఫైనాన్షియల్ ఇంక్లూజన్, డిజిటల్ బ్యాంకింగ్, డోర్ స్టెప్ బ్యాంకింగ్ అనే 3 ప్రధాన విజయాల ప్రయాణంగా నేను విశ్లేషిస్తున్నాను.
0: సార్, 2018లో ప్రారంభమైన యొక్క ఐపీపీబీ ప్రధాన లక్ష్యం ఏమిటి?
1: ముఖ్యంగా మనం గమనిస్తే ఐపీపీబీ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా అన్బ్యాంక్డ్ మరియు అండర్ బ్యాంక్డ్ ప్రజలకి సులభమైన, అందుబాటులో ఉండే బ్యాంకింగ్ సేవలను అందించడం మన యొక్క లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఐపీపీబీ గణనీయమైన విజయాన్ని సాధించింది. పోస్ట్ ఆఫీసులు, పోస్ట్ మ్యాన్లు, గ్రామీణ డాక్ సేవకుల ద్వారా బ్యాంకింగ్ సేవలను చివరి మైలుకు తీసుకెళ్లింది. ఐపీపీబీ అధికారిక సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా 1,65,000 పైగా పోస్ట్ ఆఫీసులు మన బ్యాంకింగ్ సేవలు అనుసంధానించబడ్డాయి. 2026-27లో ఐపీపీబీ కస్టమర్ సంఖ్య 14 కోట్లకు దారడం, అందులో 80% మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కావడం, అలాగే 49% ఖాతాదారులు మహిళలు కావడం ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో ఐపీపీబీ సాధించిన విస్తృత విజయంగా మనం

0: స్పష్టంగా చూపిస్తోంది. ముఖ్యంగా మహిళలు ఈ బ్యాంకింగ్ సేవలను అందుకోవడం చాలా సాధికారంగా అనిపిస్తోంది.
1: సార్, సాధారణ బ్యాంకులతో పోలిస్తే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ప్రత్యేకత ఏంటంటారు?
0: ఐపీపీబీ అనేది ప్రత్యేకత పోస్టల్ నెట్వర్క్ ద్వారా వస్తుందండి. ఎర్లియర్ మనం బ్రిక్ అండ్ మోటార్ బ్యాంక్స్ ని మాత్రమే చూసాము, కానీ ఈ రోజున డోర్ స్టెప్ బ్యాంకింగ్ మోడల్ ని ఐపీపీబీ ద్వారా మనం ప్రతి ఇంటికి తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. సాధారణంగా కస్టమర్ బ్యాంక్ శాఖకు వెళ్ళాలి, కానీ ఐపీపీబీలో పోస్ట్ మ్యాన్ లేదా గ్రామీణ డాక్ సేవ కస్టమర్ ఇంటి వద్దకే వచ్చి అనేక బ్యాంకింగ్ సేవలు అందించగలరు. సో అంటే ఐపీపీబీలో కస్టమర్ గోస్ టు ద బ్యాంక్ అనే విధానంతో పాటు బ్యాంక్ రీచెస్ ద కస్టమర్ అనే విధానం కూడా ఉంది. పోస్టల్ నెట్వర్క్ డిజిటల్ టెక్నాలజీ, బయోమెట్రిక్ ఆధారిత సేవలను కలిపి చివరి మైలుకు బ్యాంకింగ్ ను అందించడం ఐపీపీబీ యొక్క ప్రత్యేకత.
1: సార్, ఐపీపీబీకు అత్యంత ప్రత్యేకమైన సేవల్లో డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఒకటి కదా సార్? సో ఈ బ్యాంకింగ్ సేవలు ఎలా అందుతూ ఉన్నాయి?
0: పోస్ట్మెన్ మరియు గ్రామీణ డాక్ సేవకులు వారి చేతిలో మొబైల్ తో పాటు బయోమెట్రిక్ డివైస్ తీసుకొని ప్రతి కస్టమర్ దగ్గరికి వెళ్లి బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 186,000 మంది పోస్ట్మెన్లు మరియు గ్రామీణ డాక్ సేవకులు డోర్ స్టెప్ సేవలను ప్రజలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరి ద్వారా బ్యాంకింగ్ సేవలు గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల్లోని ప్రజల ఇంటి వద్దకు కూడా చేరుతున్నాయి. కస్టమర్ నగదు ఉపసంహరణ, నగదు జమ, రెమిటెన్స్, బిల్లుల చెల్లింపులు, బీమా, పెన్షన్ వంటి థర్డ్ పార్టీ సర్వీసెస్ కూడా, అలాగే బ్యాలెన్స్ ఎంక్వైరీ, నామినీ అప్డేట్స్ వంటి నాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉంటున్నాయి. సో అంటే ఒక కస్టమర్ బ్యాంక్ కి రావాల్సిన అవసరం ఉండదు, కానీ మన పోస్ట్మ్యాన్, జీడిఎస్ వారి ఇంటికే వెళ్లి ఇవన్నీ సేవలను అందిస్తున్నారు.
1: సార్, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు శాఖకు వెళ్లలేని వృద్ధులు కానివ్వండి, దివ్యాంగులు, మహిళలు, సో ఇటువంటి వారికి డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఎంత ఉపయోగకరంగా ఉంది?
0: ఇది చాలా ఉపయోగకరం, ఎందుకంటే ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరిగా ఉన్న మహిళలు లేదా దూర ప్రాంతాల్లో నివసించే వారికి బ్యాంకు శాఖకు ప్రయాణించడం కష్టంగా ఉంటుంది. వారు ఇంటి వద్దే నగదు ఉపసంహరణ, నగదు జమ, డబ్బు బదిలీ, బిల్లుల చెల్లింపు, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ వంటి సేవలను పొందగలరు. ఇది కేవలం బ్యాంకింగ్ సౌకర్యం మాత్రమే కాదు, ప్రయాణ సమయం, ఖర్చు మరియు శారీరక ఇబ్బందులను తగ్గించే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సాధనం.
1: సార్, ఇంటి వద్ద ఏ సేవలు అందుబాటులో ఉన్నాయంటారు?
0: మీరు చూసుకుంటే ఇక్కడ ఖాతా ప్రారంభించడం, నగదు జమ చేయడం, నగదు ఉపసంహరణ చేయడం, డబ్బు బదిలీ అంటే రెమిటెన్స్ కానీ, యూటిలిటీ బిల్ పేమెంట్స్, ఆధార్ మొబైల్ అప్డేట్, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్, పెన్షన్ వంటి థర్డ్ పార్టీ సర్వీసెస్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, నామినీ ఆర్ పర్సనల్ డీటెయిల్స్ మార్పులు, ఆధార్ లింకింగ్, బెనిఫిషియరీ అండ్ బిల్లర్ మేనేజ్మెంట్, ఇతర అందుబాటులో ఉన్న సర్వీస్ రిక్వెస్ట్లు వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. ఐపీపీబీ తాజా టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఈ సేవలను అధికారికంగా పేర్కొంది.
1: సార్, డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరుగుతున్న ఈ రోజుల్లో ఐపీపీబీ ద్వారా యూపీఐ సేవలు ప్రజలకు ఏ విధంగా అందుతూ ఉన్నాయి?
0: ఐపీపీ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కస్టమర్లు యూపీఐ ద్వారా డబ్బులు పంపడం, స్వీకరించడం, ఇతర బ్యాంకు ఖాతాలకు ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడం, ఎలక్ట్రిసిటీ ఆర్ వాటర్ బిల్స్, యూటిలిటీ బిల్స్ పే చేయడం, మొబైల్ మరియు డిటిహెచ్ రీఛార్జ్లు చేయడం వంటి సేవలను పొందుతున్నారు. ఐపీపీబీ యూపీఐ ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా డిజిటల్ చెల్లింపుల పరిధిని విస్తరించింది.
1: సార్, స్మార్ట్ ఫోన్ లేదా యూపీఐ సేవలపై వీటికి సంబంధించి అవగాహన లేని గ్రామీణ ప్రజలకు అసిస్టెడ్ యూపీఐ అని చెప్పి ఒక ఇనిషియేటివ్ ని తీసుకుని వచ్చారు కదా సార్, ఈ సౌకర్యం అనేది ఏ విధంగా లభిస్తుందంటారు?
0: ఇది ఐపీపీబీలో చాలా ముఖ్యమైన ఇన్నోవేషన్ అండి. ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఉండకపోవచ్చు లేదా యూపీఐ యాప్ ఉపయోగించడం తెలియకపోవచ్చు. అలాంటి వారికి అసిస్టెడ్ యూపీఐ ద్వారా ఐపీపీబీ సిబ్బంది, పోస్ట్మెన్, జీడిఎస్ సహాయంతో యూపీఐ ట్రాన్సాక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఐపీపీబీ అధికారిక వార్షిక నివేదిక ప్రకారం అసిస్టెడ్ యూపీఐ స్మార్ట్ ఫోన్ లేదా డెబిట్ కార్డ్ వంటి ఎంట్రీ బ్యారియర్స్ లేకుండానే యూపీఐని ఉపయోగించడానికి సహాయపడే విధంగా రూపొందించబడింది. సో ఇది చాలా ఉపయోగకరం అండి.
1: సార్, సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఐపీపీబీ ఖాతాదారులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
0: ప్రజలు ముఖ్యంగా ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ఒకటి, ఓటీపీ, ఎంపిన్, యూపీఐ పిన్ ఎవరితో చెప్పకూడదు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, బ్యాంకు అధికారి పేరుతో ఎవరైనా పిన్ ను ఓటీపీ అడిగితే ఇవ్వకూడదు. తెలియని లింక్స్ పై క్లిక్ చేయకూడదు. యూపీఐ పేమెంట్ స్వీకరించడానికి పిన్ అవసరం లేదని గుర్తుంచుకోవాలి. అనుమానాస్పద కాల్ లేదా మెసేజ్ వస్తే వెంటనే స్పందించకుండా అధికారిక ఐపీపీబీ ఛానల్స్ ద్వారా ధృవీకరించాలి. మొబైల్ పోయినా లేదా అనుమానాస్పద ట్రాన్సాక్షన్ కనిపించినా వెంటనే బ్యాంకు సమాచారం ఇవ్వాలి. ఐపీపీబీ లావాదేవీలు డిపాజిట్ లేదా విడ్రాయల్స్ బయోమెట్రిక్ ప్రామాణీకరణ ద్వారానే జరుగుతాయి, అంటే బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ద్వారానే జరుగుతాయి.

0: కాబట్టి ఖాతాదారుడి వేలి ముద్ర లేదా ప్రమాణీకరణ లేకుండా ఎలాంటి మోసపూరిత నగదు లావాదేవీలు జరగవు. ఇది ఐపీవీ ఖాతాదారులకు అత్యుత్తమ భద్రతను అందిస్తోంది. ఓటీపీ, పిన్, పాస్వర్డ్ ఎవరికి చెప్పకండి. సురక్షితమైన బయోమెట్రిక్ ఆధారిత లావాదేవీలను విశ్వసించండి. అనే జాగ్రత్తలు మిమ్మల్ని సైబర్ మోసాల బారి నుండి పడకుండా చేస్తాయి.
1: సార్, దేశంలో ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు అందించాలి అనే ఫినాన్షియల్ ఇంక్లూషన్ ఈ లక్ష్యంలో ఐపీపీబి పాత్ర ఏ విధంగా ఉందంటారు?
0: ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో చాలా గొప్ప పాత్ర ధరించడం జరిగింది. ఈ రోజు వరకు పొదుపు నగదు లావాదేవీలు, డిబిటి, ఇన్సూరెన్స్, పెన్షన్, డిజిటల్ పేమెంట్స్ వంటి అన్ని రకాల ఆర్థిక సేవలు ప్రతి ఒక్కరికి సులభంగా అందుబాటులో ఉండేలా చేయడం. సో ఈ లక్ష్యంలో ఐపీపీబి చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 14 కోట్ల ఐపీపీబి ఖాతాలు ప్రారంభించబడ్డాయి. అలాగే డిబిటిలో ఐపీపీబికి దాదాపు 12% మార్కెట్ వాటా ఉంది. ఇప్పటి వరకు ఐపీబి ఖాతాల ద్వారా 173,000 కోట్ల పైగా డిబిటి మొత్తాలను జమ అయ్యాయి. ప్రస్తుతం 6,69,00,000 ఖాతాలకు డిబిటి క్రెడిట్ సౌకర్యం అందుబాటులో ఉండగా సుమారు 9.5 కోట్ల ఖాతాలు ఆధార్ సీడెడ్ ఖాతాలుగా ఉన్నాయి. దీని ద్వారా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, ప్రయోజనాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరేందుకు ఐపీబి ఒక సమర్థవంతమైన వేదిక పనిచేస్తోంది. ఇక ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ను దేశవ్యాప్తంగా మరింత విస్తృతంగా అందించడానికి మన అతిపెద్ద బలం 1,65,000 పైగా పోస్ట్ ఆఫీసుల విస్తృత నెట్వర్క్. ఈ పోస్ట్ ఆఫీసులు, పోస్ట్ మ్యాన్లు మరియు గ్రామీణ డాక్ సేవకుల ద్వారా దేశంలో గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలకు కూడా బ్యాంకింగ్ సేవలను చివరి మైలుకు తీసుకెళ్లగలుగుతున్నాం. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఐపీబి ఖాతాదారుల్లో 49% మంది మహిళలు ఉండటం. ఇది మహిళలకు కూడా బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవలు పెద్ద ఎత్తున చేరుతున్నాయనడానికి ఒక మంచి సూచిక. ముఖ్యంగా పోస్ట్ ఆఫీసులు, పోస్ట్ మ్యాన్లు మరియు గ్రామీణ డాక్ సేవకుల ద్వారా గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలను చివరి మైలుకు తీసుకెళ్లడం ఐపీబి ప్రత్యేకత. అందువల్ల ఖాతా ప్రారంభించిన నుండి డిబిటి పొందడం, డిజిటల్ చెల్లింపులు చేయడం, పొదుపు, ఇన్సూరెన్స్, పెన్షన్ వంటి ఆర్థిక సేవలను ఉపయోగించుకోవడం వరకు 1,65,000 పైగా పోస్ట్ ఆఫీసుల విస్తృత నెట్వర్క్, 14 కోట్లకు పైగా ఖాతాలు మరియు 49% మహిళల ఖాతాదారుల భాగస్వామ్యంతో సమగ్ర ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సాధనలో ఐపీబీ విజయవంతంగా ముందుకు సాగుతోంది.
1: సార్, ఆంధ్రప్రదేశ్లో మారుమూల గ్రామాలకు బ్యాంకింగ్ సేవలను తీసుకువెళ్లడంలో తపాలా శాఖ నెట్వర్క్ ఎంత కీలకంగా ఉంది?
0: ఆంధ్రప్రదేశ్లో తపాలా శాఖ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విస్తృత నెట్వర్క్ ఐపీబీకి చాలా పెద్ద బలం. పోస్ట్ ఆఫీసులు, పోస్ట్ మ్యాన్లు, గ్రామీణ డాక్ సేవకులు ఇప్పటికే గ్రామీణ ప్రజలకు ప్రవర్శం ఉన్న వ్యక్తులు. అందువల్ల కొత్తగా బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను నిర్మించాల్సిన అవసరం లేకుండా ఉన్న పోస్టల్ నెట్వర్క్ ను ఉపయోగించి బ్యాంకింగ్ సేవలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లవచ్చు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పరిధిలో దాదాపు 10,000కు పైగా పోస్ట్ ఆఫీసులు మరియు 11,000పైగా ఉద్యోగుల పటిష్టమైన యంత్రాంగం ద్వారా మారుమూల గ్రామాల్లోని ప్రతి ఇంటికి నాణ్యమైన, వేగవంతమైన సేవలను అందుతున్నాయి. ఇది మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో మనం చేయగలిగిన ఇంప్రూవ్మెంట్ అండి.
1: సార్, పెన్షనర్లు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, సో ఇటువంటి వర్గాల వారికి ఐపీపీబీ ద్వారా అందుతూ ఉండే ముఖ్యమైన సేవలు ఏంటి?
0: పెన్షనర్లకు ముఖ్యంగా డోర్ స్టెప్ బ్యాంకింగ్ మరియు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్, అదే జీవన్ ప్రమాణ్ గా అంటాము, చాలా ఉపయోగకరమైనవి. ఎందుకంటే వారు ప్రతిదానికి బ్యాంక్ రాలేరు. అలాంటి వాళ్లకు మనం డోర్ స్టెప్ బ్యాంకింగ్ ద్వారా, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ద్వారా చాలా ఉపయోగకరమైన సేవలను అందిస్తున్నాము. అలాగే వృద్ధులు కూడా, వృద్ధులు ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికేట్ కోసం కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు ఐపీబీ ఇంటి వద్దే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ జనరేషన్ సౌకర్యాన్ని అందిస్తోంది. అంతేకాకుండా క్యాష్ విత్డ్రావల్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఫండ్స్ ట్రాన్స్ఫర్ వంటి ప్రాథమిక బ్యాంకింగ్ సేవలను కూడా ఇంటి వద్ద పొందే అవకాశం ఉంది.
1: సార్, మీరు ఇప్పుడే చెప్పారు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనేసి. ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ విషయంలో ఐపీపీబీ ద్వారా ఎలాంటి సౌకర్యం అనేది ముఖ్యంగా అందుతుందంటారు?
0: ఐపీబీ ద్వారా మనం ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ తో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన ప్రమాణ్ రూపొందించవచ్చు. సో ప్రత్యేకంగా ఏమిటంటే పెన్షనర్ ఐపీబీ ఖాతాదారుడే కావాల్సిన అవసరం లేదు. ఇతర బ్యాంకుల్లో పెన్షన్ ఖాతా ఉన్న పెన్షనర్లు కూడా ఈ సేవను సద్వినియోగం చేసుకోవచ్చు. సో పోస్ట్ మ్యాన్ లేదా గ్రామీణ డాక్ సేవకు నేరుగా ఇంటికి వచ్చి ఈ బయోమెట్రిక్ ప్రామాణీకరణను పూర్తి చేసే సమగ్ర డోర్ స్టెప్ బ్యాంకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. అందువల్ల అనారోగ్యం లేదా వయోభారంతో బయటకు వెళ్లడం కష్టమైన వృద్ధులు, పెన్షనర్లు ఎక్కడికి వెళ్లకుండా తమ నివాసం వద్దే అతి తక్కువ సమయంలో సురక్షితంగా జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించవచ్చు.
1: సార్, ఐపీపీబీ ఖాతాను పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ తో అనుసంధానం చేసుకోవడం వల్ల ఖాతాదారులకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి?
0: ఇది 2 రకాలుగా లాభం చేకూరుస్తుందండి. ఐపీపీబీ

0: మరియు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లేదా పోసా అకౌంట్ అనుసంధానం వల్ల రెండు వ్యవస్థల మధ్య నిధులను సులభంగా నిర్వహించుకోవచ్చు. మీ అందరికి తెలుసు ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ లో చాలా అగ్రగామిగా ఉంది స్వీప్. అండ్ అలాగే పోసా అకౌంట్ కూడా మన చిన్న మొత్తాలను పొదుపు చేసుకునే ఒక ఇంధనంగా ఎప్పటినుండో ఉంది. ఇలాంటి సమయంలో మన స్వీప్ ఇన్ స్వీప్ అవుట్ సదుపాయం ద్వారా లింక్డ్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ లోని నిధులు నిర్వహించుకునే అవకాశం ఉంది. అలాగే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అయిన పీపీఎఫ్, సుకన్య సమృద్ధి, ఆర్డీ అండ్ లోన్ అగేన్స్ట్ ఆర్డీ వంటి ఎలిజిబుల్ ప్రొడక్ట్స్ కు చెల్లింపులు చేయవచ్చు. అంటే ఐపీవీ మరియు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ సేవలు కలిసి కస్టమర్ కు మరింత సమగ్ర ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్ ను అందిస్తున్నాయి.
1: సార్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా ఇన్సూరెన్స్, పెన్షన్ మరియు ఇతర ఆర్థిక సేవలను ప్రజలకు ఏ విధంగా చేరువ చేస్తూ ఉన్నారు?
0: ఐపీవీ కేవలం డిపాజిట్ మరియు పేమెంట్ సర్వీసులకే పరిమితం కాలేదండి. ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, పెన్షన్ ప్రొడక్ట్స్ మరియు లోన్ రిఫరల్ స్కీమ్స్ సర్వీసెస్ వంటి సేవలను కూడా అందిస్తోంది. ఉదాహరణకు పీఎంజేజేబీవై మరియు సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, జనరల్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, పెన్షన్ ప్రొడక్ట్స్ మరియు సేవలను పోస్టల్ నెట్వర్క్ ద్వారా మరియు డోర్స్టెప్ ఛానల్స్ ద్వారా ప్రజలకు చేరువ చేస్తున్నాయి. దీంతో ఒకే నెట్వర్క్ ద్వారా ప్రజలకు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పెన్షన్, సోషల్ సెక్యూరిటీ వంటి అనేక ఆర్థిక సేవలు అందుతున్నాయి.
1: సార్, మనకి డైలీ యుటిలిటీస్ ఉంటాయి కదా సార్, అంటే విద్యుత్ బిల్స్, మొబైల్ రీఛార్జెస్. సో ఇటువంటి బిల్ పేమెంట్స్ ఐపీపీపీ ద్వారా ఏ విధంగా అందిస్తూ ఉన్నారు? వీటి వినియోగం అనేది ఎలా ఉంది?
0: మన బ్యాంక్ పేరే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. అంటే ఈ పేమెంట్స్ యూటిలిటీ చెల్లింపుల కొరకు మన ఈ అకౌంట్ ను ఉపయోగించుకోవడానికి ముఖ్యంగా రూపొందించబడింది. ఐపీపీ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా వాటర్, ఎలక్ట్రిసిటీ మరియు యూటిలిటీ బిల్స్, ప్రీపెయిడ్ మొబైల్ మరియు డిటిహెచ్ రీఛార్జ్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. బిల్ పేమెంట్ సర్వీసులను గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రజలు ఒక్కో బిల్లు కోసం వేర్వేరు కౌంటర్స్ లేదా ఆఫీసుకి వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. ఫాస్టాగ్ వంటి పేమెంట్ రిలేటెడ్ సర్వీసెస్ కూడా ఐపీపీబీ ఎకోసిస్టమ్ లో అందుబాటులో ఉండే సేవల విస్తరణలో భాగంగా ఉన్నాయి. సేవల అవైలబిలిటీ మరియు ట్రాన్సాక్షన్ లిమిట్స్ కాలానుగుణంగా మారవచ్చు, కాబట్టి కస్టమర్లు తాజా ఐపీపీబీ వివరాలను పరిశీలించడం మంచిది.
1: సార్, ఆంధ్రప్రదేశ్లో ఐపీపీబీ సేవలు ఉపయోగిస్తున్న ఖాతాదారుల సంఖ్య మరియు లావాదేవీల పరంగా ఇప్పటి వరకు ఎలాంటి వృద్ధి నమోదైందంటారు?
0: ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారుల నమోదు మరియు లావాదేవీల పరంగా అద్భుతమైన వృద్ధిని కనబరుస్తున్నాము. పోస్ట్ మ్యాన్లు మరియు గ్రామీణ డాక్ సేవకుల ద్వారా విస్తృత స్థాయి డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలు అందిస్తూ ప్రజలకు ఆర్థిక సేవలను మరింత చేరువ చేస్తోంది. ఖాతా విస్తరణను చూసుకుంటే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో జూలై 2026 నాటికి 3,05,000 పైగా కొత్త ఖాతాలను ప్రారంభించి విస్తృత ఆదరణ పొందింది. అలాగే ఏపీఎస్ సేవలను గమనిస్తే 5,08,000 పైగా ఏవిపిఎస్ లావాదేవీలను విజయవంతంగా నిర్వహించింది. అలాగే సిఎల్సి అంటాము, చిల్డ్రన్ ఎన్రోల్మెంట్ స్కీమ్, ఆధార్, చైల్డ్ ఆధార్ అంటాము, బాల ఆధార్, వాళ్ళకు కూడా 5 సంవత్సరాల లోపు పిల్లల ఆధార్ నమోదుతో పాటు ఆధార్ కు మొబైల్ నెంబర్ అనుసంధానం అప్డేట్ చేసే ప్రక్రియలో దాదాపు 72,500 సేవలను ప్రజల ముంగిటకే చేర్చింది. జనరల్ ఇన్సూరెన్స్ 1 కోటికి పైగా ప్రీమియం సేకరించింది. పోస్టల్ నెట్వర్క్ మరియు మైక్రో ఏటీఎం సాంకేతికత ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఐపీ ఆర్థిక సమ్మిళిత్వాన్ని అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ వేగవంతం చేస్తూ నిరంతరం ముందంజలో కొనసాగుతోంది.
1: సార్, ఆంధ్రప్రదేశ్లోని రైతులు, స్వయం సహాయక సంఘాలు, చిన్న వ్యాపారాలు, ఐపీపీబీ చిన్న వ్యాపారులు ఐపీపీబీ సేవలను ఎలా ఉపయోగించుకోవచ్చు?
0: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో రైతులు, మహిళా సంఘాలు మరియు చిన్న వ్యాపారుల కోసం సమగ్రమైన డిజిటల్ మరియు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. ఇందులో మీరు గమనిస్తే ముఖ్యంగా డిబిటి స్కీమ్స్ ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల నిధులు నేరుగా ఐపీపీ ఖాతాల్లో జమ అవుతున్నాయి. పిఎం కిసాన్ రికార్డ్ మైల్ రాయి, దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ 23వ విడత దాదాపు 1,36,00,000 లబ్ధిదారుల ఐపీపీ ఖాతాల్లో సుమారు 2,800 కోట్ల నిధులు జమ అయ్యాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ సర్కిల్ అన్నదాత సుఖీభవ ఘనత కూడా మనం గమనించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా దాదాపు 1,800 కోట్ల నిధులను పోస్టల్ శాఖ తన విస్తృత నెట్వర్క్ ద్వారా రైతులకు పంపిణీ చేయడం జరిగింది. అలాగే డోర్ స్టెప్ బ్యాంకింగ్ రైతులు తమ తమ గ్రామంలో లేదా పొలం వద్ద ఏపీఎస్ ద్వారా నగదు ఉపసంహరణ, యుటిలిటీ పేమెంట్స్ మరియు డబ్బు బదిలీ చేసుకోవచ్చు. స్వయం సహాయక సంఘాలను గమనిస్తే ఇదంతా రైతుల గురించి చూస్తే, అండ్ అలాగే ఎస్ఎస్జి ని కూడా గమనిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాగస్వామ్యం డిజిలక్ష్మి ప్రాజెక్ట్ అనే కొత్త ప్రాజెక్ట్ తో ముందుకు రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం ద్వారా 200 మందికి పైగా డిజి లక్ష్మీలను ఐపీబీ యొక్క ఇండివిజువల్ బిజినెస్ కరెస్పాండెంట్లుగా నియమించి వారికి స్థిర జీవనోపాధిని కల్పించడం జరిగింది. చిన్న వ్యాపారులకు క్యూఆర్ లేదా యూపీఐ కలెక్షన్లు, అలాగే

0: కస్టమర్ల నుంచి సున్నా ఛార్జీతో యూపీఐ ఆర్ క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ చెల్లింపులను స్వీకరించవచ్చు. మర్చెంట్ లోన్స్ చిన్న వ్యాపారుల అభివృద్ధి మరియు పెట్టుబడి అవసరాల కోసం మర్చెంట్ లోన్స్ అందుబాటులో ఉన్నాయి. ఐబీబీ లోన్ రెఫరల్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. దాంట్లో భాగంగా హోమ్ లోన్ మరియు పర్సనల్ లోన్, వెహికల్ లోన్ మరియు గోల్డ్ లోన్, అలాగే బిజినెస్ లోన్ కూడా అందజేసే ప్రయత్నాలు చేస్తున్నాం.
1: సార్, ఫ్యూచర్లో మనం చూస్తే కనుక ఐపీపీ

0: చేయడం ఒక లక్ష్యం. అలాగే లాస్ట్ మైల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ని కూడా ఇంకా స్థిరపరచడం, వాటి మీద ఇంకా పనిచేస్తా ఉన్నాము. అలాగే డిజిటల్ చెల్లింపులను సులభతరం చేస్తూ యూపీఐ అసిస్టెడ్ యూపీఐ మరియు ఏఈపీఎస్ వంటి సేవలను మరింత మందికి సులభంగా అర్థమయ్యేలా చేయడం. సమగ్ర ఆర్థిక సేవల పంపిణీ, మైక్రో ఇన్సూరెన్స్, పెన్షన్, ఇన్వెస్ట్మెంట్స్ మరియు క్రెడిట్ రిఫరల్ సేవలను విస్తరించడం. అలాగే మర్చెంట్ లోన్ ఎక్స్పాన్షన్, చిన్న వ్యాపారులకు అందిస్తున్న మర్చెంట్ లోన్స్ ని సదుపాయాన్ని మరింత విస్తరించడం. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గా పరివర్తన ప్రణాళిక, భవిష్యత్తులో ప్రతి స్థాయి రుణ సేవలు మరియు విస్తృత ఆర్థిక సేవలను నేరుగా అందించేందుకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ విభాగంలోని లోకి ప్రవేశించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం. అలాగే భవిష్యత్తులో టెక్నాలజీ, పోస్టల్ నెట్వర్క్ మరియు హ్యూమన్ అసిస్టెన్స్ అనే మూడు అంశాలను సమన్వయం చేస్తూ అత్యంత ప్రభావవంతమైన సమగ్ర సమ్మిళిత బ్యాంకింగ్ మోడల్, అంటే ఇంక్లూజివ్ బ్యాంకింగ్ మోడల్ ను నిర్మించడం ఏపీవీకి ఉన్న అతిపెద్ద అవకాశం.
1: సార్, కార్యక్రమంలో చివరగా మన ఆకాశవాణి శ్రోతలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు మీరు అందించాలనుకునే సందేశం సార్?
0: నా ముఖ్యమైన సందేశం ఒకటేనండి, బ్యాంకింగ్ సేవలు మీకు దూరంగా లేవు, బ్యాంకింగ్ సేవల వ్యవస్థే మీ ఇంటి ముంగిటకు వచ్చింది. ప్రతి 5 కిలోమీటర్ల పరిధిలో అందుబాటులో బ్యాంకింగ్. గ్రామీణ ప్రజలు బ్యాంకింగ్ పనుల కోసం నగరాలు, పట్టణాలు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రతి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పోస్ట్ ఆఫీస్ నెట్వర్క్ ద్వారా మీ స్వగ్రామంలోనే అన్ని రకాల బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. అలాగే రెండవ అతిపెద్ద అంశం ఏంటంటే, అత్యంత చవకైన సులభమైన బ్యాంకింగ్ మరియు జీరో బ్యాలెన్స్ ఖాతాలు. మనం అతి తక్కువ ఛార్జీలతో జీరో బ్యాలెన్స్ అకౌంట్ సముదాయంతో సులభంగా ఖాతా ప్రారంభించవచ్చు. తక్షణ ఆధార్ సీడింగ్ మరియు ఎన్పిసిఐ లింకింగ్ ద్వారా ప్రభుత్వ సేవల సంక్షేమ పథకాల నిధులు నేరుగా ఖాతాలో జమ అవుతాయి. అలాగే కాగిత రహిత మరియు బయోమెట్రిక్ విధానం, ఇతర బ్యాంకుల మాదిరిగా విత్డ్రా లేదా డిపాజిట్ ఫారాలు, స్లిప్పులు రాయాల్సిన అవసరం లేదు. ఖాతా నెంబర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఆధార్ కార్డు మరియు వేలి ముద్ర, అంటే బయోమెట్రిక్ ద్వారా నగదు డిపాజిట్, విత్డ్రా లేదా లావాదేవీ పూర్తి చేసుకోవచ్చు. ఇలాగా సమగ్ర సేవలు మీ ఇంటి ముంగిటికే తీసుకొస్తున్నాము. ఖాతా తెరవడం, డబ్బు బదిలీ, యూపీఐ బిల్లుల చెల్లింపు, డిబిటి మొత్తాలు తీసుకోవడం, ప్రమాద బీమా, ఇన్సూరెన్స్ అండ్ పెన్షన్ మరియు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ వంటి అనేక సేవలను జీడిఎస్ పోస్ట్ మ్యాన్ల ద్వారా ఇంటి వద్దే పొందవచ్చు. ముఖ్యంగా చివరిది సైబర్ భద్రతపై అప్రమత్తత. గ్రామీణ ప్రజలు డిజిటల్ లావాదేవీలను సులభంగా అలవరించుకుంటూనే తమ ఓటీపీ పిన్ నెంబర్లు ఎవరికి చెప్పకుండా సైబర్ భద్రత విషయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఈ విధంగా చూసుకుంటే ఐపీపీ అంటే కేవలం ఒక బ్యాంకు మాత్రమే కాదు, తపాలా శాఖ యొక్క విస్తృత నెట్వర్క్ ద్వారా ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసాను చేకూర్చి ఒక గొప్ప ఆర్థిక సమ్మిళితత్వ ఉద్యమం లాగా మనం చూస్తున్నాము. ఇది ఒక ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మూవ్మెంట్ లాగా ముందుకెళ్తోందని మా యొక్క ముఖ్య సందేశం.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఏటీఎస్ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఐపీపీవీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ.
1: ఇంతవరకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుంచి శ్రీ కె సంతోష్ నేత ఐపీఓఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి 2727244 నంబరుకు కానీ 2727288 నంబరుకు కానీ 0891 కోడ్ జత చేసి మీకు కావలసిన గీతాన్ని కోరుకోవచ్చు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: హలో
3: సార్, గుడ్ మార్నింగ్.
2: గుడ్ మార్నింగ్
3: సార్. చిత్తూరు జిల్లా పోతలపట్టి మండలం తలపెట్టు గ్రామం నుంచి నరేంద్ర సార్. బాగున్నారు సార్?
2: చెప్పండి
3: సార్. భార్గవరావు సినిమాలో ఆనందో బ్రహ్మ అనే పాట కావాలి.

0: హలో హలో,
1: సార్, నమస్కారం అండి. శర్మ గారు,
0: నమస్కారం. నమస్కారం, చెప్పండి.
1: మాది స్వాములకోట అండి. ఇది

0: చెప్పండి.
1: నాకు ప్రేమనగర్ లో
0: ఏం పాట?
1: తాగితే మర్చిపోగలను, మర్చిపోతే తాగలేను. ఆ పాట సార్,
0: మనసు గతి ఇంతే.
1: మనసు అంటే మనసు బాగాలేను.
2: తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు. మర్చిపోతే తాగగలను, మరువనివ్వదు.

మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం. ముందుగా డాక్టర్ చక్రవర్తి ఈ సినిమా కోసం సాలూరు రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో ఆరుద్ర సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీల పాడగా వింటారు.

మీరు మధురిమ ఈ శీర్షికన పాత తెలుగు సినిమా పాటలు 1960-1990 సంవత్సర మధ్యకాలంలో విడుదలైన సినిమాల్లో నుంచి కొన్ని ఎంపిక చేసిన పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పాండవ వనవాసం. ఈ సినిమా కోసం ఘంటసాల స్వీయ సంగీత సారథ్యంలో సీనియర్ సముద్రాల సాహిత్యాన్ని పి సుశీలతో కలిపి పాడగా వింటారు.

1960 1990 మధ్యకాలంలో విడుదలైన సినిమాలో నుంచి కొన్ని పాటలను వింటున్నారు. వినబోయే పాట మనుషులు మారాలి. ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన దాశరథి సాహిత్యం, సంగీతం కెవి మహాదేవన్.

కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోయేది కేవి మహాదేవన్ సంగీత సారథ్యంలో ఆచార్య ఆత్రేయ సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీల దసరా బుల్లోడు సినిమా కోసం పాడగా వింటారు.

వినబోయే పాట పండంటి కాపురం. ఈ సినిమా కోసం ఎస్పి కోదండపాణి సంగీత సారథ్యంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడగా వింటారు.

మోసగాళ్లకు మోసగాడు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడుతున్న ఆరుద్ర అప్పలాచార్యుల, సాహిత్యం సంగీతం పి ఆదినారాయణరావు.

వినబోయే పాట కేవీ మహాదేవన్ సంగీత సారథ్యంలో ఆచార్య ఆత్రేయ సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీల పాడిన బడిపంతులు సినిమాలో నుంచి పాట వింటారు.

మీరింతవరకు మధురిమ ఈ శీర్షికన 1960-1990 మధ్య కాలంలో విడుదలైన కొన్ని ఎంపిక చేసిన సినిమాల్లోని పాటలు వింటున్నారు. మధురిమ శీర్షికన కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట అల్లూరి సీతారామరాజు. ఈ సినిమా కోసం పి ఆదినారాయణరావు సంగీత సారథ్యంలో ఆరుద్ర సాహిత్యాన్ని పి సుశీల పాడగా వింటారు.

ముత్యాల ముగ్గు. ఈ సినిమా కోసం కేవీ మహాదేవన్ సంగీత సారథ్యంలో ఆరుద్ర సాహిత్యాన్ని వి. రామకృష్ణ పాడగా వింటారు.

వినబోయే పాట కేవీ మహాదేవన్ సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామూర్తి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల అడవిరాముడు సినిమా కోసం పాడగా వింటారు.

పైసా పైసా తెలిసేస్తాను ఖరేజా చూపిస్తా. ఓరేవా సులేమాన్ని.

0: ఇప్పుడు ఎంఎస్ విశ్వనాథన్ సంగీత సారథ్యంలో ఆచార్య ఆత్రేయ సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రమోలా యుగల గీతంగా మరో చరిత్ర సినిమా నుంచి వింటారు.
1: కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము. శభాష్.

మంచి మనసులు. కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము, ఇది కలిసి వచ్చిన అదృష్టము.

పూల రంగడు మనగాళ్ళకు మనగాడు దసరా బుల్లుడు ప్రేమనగర్ సోగాడు పూల రంగడు పక్కింటి అమ్మాయి గడుసన్నాయి

0: కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము ఇది అదృష్టము. మంచివాడు మామకు తగ్గ అల్లుడు, చిక్కడు దొరకడు కదలడు వదలడు వాడే వీడు.
1: అయ్యో పిచ్చివాడు.

0: కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన దుష్టము, ఇది కలిసి వచ్చిన.
1: కార్యక్రమంలో వినబోయే తరువాతి పాట ప్రేమాభిషేక్.

వినబోయే పాట సితార. ఈ సినిమా కోసం ఇళయరాజా సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామూర్తి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి యుగళగీతంగా వింటారు.

ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్ జానకి పాడిన వేటూరు సుందరరామూర్తి సాహితి విన్నారు. వినబోయే పాట రుద్రవీణ. ఈ సినిమా కోసం జేసుదాసు చిత్ర పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం, సంగీతం ఇళయరాజా.

0: మధురిమ శీర్షికన 1960-1990 మధ్యకాలంలో విడుదలైన కొన్ని సినిమాల్లో నుంచి ఎంపిక చేసిన కొన్ని సినిమా పాటలు విన్నారు. మధురిమ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కాసేపట్లో హిందీలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఆ తర్వాత ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచే మరికొద్ది క్షణాల్లో. ఆ తర్వాత మధుమంజరి శీర్షికన మరికొన్ని తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇప్పుడు హిందీలోను అనంతరం ఆంగ్లంలోనూ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వెలువడతాయి.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే విశాల్ శర్మ. प्रधानमंत्री नरेंद्र मोदी ने आज किर्गिस्तान की राजधानी बिश्केक में शंघाई सहयोग संगठन के 26वें शिखर सम्मेलन को संबोधित किया. इस अवसर पर उन्होंने

జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ సినిమా కోసం ఇళయరాజా సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామూర్తి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడగ వింటారు.

గీతాంజలి. ఈ సినిమా కోసం ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యం వింటారు.

0: కబళం పడతా, నిన్ను కట్టుకుపోతా, నీ భరతం పడతా, నిన్ను పట్టుకుపోతా.
1: మధుమంజరి శీర్షికన తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే మరికొద్ది క్షణాల్లో.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉగ్రవాద నిధులు, నియామకాలు, సురక్షిత ఆశ్రయాల పూర్తి వ్యవస్థ నిర్మూలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ సభ్యదేశాన్ని కోరారు. భారత్ సాధించిన 7.8% ఆర్థిక వృద్ధి 140 కోట్ల మంది పౌరుల కష్టపడే తత్వానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును మన దేశం తిరస్కరించింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. ఉగ్రవాద నిధులు, నియామకాలు, రాడికలైజేషన్

0: సురక్షిత ఆశ్రయాల పూర్తి వ్యవస్థను నిర్మూలించాలని ఆయన సభ్యదేశాలను కోరారు. ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న సంఘర్షణలపై కూడా మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధాలు, ఘర్షణలు ఏ సమస్యకు పరిష్కారం కాదని, చర్చలు దౌత్య మార్గం ద్వారానే అన్ని వివాదాలు పరిష్కారమవ్వాలని ఆయన చెప్పారు. మార్కెట్లను అనుసంధానించి, వాణిజ్యాన్ని సులభతరం చేసి, అభివృద్ధికి కొత్త మార్గాలను తెరిచే అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతిస్తుందని కూడా ప్రధానమంత్రి చెప్పారు. అయితే ఎటువంటి ప్రయత్నాలైనప్పటికీ అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పూర్తిగా గౌరవించాలని కూడా ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ గత ఏడాది షాంఘై సహకార సంస్థ సివిలైజేషన్ సంభాషణ వేదికను భారత్ ప్రతిపాదించిందని మోదీ వెల్లడించారు. ఈ ఏడాది మొదటి సమావేశం మన దేశంలో జరుగుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారత్ సాధించిన 8% ఆర్థిక వృద్ధి 140 కోట్ల మంది పౌరుల శ్రామిక తత్వానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈరోజు సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేస్తూ, కోవిడ్ మహమ్మారి సమయం నుంచి కొనసాగుతున్న యుద్ధాలు, అస్థిరత వంటి అంతర్జాతీయ సమస్యలున్నప్పటికీ భారత్ వేగంగా పురోగమిస్తోందని మోదీ అన్నారు. ఈ వృద్ధిని నిలకడగా కొనసాగించాలంటే ఆత్మ నిర్భర్ భారత్ గా ఆవిర్భవించడం ఎంతో ముఖ్యమని మోదీ చెప్పారు.
1: దేశవాసియో కో బహుత్ బహుత్ బధాయీ. 7.8% గ్రోత్, దేశ్ ఖుషియో సే భర్ గయా. దేశవాసియో కో మై బధాయీ దేతా హూం ఉన్కే సంకల్ప శక్తి కే లియే, ఉన్కే పురుషార్థ్ కే లియే. ఏక్ సామూహిక శక్తి కా ఏక్ ప్రతిబింబ హై. దునియా యుద్ధ మే డుబీ హుయీ, చారో తరఫ్ యుద్ధ కీ ఖబరే ఆ రహీ. విశ్వ సంకటో సే గిరా హువా హై, సప్లై చైన్ పూరీ తరహ డిస్టర్బ్ హై. 2020 మే కోవిడ్ కాల్ సే లేకర్ అబ్ తక్ కహీ పర్ భీ స్థిరతా నజర్ నహీ ఆ రహీ హై. ఉస్కే బావజూద్ భీ భారత్ తేజ్ గతి సే ప్రగతి కర్ రహా హై.
0: 7.8% అభివృద్ధి రేటు కేవలం పౌరుల శ్రమకు ఫలితమని ఆయన అన్నారు. పౌరులు స్వదేశీ వస్తువులు స్వీకరించాలని, లోకల్ వోకల్ ఫర్ లోకల్ ను ప్రోత్సహించాలని, మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ఆదరించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. పౌరులు విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలని, విదేశాల్లో వివాహాలు ప్లాన్ చేసుకోవడం మానుకోవాలని, అవసరం లేకపోతే బంగారం కొనుగోలు చేయవద్దని కూడా ప్రధానమంత్రి విజయం చేశారు. స్వదేశీ పద్ధతిని పాటిస్తే స్వాతంత్ర వజ్రోత్సవాల నాటికి వికసిత్ భారత ఆకాంక్ష నెరవేరుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. దేశీయ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ, ఇంధనం, ఎరువుల దిగుమతులపై ఆధారపడి ఉన్నప్పటికీ తన వృద్ధికి ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వచ్చే మార్పులకు తగినట్లుగా భారత్ సర్దుబాటు చేసుకోగలదన్న విషయం నిరూపితమైందని కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. భారతదేశం వెలుపల నుంచి వచ్చే సవాళ్లను ఎదుర్కోగల శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ అని ఆర్థిక మంత్రి అభివర్ణించినట్లు వార్తలు తెలియజేస్తున్నాయి. ప్రపంచంలో మునుపెన్నడూ లేనంతగా ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతికి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. కొన్ని దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ అనేక ఎరువులను, వాటి ముడి పదార్థాలను కూడా దిగుమతి చేసుకుంటున్నామని ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎప్పటికప్పుడు తన అంచనాలు వెల్లడిస్తుందని, సూచికలు సానుకూల దిశలోనే ముందుకు సాగుతున్నాయని ఆర్థిక మంత్రి అన్నారు. బెల్జియం ప్రధానమంత్రి బాడ్డి వేవర్ రేపటి నుంచి 3 రోజుల పాటు భారతదేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మన ప్రధానమంత్రితో ద్వైపాక్షిక సంబంధాల పూర్తి స్థాయి అంశాలపై, ప్రాంతీయ ప్రపంచ అంశాలపైన ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద నేపథ్యంలో ఒక వాణిజ్య కార్యక్రమంలో బెల్జియం ప్రధానమంత్రి ముఖ్య ప్రసంగం చేస్తారు. ముంబైలో వజ్రాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ రంగాలకు చెందిన వివిధ భాగస్వాములతో సమావేశమవుతారు. ఈ పర్యటన భారత్ బెల్జియం భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఒక అవకాశాన్ని ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును భారత్ తిరస్కరించింది. ఆ ట్రిబ్యునల్ అధికార పరిధిని తోసిపుచ్చుతూ దాని నిర్ణయాలు చట్టవిరుద్ధమని తాము భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ మధ్యవర్తిత్వ ధర్మాసనాన్ని తాము ఏనాడు గుర్తించలేదని, విచారణలో తాము పాల్గొనలేదని, అటువంటి తీర్పు సంఘం తీర్పులకు తాము కట్టుబడి ఉండబోమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక సోషల్ మీడియా పోస్టులో స్పష్టం చేసింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేశామని న్యూఢిల్లీ మరోసారి తన విధానాన్ని స్పష్టం చేసింది. నేపాల్లోని త్రిశూలి 3A జల విద్యుత్ ప్రాజెక్ట్ ప్రాంతంలో మట్టితో నిండిపోయిన సొరంగాల్లో చిక్కుకుపోయినట్లు భావిస్తున్న 600కు పైగా కార్మికులను రక్షించేందుకు సహాయ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.

0: సొరంగాలను శుభ్రం చేయడానికి, ప్రాణాలతో బయటపడిన వారి కోసం వెతకడానికి సిబ్బంది పేలుడు పదార్థాలు, భారీ యంత్రాలు, ఎయిర్ పంపులను ఉపయోగిస్తున్నారు. నేపాల్ విపత్తు నిర్వహణ అధికారిక సమాచారం ప్రకారం 939 మంది మరణించగా 592 మంది విదేశీ జాతీయులతో సహా 3925 మంది ఆచూకీ లేకుండా పోయారు. ఇప్పటి వరకు జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి 279 మందిని రక్షించారు. దేశవ్యాప్తంగా 11,000 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెస్క్యూ ఆపరేషన్తో పాటు బాధితుల గుర్తింపులో సహాయం చేసేందుకు మన దేశం ప్రత్యేక బృందాలను పంపింది. ఖాట్మండులో 19 మంది సభ్యులతో కూడిన భారతీయ ఫోరెన్సిక్ బృందం మృతదేహాల గుర్తింపు కోసం డిఎన్ఏ పరీక్షల్లో సహాయం చేస్తోంది. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హబ్ అండ్ స్పోక్ అంతర్జాతీయ విమాన సర్వీసులను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. ఎయిర్ ఇండియా ద్వారా నడిచే తొలి ఈజీ కనెక్ట్ సర్వీస్ అహ్మదాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ మీదుగా పలు అంతర్జాతీయ గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికులను చేరవేస్తుంది. గుజరాత్ రాష్ట్రానికి ఎంతో కీలకమైన ఈ విమానయాన కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా పాల్గొంటారు. ఈ సర్వీసుల ప్రారంభంతో భారతదేశంలో విస్తరిస్తున్న హబ్ అండ్ స్పోక్ అంతర్జాతీయ నెట్వర్క్లో వారణాసి, అమృత్సర్ల ద్వారా అహ్మదాబాద్ మూడో ప్రాంతీయ కేంద్రంగా ఆవిర్భవిస్తుంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్తో కలిసి చురుకైన పాలన, సమయానుకూలం అమలు కోసం ఏర్పాటు చేసిన పీఎం ప్రగతి క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం ప్రగతిని సమీక్షించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కోసం అంతర్మంత్రిత్వ శాఖల సమన్వయాన్ని బలోపేతం చేయడంపైన ఈ సమావేశం దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో స్పష్టమైన ప్రచారం చేయడంపైన సమీక్షలో ముఖ్యంగా దృష్టి సారించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. బంగ్లాదేశ్లో అల్పసంఖ్యాక వర్గాలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని సెక్యులర్ మిషన్, ఆల్ ఇండియా రెఫ్యూజీ ఫ్రంట్తో సహా 4 సంస్థలు పిలుపునిచ్చాయి. ప్రొఫెసర్ డాక్టర్ అబ్దుల్ బర్కత్, షహరియార్ కబీర్, న్యాయవాది రాణాదాస్ గుప్తా, చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారికి న్యాయం చేకూర్చాలని ఈ సంస్థలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. నిన్న కోల్కతాలో జరిగిన విలేకరుల సమావేశంలో బంగ్లాదేశ్లో 2024 ఆగస్టు 5వ తేదీన జరిగిన రాజకీయ మార్పు తర్వాత హిందువులపై దాడులు మరింత తీవ్రతరమయ్యాయని పేర్కొన్నారు. అర్జెంటీనాకు చెందిన ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ తన రిటైర్మెంట్ ప్రకటించారు. 20 అర్జెంటీనా క్రీడాకారుడిగా తన కెరియర్కు ఆయన తెరదించారు. సుదీర్ఘమైన కెరియర్లో మెస్సీ 1 ప్రపంచకప్ విజయం, 2 కోపా అమెరికా టైటిళ్లు సాధించడంలో తన జట్టుకు దోహదం చేయడంతో పాటు దేశం తరఫున రికార్డు స్థాయిలో 207 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించారు. ప్రపంచకప్ ఫైనల్లో స్పెయిన్ చేతిలో ఓటమి పాలైనప్పటి నుంచి ఈ నిర్ణయం తన మనసులో ఉందని, ఆ తర్వాత తన తండ్రి మరణం వల్ల తాను తప్పుకోవడానికి సమయం ఆసన్నమైందని తను నమ్మానని మెస్సీ ఈ సందర్భంగా చెప్పేర్కొన్నారు. విశేషాలు మరొకసారి. ఉగ్రవాద నిధులు, నియామకాలు, సురక్షిత ఆశ్రయాల పూర్తి వ్యవస్థ నిర్మూలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ సభ్య దేశాలను కోరారు. భారత్ సాధించిన 7.8% ఆర్థిక వృద్ధి 140 కోట్ల మంది పౌరుల కష్టపడే తత్వానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును మన దేశం తిరస్కరించింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగం. ఈనాటి కార్యక్రమంలో విశ్రాంత మండల విద్యాధికారిని, అలాగే ప్రథమ చికిత్స శిక్షకులు శ్రీమతి విడి భవాని గారితో పరిచయం 2వ భాగం చివరి భాగం వింటారు. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి గారు.
2: నమస్కారం అండి భవాని గారు.
3: నమస్తే అండి దిలీప్ గారు. ఆకాశవాణి వారికి కూడా నా కృతజ్ఞతలు, నా నమస్కారాలు.
2: భవాని గారు, సుమారు మీది ఇప్పుడు 70 పైబడిన వయసు.
3: 80 అండి.
2: అంటే 80 వయసు అయినప్పటికీ కూడా చాలా చలాకీగా ఆరోగ్యంగా ఉన్నారు, ఎంతో ఉత్సాహంతో కూడా చక్కగా మాట్లాడుతున్నారు. మీ ఆరోగ్య రహస్యం ఏంటండి? అంటే ఎటువంటి ఆహార నియమాలు పాటిస్తారు, ఎటువంటి వ్యాయామం చేస్తారు?

0: చేస్తుంటారు? ఆ వివరాలు కూడా మన శ్రోతలతో పంచుకోండి మేడం.
1: అంటే ఆరోగ్యం అంటే రెండు విధాల బాగుండాలండి, శారీరకంగాను మానసికంగాను. అంటే ఒక శారీరకంగా దృఢంగా ఉన్నా సగం సగం ఆరోగ్యం ఉన్నట్టు లెక్క. అందుకని రెండు విధాల మనం బాగా మెయింటైన్ చేయగలిగితేనే కొంచెం పూర్తి జీవితం ఉన్నంతకాలం కొంచెం యాక్టివ్గా ఉండగలం మీరు చెప్పినట్టు. మానసికంగా అంటే యోగా చేస్తానండి. అంటే 5 ఏళ్ళ క్రితం దాకా ఆసనాలు అవి కూడా వేసేదాన్ని, కానీ ఇప్పుడు అవి కొంచెం తగ్గించేశాను. వయసు ఎక్కువైపోయింది, దానికి శరీరం ఇదవక. కానీ ప్రాణాయామం అది మాత్రం మానకుండా చేస్తానండి ఇప్పటికి కూడా. ఇవి ఒక 5 ప్రక్రియలు ఉన్నాయి, 5 ప్రక్రియలు ఒక అరగంట సేపు చేస్తాను. తర్వాత మామూలు శరీరం కదలడం కోసం కొంచెం వ్యాయామం లాంటిది కొద్దిగా ఏవో చేస్తాను.
0: అంటే నడుస్తారా, వాకింగ్ చేస్తారా?
1: వాకింగ్ ఇంతకుముందు రోడ్డు మా కాకినాడలో మేము ఏపీఎస్పీ దగ్గర ఉంటాం, అక్కడ ఏం వాకింగ్ ట్రాక్లు కానీ ఓ పార్క్ కానీ ఏమీ లేదు. ఎవరైనా ఈ ఆకాశవాణిలో నేను చెప్పేది విని ఆ ఏరియాలో ఆ ఏపీఎస్పీ ఏరియాలో అటుకేసి ఉండేలాగా ఏదైనా ఒక చిన్న చిన్న గార్డెను ఒక వాకింగ్ ట్రాక్ పెడితే చాలా సంతోషం. ఇంతకుముందు ఆశ్రమ పబ్లిక్ స్కూల్ దాకా అలా రోడ్డు మీదే అలా నడిచేవాళ్ళం. ఇప్పుడు నాకు 8 ఇయర్స్ వచ్చేసాయి, పిల్లలు కూడా ఇష్టపడరు, అందుకని ఇంటి దగ్గరే కొంచెం వాకింగ్ చేస్తున్నాను. ప్రతి వాళ్ళకి శారీరకంగా బాగుండాలంటే వ్యాయామం చేయాలి. తర్వాత ఆహారం, మేము వెజిటేరియన్స్, మేము వెజిటేబుల్స్ అది ఎక్కువగా తీసుకుంటాము. ఆహారం రైస్ తక్కువను, కూరలు అవి ఎక్కువగా తిని, అంటే ఆహార నియమాలు పాటించాలి. ఇప్పుడు పిల్లలు ఏది పడితే అది తినేస్తున్నారు వాళ్ళకి. అంటే ఈ పిజ్జాలు ఏవో ఆ ఫుడ్స్ అన్నీ కూడా వాటి పేర్లు కూడా రావు నాకు, అవన్నీ ఆరోగ్యమైనటువంటివి కాదు. వాటిని తల్లిదండ్రులే కొంచెం కంట్రోల్ చేయాలి. ఒక పిల్లాడు, ఒక పిల్ల, రెండో పిల్లలను కూడా కంటలేదు ఇప్పుడు పిల్లలు. వాళ్ళని గారం ఎక్కువ, వాళ్ళకి ఏం తింటే అది ఎలా ఉంటే అది అలాగా పెరుగుతున్నారు పిల్లలు. అటువంటి ఆహారం కాకుండా మన ఆరోగ్యానికి సరిపడేటువంటి ఆహారం తీసుకోవాలి. అది ఆహార నియమాలు మాకు చాలా ఉన్నాయి, అందుకని కూడా ఆరోగ్యం బాగుంది.
0: అంటే ఇప్పుడు పిల్లలకి అప్పట్లో మనం చేసే పండగలకి చేసేటటువంటి పిండి వంటలు, ఈ అరిసెలని అలాంటి వాటి పేర్లు కూడా ఇప్పుడు చాలామందికి తెలియదు.
1: తెలియవు అంటేనండి, నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మేము ఉన్నాము, మేము చేసినవి మేము తింటున్నాం, పెద్దవాళ్ళం, పిల్లలు తింటలేదు. వాళ్ళకేంటంటే ఎందుకంటే చూసారా ఏదో అంటారు చూడండి, అవి తినడం మరి ఇవి తింటలేదు వాళ్ళు. చెయ్యగా దొరకక కాదు, మంచి మామూలుగా ఇంట్లో చేయకపోయినా మంచి అరిసెలు దొరుకుతున్నాయి, కానీ అది తింటే అది తెచ్చుకుని మనం తింటున్నాం, పిల్లాడు తినడం. వాడు అవి చిప్స్ అవి కొనుక్కుని ప్యాకెట్లు అవి తింటాడు,
0: అవునండి,
1: అంతేగాని ఇవి తినడం. అది నెమ్మది నెమ్మదిగా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పించాలండి. అన్నీ ప్రతిది గవర్నమెంటు, స్కూల్సు, టీచర్లు కాదు, వెళ్ళే నేర్పించాలి. ఆహార నియమాలు పాటిస్తున్న మూలంగా నేను బాగుండడానికి కారణం అది, మనం పని చేస్తుంటేనే ఆరోగ్యంగా ఉంటాం. బయట నలుగురితో సంఘంతో కలిసిమెలిసి ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. తర్వాత ఎంత సంతృప్తో ఇప్పుడు టీచర్ అంటే, ఇప్పుడు నేను మా ఆయన సినిమాకి వెళ్ళామనుకోండి, ఇప్పుడు కాదు కొంచెం యవ్వనంగా ఉన్నప్పుడు, మా ఆయన్ని పక్కకు తోసేసి విద్యార్థి వచ్చి నాకు దండం పెట్టేవాడు, మరి అది ఎంత సంతృప్తి. మరి
0: మీ వారు ఏం చేసేవారండి?
1: ఆయన K&VIC అని చెప్పి ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, అంటే ఖాదీ బోర్డు కాదు, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అని సెంట్రల్ గవర్నమెంట్ది ఉంది. ఈ స్మాల్ స్కేల్స్ ఇండస్ట్రీస్, తర్వాత అంబర్ చర్కాస్ అని ఉండేవి గ్రామాల్లో, వాళ్ళందరూ దాంట్లో నూలు తీసి వాళ్ళు డబ్బులు అవి సంపాదించుకునేలాగా సెంటర్ సూపర్వైజర్గా చేసి.
0: సరే ఇప్పుడు మీ గురించి చెప్పండి, మీ స్టూడెంట్స్ కనిపించినప్పుడల్లా మీకు ఎలాంటి అనుభూతి?
1: అది చాలా సంతృప్తి అయిన టీచర్ ఉద్యోగం అన్నది, అది మామూలు విషయం కాదండి. అది కోటీశ్వర్లు, మిలియనీర్స్ అయినా కూడా ఆ సంతృప్తి దొరకదు. అదేంటంటే ఒకటి దానికి ఒకటి చెప్తాను మీకు, ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక సెక్రటరేట్కి వెళ్ళాను నేను ఒకసారి. నాకు ఒక అంటే జీతం ఏదో పోస్ట్ అనేవారు, దాన్ని ప్లాన్డ్ పోస్టో ఏదో అనేవారు. అటువంటి పోస్టులో డెఫండమ్ స్కూల్లో కూడా పనిచేశాను నేను 5 సంవత్సరాలు, సామూర్తి నగర్లో ఉంది ఆ స్కూల్లో కూడా పనిచేశాను నేను. అది గవర్నమెంట్ స్కూల్ కదా, పనిచేస్తే జీతం వచ్చేది కాదు. అక్కడ నుంచి ఆ జీవో పట్టుకు తెచ్చుకుంటే వాళ్ళు పంపించాలి, వాళ్ళు 6 నెలలకు లేటుగా అది పంపిస్తారు.

0: ఉండేవారు. నేను సమ్మర్కి మా హైదరాబాద్ వెళ్ళినప్పుడు సెక్రటరేట్కి వెళ్ళాను. వెళ్తే అక్కడికి వెడితే ఏమైంది, అది తెచ్చుకోవాలంటే ఒక రోజుతో సరిపోయేది కాదు. మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ అలాగ 3 సార్లు 4 సార్లు ఆ సెక్రటరేట్కి, ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉన్న సెక్రటరీ ఎక్కడ ఈసీఎల్ దగ్గర ఉండేవారు మా వాళ్ళు, అక్కడి నుంచి వెళ్ళి అందుకు చాలా కష్టపడుతుండేదాన్ని. ఒకసారి వెళ్ళాను. వెళ్తే ఏదో ఒక చైరు ఒక అతను క్లర్కో ఎవరో ఉన్నాడు అక్కడ, అక్కడికి వెళ్ళి ఇదిగో దీనికోసం వచ్చానమ్మా, ఏదో మారిపోయింది ఈ సెక్షను నాకు తెలియట్లేదు ఇక్కడ అని చెప్పి చూపించాను. అవన్నీ ఉండండి మేడం, అయితే ఇక్కడ కూర్చోండి నేను కూడా చూసి వస్తాను అని చెప్పి నా కాగితం పట్టుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఈలోగా ఎవరో పట్టుకొచ్చి నాకు కాఫీ ఇచ్చారు. ఎందుకమ్మా కాఫీ ఎందుకు ఇప్పుడు, ఎందుకంటే లేదంటే ఆయన ఇమ్మన్నారు. సరే తాగాను కూర్చున్నాను. ఒక అరగంట 40 నిమిషాల తర్వాత అతను వచ్చాడు. వచ్చి నాకు జీవో పట్టుకొచ్చి ఇచ్చాడు. జీవో పట్టుకొచ్చి ఇచ్చాడు ఏంటిది అంటే కాళ్ళకి దండం పెట్టాడు వాడు. మీ స్టూడెంట్ నేను కానీ మిమ్మల్ని కూర్చోమన్నానండి అంటే నేను ఎంత సంతోషపడిపోయి ఉంటాను. అప్పుడు అలాంటి పరిస్థితులు బోల్డ్ అన్నిసార్లు జరిగాయి నాకు. రైల్లో ఒకసారి వాడి బెర్త్ నాకు ఇచ్చేసి వాడు ఎక్కడో కూర్చో, వాళ్ళకి ఏంటంటే స్టూడెంట్స్కి అల్లరి చల్లరి అనుకుంటాం కానీ పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ గురువు మీద ఇంకా ఎక్కువ. చిన్నప్పుడు చదివేటప్పుడు వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏదో పెద్ద ఉద్యోగం చేస్తున్నప్పుడు లేకపోతే వాళ్ళు బాగా అభివృద్ధిలోకి వచ్చేసిన తర్వాత చిన్నప్పుడు టీచర్లు కనపడితే చాలా సంతోషంగా ఉంటుంది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారమ్మా. ఉపాధ్యాయి వృత్తి అనేది ఎంత పవిత్రమైందో ఎంత గొప్పదో మీ మాటల ద్వారా మాకు తెలుస్తుంది. మీరు చెప్పినటువంటి సందర్భాలు కూడా చాలా కదిలించాయి. అయితే ఇప్పుడు కొత్తగా ఉపాధ్యాయ వృత్తిలోకి చేరబోతున్నా లేకపోతే చేరినటువంటి వారి, ఇప్పుడు రీసెంట్గానే మన ప్రభుత్వం కూడా డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసింది, చాలామంది సుమారు 15,000 మంది ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగు పెట్టారు. వాళ్ళు ఎన్నో ఆశలతో ఎన్నో ఆలోచనలతో ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చారు, వారికి మీరు ఇచ్చేటటువంటి సలహా కానీ సూచన కానీ ఏమన్నా ఉంటే చెప్పండి.
0: ఉపాధ్యాయులుగా చాలామంది వస్తున్నారు, పూర్వంలా కాదు, జీతాలు కూడా బాగానే ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు ఉపాధ్యాయులుగా ఉన్న వాళ్ళు ఏంటంటే మొట్టమొదట వాళ్ళకి నైతిక విలువలు కలిగి ఉండాలండి. వాళ్ళకి సూచనలను కాదు, నేను ఊరికే పెద్దదాన్ని కనుక వాళ్ళకి చెబుతున్నాను ఏంటంటే, వాళ్ళ క్రమశిక్షణ ముందు విద్యా ఉపాధ్యాయుడు విద్యార్థి అంటే వాడిని తయారు చేస్తున్నాం మనం, భావి పౌరుల కింద భారత పౌరుల కింద మనం తయారు చేస్తున్నాం. ముందు మనం తయారు చేస్తున్నాం అంటే మనం ఆ గుణాలన్నీ ఆ మంచి గుణాలన్నీ మనం కలిగి ఉండాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి, మనం కలిగి ఉండాలి ముందు. అలాగే నైతిక విలువలను మనం కలిగి ఉండాలి. మనం ఆచరిస్తుంటేనే ఇప్పుడు సిగరెట్ కాల్చడం, తాగుడు ఇలాంటివన్నీ ఎటువంటి చెడ్డ అలవాట్లు లేకుండా మనం ఉండాలి. మన పర్సనాలిటీ చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగి మనం ముందు అలా తయారయ్యి అప్పుడు మనం ఉండాలి. ఒకవేళ అటువంటివి ఏమన్నా చిన్న వీక్నెస్లు ఉన్నా అవి కూడా పోగొట్టుకుని మనం విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి, అది నా కోరిక.
1: అంటే ముందు వ్యక్తిత్వం బాగుండాలి, తర్వాత పాఠం.
0: ముందు ఉపాధ్యాయుడి యొక్క వ్యక్తిత్వం, ఆ దాని యొక్క ప్రభావం విద్యార్థి మీద చాలా పడుతుంది. ఏంటంటే మా అమ్మాయి చదువుతూ ఉండేది, నేను హిందీ పండిటినప్పుడు మొట్టమొదట్లో తప్పు రాసేది, తప్పు రాస్తే దిద్దితే ఇది కాదు మా టీచర్ ఇదే చెప్పింది ఇలాగే రాస్తానని తప్పది అంటే ఏంటి దాని అర్థం, ఆ ఉపాధ్యాయుని మీద దానికి అంత నమ్మకం. వాళ్ళ అమ్మ కంటే వాళ్ళ టీచర్, మా అమ్మ కూడా టీచర్ అని తెలుసున్నా కూడా నా మాట అది వింటలేదు, ఆవిడదే రైట్ అంటుంది. అంటే అంత నమ్మకంగా ఉంటాడు విద్యార్థి. ఎప్పుడూ కూడా టీచర్ సక్సెస్ అవ్వాలంటే ఈ టీచర్ అంటే ఆ విద్యార్థికి ఇష్టం అవ్వాలి. మీకు నా మీద ఇష్టం వచ్చిందంటే నా సబ్జెక్టు మీరు ఎక్కువ బాగా చదువుతారు.
1: అవునండి, కరెక్ట్.
0: ఇంకొక సోషల్ స్టడీస్ టీచర్ మీద మీకు కోపం ఉందనుకోండి, ఆడు ఆ పుస్తకం తీసి చదవడు వాడు గమ్ముని. అంటే ఏంటి సైకాలజీ అది, మొట్టమొదట పిల్లలకి టీచర్ మీద ఇష్టపడేలాగా ఆ టీచర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పాఠం చెప్పు, నువ్వు ఎలా చెప్పినా వాడు వినేస్తాడు. అదే నేను చెప్పే సలహా వాళ్ళకి.
1: చాలా మంచి సూచన సలహా చెప్పారమ్మా. మీరు విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే కూడా మీలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. 20 మంది ఆడపిల్లలు ఉండి 200 మంది మగపిల్లలు ఉంటే మాస్టర్తో పోట్లాడి మరి మీరు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ర్యాలీలో పాల్గొన్నామని చెప్పి, సో అంటే మీకు చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, సరే మీరు రకరకాల ఉద్యోగాలు చేశారు,

0: రిటైర్మెంట్ తర్వాత కూడా అంతే యాక్టివ్గా చేస్తున్నారు. అయితే చాలామందికి ఏంటంటేనండి, రిటైర్మెంట్ అయిన తర్వాత ఏదో చెయ్యాలి, మనం కూడా అలా ఇంటి పట్టున ఉండకూడదు, ఏదో ఒకటి చేయాలి అనేటటువంటి ఆలోచనలు ఉంటాయి, కానీ ఆచరణలోకి తీసుకురావడానికి కొంచెం సంశయిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళ మనసులో ఉంటుంది ఏదో ఒక మంచి చేయాలని, కానీ ఆచరణలో పెట్టలేకపోతుంటారు. సో అలాంటి మహిళామణులకు మీరు ఇచ్చేటటువంటి విలువైన సూచన ఏదన్నా ఉంటే వాళ్ళకి చెప్పండి.
1: చాలా మంచి ప్రశ్న వేశారు. అందరూ నాయకత్వ లక్షణాలు ఉండక్కర్లేదండి. సేవ చేయడానికి నాయకత్వ లక్షణాలు ఉండక్కర్లేదు. కానీ ఏంటంటే మనసు ఉండాలి. ఓల్డేజ్ హోమ్ ఉందనుకోండి, ఆశ్రమ శ్రావణాన్ని మా ఇంటికి దగ్గరగా ఉండేది. నేను అక్కడికి ఈ రెడ్ క్రాస్లో చేరకముందు అక్కడికి వెళ్ళేదాన్ని. అక్కడికి వెళ్ళి ఇప్పుడు గుడికి వెళ్తాం మనం. గుడికి వెళ్ళడానికి ఎవరు అవసరం లేదు కదా మనకు. అలాగా అలాగే అక్కడికి వెళ్తే వెళ్ళి వాళ్ళతో కబుర్లు చెప్తేనే కాసేపు కూర్చుని కబుర్లు చెప్తే వాళ్ళకి ఎంతో సంతోషం. వాళ్ళకి ఎంతో తమ వాళ్ళు ఎవరో వచ్చి కబుర్లు చెప్తున్నారు, వాళ్ళతో మాట్లాడే వాళ్ళే ఉండరు, వాళ్ళతో చెప్పచ్చు. అలాగే నేను ఏం చేసేదాన్ని, సాయంకాలం కూర్చుని ఏదో పురాణంలో పుస్తకం తీసుకుని రామాయణంతో భారతంతో శివపురాణం ఏవో కూర్చుని అందరినీ కూర్చోబెట్టి ఒక అరగంట సేపు చదివి వినిపించేదాన్ని. అలాగే భజన చేయించేదాన్ని. భజన చేసి తప్పట్లు కొట్టమంటే ఇలా కొట్టమంటే కూడా కొట్టేవారు కదా ఇలా అనేవారు. అలా కాదు, గట్టిగా కొట్టండి, కొడితే మీకు ఆరోగ్యం మంచిదంటే కూడా అలాగా వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అలాంటి చోటకి వెళ్ళచ్చు. సేవ చేయడానికి మాత్రం వాళ్ళు ముందుకు వచ్చే మనస్సు మాత్రం ఉండాలి.
0: మంచి పని చేయాలి అనేటటువంటి ఒక మంచి మనసు ఉంటే దానికి ఎటువంటి ఆటంకాలు ఉండవని చెప్పి, వయసు అనేది ఒక అడ్డంకి కాదని చెప్పి మీరు చక్కగా తెలియజేశారమ్మా. మీరు ఉపాధ్యాయులుగా పనిచేశారు, అలాగే గెజిటెడ్ ర్యాంకులో హెచ్ఎంగా పనిచేశారు, మండల విద్యాశాఖ అధికారినిగా పనిచేశారు, అలాగే ప్రస్తుతం కూడా అంటే ప్రస్తుతం 80 సంవత్సరాల వయసులో కూడా సామాజిక కార్యకర్తగా సమాజ సేవలో ఉన్నారు. ఈ మొత్తం ప్రయాణాన్ని మీరు పరిశీలించుకుని ఒక విశ్లేషణ చేసుకుంటే, ఈ మొత్తం ప్రయాణంలో మీకు అత్యంత సంతృప్తినిచ్చినటువంటి సంఘటనలు ఏవైనా ఉంటే వాటిని కూడా మన ఆకాశవాణి శ్రోతలతో పంచుకోండి.
1: ఇప్పుడు నేను ఉపాధ్యాయురాలుగా ఉన్నది మీకు చెప్పాను, నేను చాలా విషయాలు చెప్పాను. అంత చాలా సంతృప్తి కరమైనటువంటి జాబ్ అది, వృత్తి. తర్వాత నేను చేసే సర్వీసు, ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగు నేను మన ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ స్టేట్ కోఆర్డినేటర్గా చేసినప్పుడు మొత్తం కొన్ని వేల మందికి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగు, అంటే కొన్ని వందల ట్రైనింగ్లు ఇచ్చానండి నేను. అంటే ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఫ్యాక్టరీస్ అయితేనేమి, ఫ్యాక్టరీస్ కంటే కూడా విద్యార్థులకి వాళ్ళని యూత్ రెడ్ క్రాస్, జూనియర్ రెడ్ క్రాస్ ట్రూపులను కూడా నేను తయారు చేసేదాన్ని. ప్రతి స్కూల్లో వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇచ్చేదాన్ని. అలాగే జనరల్గా ఇప్పుడు మీలాంటి వాళ్ళు అందరూ కూడా డిపార్ట్మెంట్ల వాళ్ళు మామూలుగా బయట ఉండే చదువుకున్న దానికి చదువు కూడా ఎక్కువ అక్కర్లేదు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్కి. అందరూ ఒకటే, ఆఖరికి స్వీపరు ట్రైనింగ్ అవ్వచ్చు, ఎంఏ చదివిన వాడు ట్రైనింగ్ అవ్వచ్చు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ వల్ల ఏంటంటే ఎంత సంతృప్తి అంటే, దాంట్లో ఎందుకు ఇస్తామంటే ఫస్ట్ ఎయిడ్ ప్రివెంట్ ప్రిజర్వ్ ప్రమోట్ టు ప్రివెంట్ వర్సనింగ్ కండిషన్. ప్రిజర్వ్ ది లైఫ్ అంటే మనం లైఫ్ బతికించేయలేము కానీ కొంతసేపు చనిపోకుండా ఉంచగలం, అది టు ప్రిజర్వ్ లైఫ్. టు ప్రమోట్ రికవరీ, ప్రమోట్ రికవరీ అంటే వాడు రికవరీ అవ్వడానికి మనం దోహదం చేస్తాం. అంటే మనం లైఫ్ని ప్రిజర్వ్ చేయడానికి, వరస్ట్ కండిషన్లోకి వెళ్ళిపోకుండా చేయడానికి, మనం మళ్ళీ దాన్ని బాగుపడడానికి దోహదం చేయడానికి, ఈ మూడిట్ల కోసం చేస్తాం. ఇప్పుడు సిపిఆర్ ఉంది, కార్డియో పల్మనరీ రెసిస్టేషన్ రీస్టార్ట్, దాన్ని మళ్ళీ మనం ఆగిపోయింది గుండె ఆగిపోయింది, ఒక 3 మినిట్స్ కానీ 4 మినిట్స్ కానీ గోల్డెన్ పీరియడ్ ఉంటుంది. అంటే బ్రెయిన్ డెడ్ అవ్వదు, బ్రెయిన్ డెత్ అవ్వదు, హార్ట్ ఆగిపోయినా కూడా బ్రెయిన్ డెత్ అవ్వడానికి ఈ మధ్యన ఒక 4 మినిట్స్ టైం ఉంటుంది. ఈ టైంలో మనం ఈ 4 మినిట్స్ని మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళేదాకా 7 మినిట్స్ 8 మినిట్స్ మనం ప్రొలాంగ్ ది లైఫ్
0: కావునండి. సిపిఆర్
1: చేస్తూ ఆపకూడదు. మనం అంబులెన్స్లో ఎక్కించినప్పటికీ కూడా ఆపకూడదు, దాన్ని ఆపకుండా కనుక మనం బ్రెయిన్ డెత్

0: అవ్వకుండా తీసుకెళ్ళి డాక్టర్ దగ్గరికి అప్పచెబితే అక్కడ డాక్టర్ ఎక్విప్మెంట్ ఉంది, ఆర్టిఫిషియల్గా మళ్ళీ హార్ట్ ఈ సిపిఆర్ఏ చేయడానికి మిషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటితోటి ఇతన్ని తర్వాత ట్రీట్మెంట్ చేసేసి వాడిని బతికించేసి మళ్ళీ మళ్ళాగే ఉద్యోగం చేసుకునేలా చేయగలరు. అంటే మరి ఈ మధ్య నుండేటువంటి ప్రిజర్వ్ ది లైఫ్ చాలా ఇంపార్టెంట్ కదా. ఇటువంటిది మేము ఒక ఫ్యాక్టరీలో చేసాం, హైదరాబాద్లోను ఒక ఫ్యాక్టరీలో మేము ట్రైనింగ్ ఇస్తుండగా జరిగిన విషయం అన్నమాట. అప్పుడు నాకు నేను కొంచెం సేపు చేశాక చేయలేకపోతే నేను కొంచెం మగాళ్ళకి ఆడాళ్ళకి తేడా లేదంటారు కానీ శారీరకంగా తేడా ఉంది, మానసికంగా ఎక్కువ ఉండొచ్చు, బుద్ధిలో సమానం అవ్వచ్చు కానీ ఆడాళ్ళకి మగాళ్ళకి. నా శిష్యుల చేత చేయించి వాళ్ళని ఆయన డాక్టర్ దగ్గరికి, అక్కడే వాళ్ళ కాంపౌండ్లోనే డాక్టర్లు వాళ్ళు ఉన్నారు, అక్కడ దాకా తీసుకెళ్ళేదాకా మేము చేసిన మూలంగా ఆయన బతికింది ఉంది. అలాగే ఇప్పుడు ఒక బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది, ఆ బ్లీడింగ్ అయిపోతుంటే మరి ఎంత మనకి ఎంత 5 లీటర్లో 6 లీటర్లో ఉంటుంది మన శరీరంలో, ఇది 1 లీటర్ 1.5 లీటర్ పోయిందనుకోండి చనిపోతాడు మన వ్యక్తి. అది మనం ఏం చేస్తాం టు ప్రివెంట్ ది వరసనింగ్ కండిషన్, వరసనింగ్ కండిషన్ లేకుండా మనం ప్రివెంట్ చేస్తామంటే బ్యాండేజ్ ఎలా కట్టాలో అలాగ బ్యాండేజ్ చేస్తాం. బ్యాండేజ్ చేసేసరికి వాడికి 10 నిమిషాల్లో లీటర్ వెళ్ళిపోయేది, మనం 1 గంట దాకా 40 నిమిషాల దాకా పోకుండా చేస్తాం. ఇది కొన్ని 100 మందికి కొన్ని 1000 మందికి నేను అక్కడ ట్రైనింగ్ ఇచ్చాను. నా దగ్గర ట్రైనింగ్ టీఓటీ అయ్యాను కదా నేను, నా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు ఇప్పుడు కాకినాడలో ఇస్తున్న వాళ్ళు కూడా నా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు, అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల కూడా చాలామంది నా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారు నేను. అది అంతా కూడా చాలా సంతృప్తి మనసుకి. రెడ్ క్రాస్ది అది స్వతంత్రమైన, అది మామూలు ప్రైవేటు ఎన్జిఓ లాంటిది కాదు. అది అదేంటంటే ఇండివిజువల్గా దానికి వాల్యుబుల్ది అనమాట. ఏంటంటే దానికి చైర్మన్ అసలు మొత్తం ఆల్ ఇండియా రెడ్ క్రాస్కి, ఆల్ ఇండియా రెడ్ క్రాస్కి రాష్ట్రపతి, అలాగే ప్రతి రాష్ట్రానికి గవర్నర్, ప్రతి జిల్లాకి కలెక్టర్, అంతేగాని పార్టీలతోటి సంబంధం ఏమీ లేదు దానికి. అందుకని దాంట్లో పనిచేశాను నేను, అది కూడా నాకు చాలా సంతృప్తి.
1: చాలా సంతోషం అండి భావాని గారు ఈరోజు మా ఆహ్వానంపై కాకినాడ నుండి విశాఖపట్నం వచ్చి మన ఆకాశవాణి విశాఖపట్నం శ్రోతలందరికీతో కూడా అనేక విషయాలు పంచుకున్నారు, అలాగే చాలా విలువైనటువంటి సూచనలు సలహాలు కూడా ఇచ్చారు. ఎందుకంటే మీకు ఉన్నటువంటి అనుభవం ఒక మంచి సూచన సలహా ఇవ్వడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా మీరు మంచి సూచనలు సలహాలు కూడా ఇచ్చారు. మీకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తరపున హృదయపూర్వక ధన్యవాదాలండి. నమస్కారం అండి.
0: నమస్తే అండి. మీరు కూడా ఆకాశవాణి వారు నేను చాలా ఎక్కువగా చాదస్తంగా చెప్పినా కూడా చాలా ఓర్పుతోటి విన్నారు, మీ అందరికీ నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు విశ్రాంత మండల విద్యాశాఖ అధికారిని అలాగే ప్రథమ చికిత్సా శిక్షకులు శ్రీమతి విడి భవాని గారితో పరిచయం 2వ ఆఖరి భాగం విన్నారు. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి గారు. ఇప్పుడు కొన్ని సినిమా పాటలు.

0: ఉదాహరణ.
1: ఓ రోమియో, ఇఫ్ దట్ థై బెంట్ ఆఫ్ లవ్ బి ఆనరబుల్, థై పర్పస్ మ్యారేజ్, సెండ్ మీ వర్డ్ టుమారో 1,000 టైమ్స్, గుడ్ నైట్ రోమియో.
2: మై డియర్,
1: ఎట్ 4 o'clock టుమారో షల్ ఐ సెండ్ టు ది
2: బై ద అవర్ ఆఫ్ నైట్.
1: ఐ విల్ నాట్ ఫెయిల్. గుడ్ నైట్, గుడ్ నైట్. Parting is such sweet sorrow that I shall say good night till it be morrow.
3: Stop! Thy unhallowed pride, vile munching, can vengeance be pursued further than death? Contemned villain, I do apprehend thee. Obey and go with me, for thou must it die.
2: Praise to my law. Thus, with a kiss, I die.

మీరు విన్న ఆ పాట మంచి కుటుంబం సినిమా కోసం ఘంటసాల జయసుదాస్ ఎస్ జానకి పాడింది. వినబోయే పాట చదువుకున్న అమ్మాయిలు. ఈ సినిమా కోసం ఘంటసాల పి సుశీల పాడిన దాశరథి సాహిత్యం సంగీతం సాలూరు రాజేశ్వరరావు గారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు మంచి మనిషి ఈ సినిమా కోసం ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.
1: అంతగా నన్ను చూడకు, మాట్లాడకు.

0: కార్యక్రమంలో ఇప్పుడు వీరాభిమన్యు ఈ సినిమా కోసం ఘంటసాల పి సుశీల పడిన ఆరుద్ర సాహిత్యం వింటారు సంగీతం కెవి మహాదేవన్.
1: రమణ

పాత తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, కసేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి 7.8% వృద్ధి నమోదు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అర్హులైన వృద్ధులు, దివ్యాంగులకు అక్టోబర్ నాటికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలతో పాటు 2 ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఏప్రిల్ జూన్

త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి జీడిపి 7.8% వృద్ధి నమోదు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజల సంకల్ప బలం, సమిష్టి కృషితోనే ఈ వృద్ధి సాధ్యమైందని పేర్కొంటూ ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో సందేశాన్ని ఈరోజు ఆయన పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులతో సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ భారత్

0: सप्लाई चेन पूरी तरह डिस्टर्ब है। 2020 में कोविड काल से लेकर अब तक कहीं पर भी स्थिरता नजर नहीं आ रही, उसके बावजूद भी भारत तेज गति से प्रगति कर रहा है।
1: భారత్ 7.8% జీడిపి వృద్ధి నమోదు కావడం దేశ ఆర్థిక బలానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014 నుంచి దేశంలో ఆర్థిక బలోపేతం, డిజిటల్ పరివర్తన, మౌలిక సదుపాయాల అభివృద్ది, స్వావలంబన దిశగా కీలక మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. యువతను ఆవిష్కరణలు, వ్యవస్థాపకత వైపు ప్రోత్సహిస్తూ భారత్ను బలమైన, స్వయం సమృద్ధి గల, భవిష్యత్తుకు సిద్ధమైన దేశంగా తీర్చిదిద్దుతున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పొన్నపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించి నగదు పంపిణీ చేశారు. అనంతరం మొగల్తూర్లో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తూ,
2: అనేక సంస్కరణలకు నాంది పలికాం, అనేకమైనటువంటి ప్రజా చైతన్య కార్యక్రమాలు తీసుకొచ్చాం, జన్మభూమి తీసుకొచ్చాం, శ్రమదానం తీసుకొచ్చాం, ప్రజల పాలన తీసుకొచ్చాం, నీరు చెట్టు గాని ఇలాంటి ఒకటి కాదు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. పేదవాళ్ళకి చేయూతనిస్తే ఏదైనా సాధించే సత్తా ఉందని చెప్పా. ఒక స్వయం సహాయక సంఘం నేను ఆ రోజు పిలిపించాను, రూపాయి మీరు పొదుపు చేయండి, నేను ఒక రూపాయి ఇస్తా. పొదుపు ఉద్యమానికి నాంది పలికాం.
1: తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ హాల్టింగ్కు రైల్వే శాఖ ఆమోదం తెలిపిందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె ఈరోజు స్పందిస్తూ, హాల్టింగ్ సౌకర్యంతో అనపర్తి నుంచి విశాఖపట్నం, హైదరాబాద్, అమరావతి, విజయవాడ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుందని చెప్పారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర ప్రయాణికులకు ఈ రైలు హాల్టింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం 28 రకాల సామాజిక పింఛన్లు అందిస్తోందని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా రణస్థలం మండలం కొచ్చెర్ల ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లను ఆయన ఈరోజు పంపిణీ చేశారు. ఈ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 61,92,000 మందికి పైగా లబ్ధిదారులకు 2,693,90,00,000 రూపాయల పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పింఛన్లు పంపిణీ చేశారు. అర్హులైన వృద్ధులు, దివ్యాంగులకు అక్టోబర్ నాటికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని మంత్రి వెల్లడిస్తూ,
3: పెన్షన్ల పథకం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3,000 ఉన్నటువంటి పెన్షన్ ని 4,000 పెంచి వారింటికి వెళ్లి ఇవ్వాలనేటువంటి కార్యక్రమాన్ని అధికారంలోకి వచ్చి నుంచి జరుపుతున్నాం. ఈ నిడదవోలు మున్సిపాలిటీలో మనకి సెప్టెంబర్ నెలకి గాను 4,081 పెన్షన్లు, 1,83,34,000 రూపాయలు మనం ఈ పెన్షన్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం. ఇది ఒక నిరంతర ప్రక్రియ. కొత్త పెన్షన్లు కూడా సెప్టెంబర్ నెలాఖరు కానీ అక్టోబర్ లో గానీ వాటి మీద కూడా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకుని ఇవ్వడానికి కూడా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
1: రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలు లేని 13 జిల్లాల్లో కొత్త జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలో మరో 2 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ సంస్థల ఏర్పాటుకు సహాయం అందించాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ఈరోజు వినతిపత్రం సమర్పించారు. గ్రామీణ ప్రాంతాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు నవోదయ విద్యాలయాలు ఎంతో ఉపయోగపడతాయి యని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, రాయలసీమతో పాటు గిరిజన ప్రాంతాల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో 2 ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేయాలని కోరారు. వీటి ద్వారా అత్యున్నత వైద్య సేవలు, వైద్య విద్య, పరిశోధన మరింత అందుబాటులోకి వస్తాయని లింగమనేని రమేష్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ హడ్కో ఆర్థిక సహాయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పథకం పనులను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో 28,00,000 రూపాయలతో నిర్మించిన కచ్చా రోడ్డును మంత్రి ఈరోజు ప్రారంభించారు. అలాగే 20,00,000 రూపాయలతో కొనుగోలు చేసిన 2 పారిశుద్ధ్య వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,

0: ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలని గత ప్రభుత్వం దాన్ని ఇట్లే చేయకుండా ఆపేసింది. ప్రభుత్వ రంగానే ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని సంప్రదించి మళ్ళా దాన్ని వెనక్కి తీసుకొచ్చారు. అదేవిధంగా అమృత్ 2.0 స్కీమ్ 8,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే దానికి మ్యాచింగ్ ఇవ్వక అది ఆగిపోయింది. దాన్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రివైజ్ చేశాం. ఈరోజు రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి. ఫస్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రీస్ వస్తేనే రాష్ట్ర ఆర్థిక స్థితి పెరుగుతుంది. రాష్ట్రానికి ట్యాక్సులు రావాలంటే ఫస్ట్ ఇండస్ట్రీస్ రావాలా.
1: మాదక ద్రవ్య రహిత జిల్లాగా ఏలూరును నిలిపేలా కృషి చేస్తున్నామని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఏలూరులోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, వాటి వల్ల భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు. ప్రజల్లో మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. మాదక ద్రవ్యాల సమాచారం కోసం హెల్ప్ లైన్ 1446446, ఈగిల్ టోల్ ఫ్రీ నంబర్ 1972ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఎస్ఐఆర్ పురోగతిపై ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారం 6 దరఖాస్తులను త్వరగా పరిశీలించాలని, ఫారం 7 దరఖాస్తులపై కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. 3rd October తుది ముసాయిదా ప్రచురించే వరకు ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని స్పష్టం చేశారు. ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేసి కనీసం 50% పైగా పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఆదేశించారు. రాష్ట పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. పోలీసు శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ రాష్ట స్థాయి క్రీడా పోటీలు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఏపీఎస్పీ ఆరో బెటాలియన్లో జరగనున్నాయి. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి 7.8% వృద్ధి నమోదు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అర్హులైన వృద్ధులు, దివ్యాంగులకు 1 అక్టోబర్ కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలతో పాటు 2 ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు కమర్షియల్ బ్రేక్.
3: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండా, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
4: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
5: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: ఇప్పుడు ఒక సినిమా పాట, మనుషుల్లో దేవుడు. ఈ సినిమా కోసం టీవీ రాజు సంగీత సారథ్యంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడగా వింటారు.
6: కోపమా

సినిమా పాట విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మహిళావాణి మహిళల కార్యక్రమం.

0: ఈనాటి కార్యక్రమంలో గురు సాక్షాత్ పరబ్రహ్మ, ఈ అంశంపై శ్రీమతి డివి మానస్ అందించే సమాచారం.
1: మహిళావాణి శ్రోతలకి స్వాగతమండి. గురుదేవో భవ. గురువు లేని విద్య గమ్యం లేని ప్రయాణం, గురువు లేని జీవితం దిక్సూచి లేని నావ. మనిషి జీవితంలో కొన్ని బంధాలు పుట్టుకతో వస్తాయి, కొన్ని బంధాలు మనం ఎంచుకుంటాం. కానీ మన జీవితాన్ని మార్చే ఒక బంధం మాత్రం మనకు జ్ఞానంతో ఏర్పడుతుంది, అదే గురువు శిష్యుల మధ్య ఉండే బంధం. తల్లిదండ్రులు మనకి జన్మనిస్తారు, కానీ ఆ జన్మకు అర్థం ఎలా ఇవ్వాలో నేర్పించేది గురువు. తల్లిదండ్రులు మన చేతిని పట్టుకుని నడక నేర్పిస్తే గురువు మన ఆలోచనలకు దిశను చూపిస్తారు. అందుకే మన భారతీయ సంస్కృతిలో గురువుకు అంతటి ఉన్నతమైన స్థానమిచ్చారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని. అంటే ఇక్కడ పాఠాలు చెప్పే వ్యక్తిగా చూడట్లేదు గురువులను, దైవంతో సమానమైన స్థానాన్ని ఇచ్చారు. మనకు తెలియని విషయాల్ని తెలియజేసేవారు గురువు. మనలోని ప్రతిభను గుర్తించేవారు, అలాగే మన తప్పును సరిదిద్దేవారు, అలాగే మనలో నమ్మకాన్ని నింపేవారు. మన ఓటమిలో కూడా ధైర్యం చెప్పి మనల్ని విజయం వైపు నడిపించేవారు. మన విజయాన్ని చూసి మనకంటే ఎక్కువగా ఆనందించేవారు గురువే కదా. కొన్నిసార్లు గురువు చెప్పే ఒక చిన్న మాట మన జీవితాన్నే మార్చేస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా ఏం పర్వాలేదు, నేనున్నాను నీకు, నువ్విది చెయ్యగలవు అని మనకి ధైర్యాన్నిచ్చేది గురువు. ఆ నాలుగు మాటలు చాలు ఒక నిరాశలో ఉన్న మనిషికి కొత్త జీవితాన్ని అందించడానికి. అసలు గురువు అనే పదానికి అర్థం ఏమిటో తెలుసా? మన సాంప్రదాయంలో గు అంటే చీకటి, రు అంటే ఆ చీకటిని తొలగించేవారు. అంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును చూపించేవారే గురువు. చూడండి, ఒక దీపం తన వెలుగును మరొక దీపానికి ఇచ్చినా తన వెలుగు తగ్గదు కదా, ఇంకా పెరుగుతుంది కూడా. అలాగే ఒక గురువు తన జ్ఞానాన్ని ఎంతమందికి పంచినా ఆయన జ్ఞానం తగ్గదు, ఇంకా పెరుగుతుంది. మన చరిత్రను చూస్తే లేదా మన పురాణాలను చూస్తే గురు శిష్య బంధానికి ఎన్నో గొప్ప ఉదాహరణలు కనిపిస్తాయి. ద్రోణాచార్యుడు అర్జునుడు, సాందీపని మహర్షి శ్రీకృష్ణుడు, చాణుక్యుడు చంద్రగుప్తుడు, ఇలాంటి ఎంతోమంది గురుశిష్య సంబంధాలు మనకి ఎన్నో నేర్పుతున్నాయి. ప్రత్యేకంగా చాణుక్యుడు చంద్రగుప్తుడు గురించి చెప్పుకోవాలి అంటే చంద్రగుప్తుల్లో ఉన్న సామర్థ్యాన్ని చాణుక్యుడు గుర్తించాడు. అతనికి కేవలం విద్యనే ఇవ్వలేదు, ఒక రాజ్యాన్ని నడిపించే సామర్థ్యాన్నిచ్చాడు. అంటే

గురువు ఒక వ్యక్తిని మాత్రమే తయారు చేయరు. ఒక వ్యక్తి ద్వారా ఒక కుటుంబాన్ని, ఒక కుటుంబం ద్వారా ఒక సమాజాన్ని, ఒక సమాజం ద్వారా ఒక దేశాన్ని మార్చగలిగే శక్తి గురువుకే ఉంది. ఉదాహరణకు, ఒక తోటమాలి ఒక విత్తనాన్ని నాటాడని అనుకోండి. ఆ విత్తనం ఏ చెట్టుగా ఎదుగుతుందో అతనికి తెలుసు. దానికి నీళ్లు పోస్తాడు, ఎండ నుంచి కాపాడుతాడు, అవసరమైనప్పుడు కొమ్మల్ని సరిచేస్తాడు. అలాగే గురువు కూడా ఒక చిన్న మనసులోని సామర్థ్యాన్ని గుర్తిస్తారు. ఎవరో ఒకరు భవిష్యత్తులో శాస్త్రవేత్త కావచ్చు, లేదా కళాకారుడు కావచ్చు, వైద్యుడు, నాయకుడు, గొప్ప రచయిత, ఇలా ఎవ్వరూ ఎలాగైనా మారచ్చు. ఆ భవిష్యత్తును మొదటిగా గుర్తించే వ్యక్తి చాలాసార్లు గురువే అవుతారేమో. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక పాట విందామా?

ఇందాక మనం చెప్పుకున్నాం కదా సాందీపుని, అలాగే శ్రీకృష్ణుని గురుశిష్యుల బంధం గురించి. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు సాక్షాత్తు భగవత్స్వరూపులు అంటారు. కానీ వారికి కూడా గురువులున్నారు. కృష్ణం వందే జగద్గురుం, సకల విశ్వానికి గురువైన శ్రీకృష్ణునికి నమస్కారములు అని చెప్తాం. అలాంటి శ్రీకృష్ణునికి గురువు సాందీపుని మహర్షి. అలాగే శ్రీరాముడికి విశ్వామిత్రుడు, వశిష్ఠుడు. ఇలా భగవంతుడు కూడా గురువు దగ్గర అన్ని రకాల విద్యలు నేర్చుకున్నారు. అందుకే అంటారేమో, గురువు లేక విద్య గురుతుగా దొరకదు, నృపతి లేక భూమి నియతిగాదు, గురువు విద్య లేక గురుతర ద్విజుడౌనే విశ్వదాభిరామ వినురవేమా అని. గురువు లేకుండా విద్య సంపూర్ణంగా లభించదు, రాజు లేకుండా రాజ్యం సక్రమంగా నడవనట్లే గురువు బోధన లేకుండా విద్యకు పరిపూర్ణత రాదు అని కాదు. మన జీవితంలో ప్రారంభంలో తల్లిదండ్రులే బిడ్డకు మొదటి గురువులుగా వ్యవహరిస్తూ ఉంటారు. వారికి మార్గనిర్దేశం చేసి పెంచుతారు. బిడ్డ పెరిగే కొద్దీ పాఠశాలలోని ఉపాధ్యాయుల జ్ఞానాన్ని, వివేకాన్ని బోధించే గురువులుగా మారతారు. అదేవిధంగా చదువు పూర్తయిన తర్వాత వృత్తిపరమైన రంగంలో మన పై అధికారులు కూడా మార్గనిర్దేశం, అలాగే సలహాలు అందిస్తూ గురువు పాత్రను పోషించగలరు. అంటే గురువు అంటే పాఠాలు చెప్పే వ్యక్తి మాత్రమే కాదు, ప్రతి మనిషి కూడా నిరంతర విద్యార్థే. అలాంటి విద్యార్థి తన ప్రయత్నాలలో రాణించేలా మార్గనిర్దేశం చేసి స్ఫూర్తినిచ్చే వ్యక్తే గురువు. దత్తాత్రేయ ప్రభువు తన జీవితకాలంలో ప్రకృతి సృష్టి నుండి 24 మంది గురువులను తయారు చేశారంట. మీకు తెలుసా, గురువులలో కూడా 7 రకాలుగా మనకి జ్ఞానాన్ని బోధించే వ్యక్తులు ఉంటారంట. వారి సూచక గురువు, వాచక గురువు, బోధక గురువు, నిషిద్ధ గురువు, హితగురువు, కారణగురువు, సద్గురువు. అక్షరాభ్యాసం చేయించి చదువు, అలాగే లౌకిక విద్యలను నేర్పించే ఉపాధ్యాయుడు సూచక గురువైతే, ఏది ధర్మం ఏది అధర్మం, కుల అలాగే ఆశ్రమ ధర్మాలను వివరిస్తూ మంచి చెడులను తెలియజేసేవారు వాచక గురువు. జీవిత ప్రమాదాన్ని వివరించి దైవ మంత్రాలను ఉపదేశం చేసి ఆధ్యాత్మిక మార్గంలో నడిపించేవారు బోధక గురువైతే, వశీకరణ మారణ ప్రయోగాలు లేదా అసాధారణ విద్యలు నేర్పించేవాడు నిషిద్ధ గురువు. ఇది ఎట్టి పరిస్థితుల్లో సరైన మార్గం కాదు. అలాగే మంచి మార్గాన్ని సూచిస్తూ హితవు పలికి సన్మార్గంలో నడిపించేవారు హితగురువు. జన్మజన్మల కర్మలను నశింపజేసి మోక్ష మార్గాన్ని లేదా ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే గురువు కారణగురువు. భగవంతుని స్వరూపంగా ఉండి మనలోని అజ్ఞానాన్ని తొలగించి సంపూర్ణ దివ్య జ్ఞానాన్ని ప్రసాదించే అత్యున్నత గురువు సద్గురువుగా చెప్పబడతారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక పాట విందామా?

లేదు కదా అని నాన్నం దూరం చేసుకుంటాము, ఆరోగ్యం బాగాలేదని అమ్మని దూరం చేసుకుంటాము, సక్సెస్ లేదు కదా అని ఫ్రెండ్స్ దూరం చేసుకుంటాము. మనం ఫెయిల్ అయినప్పుడు కాలేజ్ మనతో ఉంది, ఇప్పుడు కాలేజ్ ఫెయిల్ అయిందని వదిలేయడం కరెక్టా? ఐఎమ్ ప్రొఫెసర్ యువరాజ్, గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఆర్కే యూనివర్సిటీ.

మనం చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో మా గురువుగారు నన్ను మందలించారు, లేదా ఒక చిన్న దెబ్బ వేశారు, గట్టిగా అరిచారు, ఇలాంటి ఎన్నో కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పటికీ ఉన్నాయనుకోండి, కానీ గురువు చెప్పే మందలింపులో కూడా ప్రేమ ఉంటుందిగా. మనల్ని మందలించినప్పుడు కొన్నిసార్లు మనకు బాధ కలుగుతుంది, ఎందుకు నన్నే మందలిస్తున్నారు, ఎందుకు నన్నే కోప్పడుతున్నారు అని. కానీ సంవత్సరాలు గడిచిన తర్వాత అర్థమవుతుంది, ఆ మందలింపు వెనుక కోపం కాదు, మన భవిష్యత్తుపై ఉన్న బాధ్యత అని. తల్లిదండ్రులు మన తప్పును చూసి బాధపడతారు, గురువు మన తప్పును చూసి ఇది మళ్ళీ జరగకూడదు అని నేర్పిస్తారు. అందుకే గురువు ఇచ్చే శిక్షలో కూడా ఒక పాఠం ఉంటుంది, మందలింపులో కూడా ఒక మమకారం ఉంటుంది, కఠినతలో కూడా ఒక బాధ్యత ఉంటుంది. సరే, గురువుని కూడా మనం ఎవరిని పడితే వాళ్ళని సెలెక్ట్ చేసుకోలేం కదా. మనం జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే ఒక మంచి గురువుని ఎంచుకోవడం కూడా రావాలి. మంచి గురువు అంటే విద్యార్థి మాటను వింటారు, వారి సామర్థ్యాన్ని గుర్తిస్తారు, తప్పు చేసినప్పుడు అరే నా శిష్యుడే కదా పర్వాలేదులే అని కాకుండా ఆ తప్పుని చెప్పి దాన్ని సరిదిద్దుతారు, విజయం సాధించినప్పుడు అభినందిస్తారు, ఓడిపోయినప్పుడు ధైర్యం చెప్తారు, ప్రశ్నలు అడగడానికి ప్రోత్సహిస్తారు, జ్ఞానంతో పాటు విలువలను నేర్పిస్తారు. ముఖ్యంగా చెప్పాలి అంటే నన్ను అనుసరించు అని కాకుండా నువ్వే ఆలోచించు అని చెప్తారు. అందుకే గురువులు ఎప్పుడూ కూడా వారి శిష్యుల్ని వారిలాగే తయారు చేయాలని అనుకోరు, వాళ్ళకంటే గొప్పగా ఎదగాలని కోరుకుంటారు. ఇక మారుతున్న కాలంలోకి వస్తే టెక్నాలజీ వచ్చింది, ఇంటర్నెట్ వచ్చింది, కృత్రిమ మేధస్సు వచ్చింది, అయితే ఒక్క విషయం మాత్రం మారలేదండి, సమాచారం ఇవ్వడానికి యంత్రాలు ఉండవచ్చు కానీ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలో నేర్పించడానికి గురువు అవసరం కదా. టెక్నాలజీ మనకి ఎన్ని సమాధానాలు

ప్రశ్నలనైనా ఇస్తుంది. కానీ ఏ ప్రశ్న అడగాలి? ఏది సరైనది? ఏది తప్పు? ఏది మనకి ఉపయోగకరం? ఏది మన విలువలకు అనుకూలం? అనే విషయాల్ని ఆలోచించడం నేర్పించేది గురువే. ఎందుకంటే శిష్యుని మనసు, మెదడు రెండింటినీ కూడా గురువు అర్థం చేసుకోగలరు. మన తల్లిదండ్రులు మన మొదటి గురువులు. ఇక పాఠశాలలో ఉపాధ్యాయులు తర్వాతి గురువైతే మన జీవితంలో ఎదురైన అనుభవాలు కూడా మనకి గురువులే. మనం చేసిన తప్పులు కూడా మనకి గురువులే. ఎందుకు అంటారా? మనం చేసే తప్పు నుండే ఒప్పు ఏంటి అనేది తెలుసుకోగలుగుతాం. ప్రకృతి కూడా ఒక గురువే. జీవితం ప్రతిరోజు మనకు ఒక కొత్త పాఠం చెబుతుంది కదా. అందుకే గురువు ఒక వ్యక్తి మాత్రమే కాదు, మనకి జ్ఞానం నేర్పించే ప్రతి అనుభవం కూడా ఒక గురువే. గురువును గౌరవించాలి అంటే ఏదో ఒకరోజు కాదు, లేదా వారికి గురుపూజ చేయడం కాదు. వారు చెప్పిన మాటల్ని మన జీవితంలో ఆచరించాలి. వారు నేర్పిన విలువల్ని పాటించాలి. మన జీవితంలో ఎదిగినప్పుడు నన్ను తీర్చిదిద్దిన వారు ఎవరు అని గుర్తు చేసుకోవాలి. ఒక విద్యార్థి గొప్ప స్థాయికి ఎదిగిన తర్వాత నా విజయానికి నా గురువు కారణం అని చెప్పినప్పుడు అది గురువుకు లభించే అత్యంత గొప్ప గౌరవం. మన చేతిలో కలం పెట్టినవారు గురువు, మన కళ్ళల్లో కలలు నింపినవారు గురువు, మన అడుగులకు దిశ చూపినవారు గురువు, మనలోని మనల్ని మనకు పరిచయం చేసినవారు గురువు. అందుకే గురువు గురించి ఎంత చెప్పినా తక్కువే. జీవితమనే పుస్తకానికి అర్థం చెప్పే అక్షరం గురువు, మనసనే దీపానికి వెలుగు ఇచ్చే వత్తి గురువు. అలాంటి మహనీయులందరికీ శతకోటి వందనాలు. మరి ఈనాటి అంశాన్ని విన్నారు కదా. మరొక అంశంతో మీ ముందుకొచ్చేంతవరకు సెలవు తీసుకుంటుంది మీ మానస.

మీరింతవరకు శ్రీమతి డివి మానస గారి గురు సాక్షాత్ పరబ్రహ్మ ఈ అంశంపై సమాచారం విన్నారు. మహిళావాణి మహిళల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు.

0: पड़ने की संभावना है। मौसम विभाग ने राज्य के सभी जिलों में अगले 24 घंटे के लिए कम से मध्यम स्तर के फ्लैश फ्लड का खतरा जताया है। गढ़वा, पलामू, लातेहार, लोहरदगा, गुमला, सिमडेगा और पश्चिमी सिंहभूम में भारी बारिश का ऑरेंज अलर्ट जारी किया गया है। इन जिलों में अचानक तेज बारिश के कारण निचले इलाकों में जलभराव और फ्लैश फ्लड की स्थिति बन सकती है, जिसे देखते हुए लोगों को सावधानी बरतने की सलाह दी गई है। वहीं रांची, खूंटी, चतरा और सरायकेला खरसावा में येलो अलर्ट जारी करते हुए कहीं कहीं भारी बारिश, वज्रपात और 30 से 40 किलोमीटर प्रति घंटे की रफ्तार से तेज हवाएं चलने का अनुमान है। महविश रहमान, आकाशवाणी समाचार, रांची।
1: घरेलू शेयर बाजारों में आज दोपहर कारोबार में गिरावट का रुख है। अंतिम समाचार मिलने तक सेंसेक्स 43 अंक की गिरावट से 76,915, जबकि निफ्टी 51 अंक की गिरावट के साथ 24,030 पर कारोबार कर रहा था। अमरीकी ओपन टेनिस टूर्नामेंट के पहले दौर में विश्व वरीयता प्राप्त एरिना सबालेंका ने न्यूयॉर्क में कोलंबिया की कैमिला ओसोरियो को पराजित कर दिया है। सबालेंका का अगला मुकाबला रूस की पोलिना यात्सेन्को से होगा। और अब अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी ने शंघाई सहयोग संगठन के 26वें शिखर सम्मेलन को संबोधित किया। प्रधानमंत्री ने आतंकवाद पर दोहरे मापदंड खत्म करने का आह्वान किया। भारतीय रेलवे ने उत्तरी रेलवे के मुरादाबाद संभाग के शेष 712 किलोमीटर रेल मार्ग पर कवच योजना के चौथे चरण के लिए 170 करोड़ रुपए मंजूर किए। नेपाल में बाढ़ से मरने वालों की संख्या 987 हुई। आकाशवाणी एफएम गोल्ड आज अपनी रजत जयंती मना रहा है और छत्तीसगढ़ में बारिश का रेड अलर्ट। झारखंड, ओडिशा और पूर्वोत्तर भारत के कुछ इलाकों में कल तक मूसलाधार बारिश का अनुमान। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
2: आकाशवाणी विशाखपट्नम केंद्रम।
3: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు అందించిన సమాచారం మేరకు వాతావరణ వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, యానం తీర ప్రాంతాల్లో ఆకాశం ప్రధానంగా మేఘావృతమై ఉండి జల్లుతో కూడిన వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లు కురిసే సూచన ఉంది. వాల్టేర్లో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 33.4 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం గుర్తించదగ్గట్టుగా ఉంది. పౌర విమానయాన కేంద్రంలో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 33.8 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం నమోదు సూచనప్రాయంగా ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, యానం తీర ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రంగస్థలి. ఈరోజు కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకంలో వేటసీను, హరిశ్చంద్రుని పాత్ర శ్రీ బి సింహాచలం నాయుడు పాడిన రంగస్థల పద్యాలు వింటారు. హార్మోనియం శ్రీ ఏ సింహాచలం.
4: సత్యకీర్తి, ఇది ప్రశాంతమైన పుణ్యాశ్రమం, ప్రాంత భూమి యొక్క చూడు.

కథలూ తన గ్రంబులు కొనుడి కోయబ

విష్టంబుగా బాబు కాళ్ళ సచ్చికి అయ్యదా.

రక్షమాన్ రక్షమాన్. ఆహా, లేడు కదా నా శిరస్సునకు ఉత్తమాగము నామము చెల్లిది మహాత్మా.

జగదు నాదు కిరీటము నటుడనైతిని తాపస చంద్ర తాపస చంద్ర తాపస చంద్ర. అయ్యా దేవా, ఎరుకుకు చేసిన అపరాధం ఇప్పుడు క్షమప్పుడు మహాత్మా. దేవా అప్పుడు బ్రహ్మను మిమ్మల్ని రంగుల వారు ఎవరు మహాత్మా? జగబుల్ జగబై పోయే

అయ్యా వీరేంద్ర, నేను రోజులవన్నీ తప్పులైనా క్షమాగుణ సంపన్నులనే మీ వంటి తపస్సులకు దీర్ఘ కోపంపు చలదు మహాత్మా. ఒకరు గలవాలి.

బాధింపదగునా పడగనెత్తిన బాబులు పడగనెత్తిన బాబులు.

సరేలే బాధయ్య. మనుషు జన్మ పెట్టినందులకు పాపులు శిక్షింప పైన దండధరుడు ఒకటి ఉన్నాడని దుష్కార్యముల కొంత పాపంలో వెళ్ళిన కదా దేవా, నీ దబాబుల మీద నువ్వు చాలే కానీ

పెట్టావా? నా రాజ్య సరస్సు విడిదన కానీ ఆ పంచమకన్య మాత్రం పరికింపుల మహాత్మా దేవా అది భగిదలు తలంచిద్ర మహాత్మా విడుమలుగోబడే చెలగ బిప్పం.

ఆశలకి నన్నడు గల్ గాదలు చల్లబొచ్చగలదయ్యా నిమ్ము నిస్వారములగలవల్ రాజని గంపు సౌఖ్యములు మేగుల్ మేగుల్

ప్రాణేశ్వరి, నీవు నా బాలిట కల్పలతవు, లోకములు అనుకోలే దాంపత్యమిట్లే కదా ఉన్నావు నేను. దేవి దాన ధార సమృతంబగు బంగారు బృంగారము గైకునము. ఓ భగవతి భూదేవి.

జగతుడనే భాగవిస్తారుడులై తిని కారణమునా చతురత్తి వేష్టిద చతురత్తి వేష్టిద చిది పసలు కది ఎల్లా కను సైగమే

చంద్రశ్రయుడి ఇంతకాలం ములన్న ఆశ్రయించుకొంటి ఇప్పుడు విధి తప్పి వచ్చుట నేను నమ్ముకొనుచుంటి సత్యవిత్తమ్ముగునకు శ్రీ

బ్రహ్మశతమా రాజ్యదానము పరిగ్రింపుడు మహాత్మా. దేవ బ్రాహ్మణ దేవ

నిన్ను మునేంద్ర మమ్మింత అన్యాయముగా బాధించిన పాడియ మహాత్మా ధరణి ధరణి.

అవునేంద్రా కోపింపకుడు, నేను ఇప్పుడు చేత అరగాసైన లేని నీచ దరిద్ర గది నాన్న. ఇంకొక మా సొంపు కొడు వశంకిన మీ సొమ్ము నేను చెల్లించదను. అందంక వదలవేయడు హస్బా.

గాది నందన, నేను ఈ కష్టములు కష్టములుగా భావించింది, ఇంకా నన్ను ఏళ్ళ బాధించదురా మహాత్మ. ఆ కల్పాంతము

చలచలం శ్రీ సుఖ ప్రాగల్యము విదయ నిశ్చలం యశోవాలభ్యమే

అగటగట దుర్గమ్మమ్మగు ఈ అరణ్యపు దాటిపోవటన్నటికో కదా. దైవమా ఆగర్భ శ్రీమంతురాలైన దేవికి ఎంతటి దురవస్థ తెచ్చిపెట్టేదని కనుగవ దొరంగ

దేవి రాణివశపు భాగభాగ్యములు అనుభవింపవలసిన నిన్ను ఈ ఘోరాలయములు ఇచ్చి తెచ్చి కుసుమారుసుమని ఇలాంటి దీర్ఘయాత్రలు చేయనలగా చేసిన నన్ను నేనేనమని నిందించుకుందిని ప్రయసీ.

కదా, సార్వభౌముని కుమారునకు నేడు అన్నోదకములు కొరవయ్యను కదా. అయ్యయ్యో, నేను ఇప్పుడు ఏమిని చింతింపను, ఏమిని వినిపింపను?

అన్నమో రామచంద్రయల్ జుల్ విలపిల్ జుల్ ప్రియసుత.

నన్నే చూచే ఏ బాబాబో. దేవి, ఎక్కడ సంపదలు, ఎక్కడ సౌఖ్యములు, ఎక్కడ భగభాగ్యములు? తిరమై తిరమై సంపదల్ల.

అగటగట మానవుడికి దారిద్ర దుఃఖమే మిక్కిల దుస్సహము, ఇంతకన్నా మరణమే సర్వదాశ్రయము. ఎహలేనా?

దేవి, అదిగో చూడుము వాడిన పండుగలు ఇలాపై

శిశువులను తమ పట్టెల క్రింద మోదగొలుచు ఓడలపై విలాసముగా

అయ్యా, యాలమీకి మరణ భయము, రాముల జీవచ్చులే చావు, ఎక్కడ దాయుల్లను జంతువులకు చాయ వైఖరి విను వెళ్ళలు ఏవే.

మీరు ఇంతవరకు సత్య హరిశ్చంద్ర నాటకంలో వేట సీను హరిశ్చంద్రుని పాత్ర, శ్రీ బి సింహాచలం నాయుడు గారు పాడిన రంగస్థల పద్యాలు విన్నారు. హార్మోనియం శ్రీ ఏ సింహాచలం. రంగస్థలం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు ఒక సినిమా పాట. శుభ సంకల్పం సినిమా కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరింతవరకు 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై ప్రసారాలు విన్నారు. నిలయంల సమయం 3 గంటలు దాటి 15 సెకండ్లు అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు ఇదే మీటర్లపై తరువాత ప్రసారం ప్రారంభమవుతుంది. ఈ విరామ సమయంలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు FM 102 MHz పై కొనసాగుతాయి. శ్రోతలు వినవచ్చు. నాకు మీ దగ్గర నుంచి సెలవు. నమస్తే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై మీడియం వేవ్ ప్రసారాలు పునఃప్రారంభం. నిలయంలో సమయం 5:04. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

యువవాణి యువజనుల కార్యక్రమం. యువవాణి యువజనుల కార్యక్రమంలో మనం ఇప్పుడు గ్రీన్ స్కిల్స్ మరియు ఈకో ఎంటర్ప్రెన్యూర్షిప్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. అంటే ప్రకృతిని కాపాడటం అంటే కేవలం ఒక భావోద్వేగం లేదా సామాజిక బాధ్యత మాత్రమే కాదు, అదొక అద్భుతమైన కెరీర్, వ్యాపార అవకాశం. వాతావరణ మార్పులు, భూతాపం, ప్లాస్టిక్ వ్యర్థాలు నేడు ప్రపంచాన్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఈ పర్యావరణ సమస్యలకు సాంప్రదాయ పద్ధతుల్లో పరిష్కారాలు వెతకడం సాధ్యం కావడం లేదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఆలోచనలతో, పర్యావరణ హిత సాంకేతికతలతో కొత్త విప్లవం ప్రారంభమైంది. అదే గ్రీన్ ఎకానమీ. మరి ఈ హరిత విప్లవంలో యువతరం ఎలాంటి నైపుణ్యాలను పెంపొందించుకోవాలి, పర్యావరణ రంగాన్ని ఒక ఉన్నతమైన కెరీర్గా ఎలా మలుచుకోవాలి, గ్రీన్ స్కిల్స్, ఈకో ఎంటర్ప్రెన్యూర్షిప్ అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. వీటిని తెలుసుకునే ముందు ఒక పాట విందాం. ఆనంద్ చిత్రం నుండి లక్కీ ఆలీ పాడిన పాట వింటారు.

మనం గ్రీన్ స్కిల్స్, ఈకో ఎంటర్ప్రెన్యూర్షిప్ అనే వివరాల గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. ప్రకృతిని వనరులను పొదుపుగా వాడుతూ, వ్యర్థాలను తగ్గిస్తూ, పర్యావరణానికి హాని కలగకుండా సాంకేతికతను, ఉత్పత్తులను, సేవలను అభివృద్ధి చేసే నైపుణ్యాన్ని గ్రీన్ స్కిల్స్ లేదా హరిత నైపుణ్యాలు అంటారు. ఒకప్పుడు పర్యావరణ పరిరక్షణ అంటే కేవలం చెట్లు నాటడం లేదా ప్లాస్టిక్ నివారించడం అనే భావన ఉండేది. కానీ నేడు ఇంజనీరింగ్, వ్యవసాయం, ఆర్కిటెక్చర్, ఎనర్జీ మేనేజ్మెంట్ వంటి ప్రతి రంగంలోనూ పర్యావరణ హిత ఆలోచనలకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ఐక్యరాజ్యసమితి మరియు అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనాల ప్రకారం రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే గ్రీన్ ఎకానమీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. అంటే పర్యావరణం గురించి తెలిసిన హరిత నైపుణ్యాలు ఉన్న యువతకు భవిష్యత్తులో అపారమైన అవకాశాలు లభించనున్నాయి. మరి ఇప్పుడు మరొక పాట విందాం. అనర్కలి చిత్రం నుండి కారుణ్య అంజన సౌమ్య పాడిన పాట.

0: అనుకోకుండా ఒకరోజు చిత్రం నుండి శ్రేయ ఘోషల్ పాడిన పాట విన్నారు.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
0: మనం యువవాణి యువజనుల కార్యక్రమంలో గ్రీన్ స్కిల్స్ గురించి తెలుసుకుంటున్నాం కదా. సౌరశక్తి, పవన విద్యుత్, గ్రీన్ హైడ్రోజన్ రంగాలలో నిపుణులైన ఇంజనీర్లు, టెక్నీషియన్లు, ప్రాజెక్ట్ మేనేజర్లకు భారీ డిమాండ్ ఉంది. సహజమైన గాలి వెలుతురు వచ్చేలా, తక్కువ విద్యుత్ వాడుకునేలా భవనాలను రూపకల్పన చేసే గ్రీన్ ఆర్కిటెక్ట్స్కు నేటి నిర్మాణ రంగంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. రసాయనాలు లేని పద్ధతుల్లో పంటలు పండించడం, డ్రోన్ల ద్వారా నీటి యాజమాన్యాన్ని సమర్థవంతంగా నిర్వహించడం వంటి ఆధునిక వ్యవసాయ నైపుణ్యాలు కలిగిన యువత అద్భుతాలు సాధిస్తున్నారు. ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే రీసైక్లింగ్ ఎక్స్పర్ట్స్, వేస్ట్ ఆడిటర్స్ కార్పొరేట్ సంస్థలకు అత్యంత ఆవశ్యకంగా మారారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్కిల్ ఇండియా ద్వారా గ్రీన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పేరుతో ఉచిత రాయితీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు వివిధ ఆన్లైన్ వేదికల ద్వారా రిన్యూవబుల్ ఎనర్జీ, వేస్ట్ మేనేజ్మెంట్ వంటి అంశాల్లో సర్టిఫికేషన్ కోర్సులు చేయవచ్చు. మీరు ఏ రంగంలో పనిచేస్తున్నా, ఐటీ, మార్కెటింగ్ లేదా డిజైనింగ్, మీ ఉత్పత్తులు లేదా సేవలు పర్యావరణానికి ఎలా మేలు చేస్తాయో ఆలోచించే సస్టైనబిలిటీ మైండ్ సెట్ పెంపొందించుకోవాలి. వీటి గురించి తెలుసుకునే ముందు మరికొన్ని వివరాలు ఉన్నాయి, వాటిని తెలుసుకునే ముందు మరొక పాట విందాం. అర్జున్ రెడ్డి చిత్రం నుండి

సాధారణ వ్యాపారవేత్తలు కేవలం లాభాలను మాత్రమే ధ్యేయంగా పెట్టుకుంటే, ఈకో ఎంటర్ప్రెన్యూర్లు లేదా హరిత వ్యవస్థాపకులు వ్యాపార లాభాలతో పాటు పర్యావరణ పరిరక్షణను తమ ప్రధాన లక్ష్యంగా చేసుకుంటారు. అంటే పర్యావరణ సమస్యలనే వ్యాపార అవకాశాలుగా మలుచుకోవడం. ఈ రోజుల్లో వినియోగదారుల ఆలోచన విధానంలో గొప్ప మార్పు వచ్చింది. ప్రజలు ప్లాస్టిక్ ఉత్పత్తుల కంటే సహజమైన పర్యావరణ హిత ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే గ్రీన్ స్టార్టప్లకు మార్కెట్లో విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఉద్యోగం కోసం ఎదురుచూసే ఉద్యోగార్థిగా కాకుండా పర్యావరణానికి మేలు చేస్తూ మరో 10 మందికి ఉపాధి కల్పించే హరిత వ్యవస్థాపకులుగా మారడం నేటి యువతకు అత్యుత్తమ మార్గం.

కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ఇండియా పథకం ద్వారా ఇన్నోవేటివ్ ఆలోచనలు ఉన్న యువతకు పన్ను మినహాయింపులు, సులభతర రిజిస్ట్రేషన్లు కల్పిస్తుంది. అలాగే ముద్రా యోజన ద్వారా ఎలాంటి గ్యారంటీ లేకుండా వ్యాపార రుణాలు పొందే వెసులుబాటు ఉంది. ఐఐటీలు, యూనివర్సిటీలలోని ఇంక్యుబేషన్ సెంటర్లు గ్రీన్ స్టార్టప్లకు సాంకేతిక

పుట్టుకొచ్చినవే. సమస్య ఎక్కడ ఉందో అక్కడే పరిష్కారంతో కూడిన వ్యాపార అవకాశం ఉంటుంది. పర్యావరణాన్ని కాపాడుతూనే ఆర్థికంగా విజయం సాధించవచ్చని ఈ యువత నిరూపిస్తున్నారు. పర్యావరణాన్ని ప్రేమిస్తూ హరిత నైపుణ్యాలను పెంపొందించుకుంటూ వికసిత్ భారత్ నిర్మాణంలో యువతరం భాగస్వామి కావాలి. ఇవ్వండి, మరి ఇప్పుడు మరొక పాట విందాం. దేవీపుత్రుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రసన్న పాడిన పాట.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి

0: 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the banker to every Indian.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యారాగాలు, మధురమైన తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా అపూర్వ సహోదరులు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: స్వర్ణకమలం చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం, S జానకి పాడిన పాట వింటారు.

నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్.

0: చిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: సంధ్యారాగాల్లో చివరిగా రాజ్ కుమార్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు సంధ్యారాగాలు మధురమైన తెలుగు సినిమా పాటలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం.

0: సాయంత్రం ఉద్యోగ వార్తలు వింటారు. చదివిన వారు జి పద్మ.
1: ఉద్యోగ వార్తలు. చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు 2026 సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 60 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. విభాగాలు ప్రొడక్షన్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ తదితర విభాగాలు ఉన్నాయి. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి 2026 జూలై 1వ తేదీ నాటికి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలుగా ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడి అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. జీతం నెలకు 25,000 రూపాయల నుంచి 105,000 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, అనంతరం స్కిల్ ప్రొఫిషియన్సీ ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://www.cpcl.co.in. దరఖాస్తు రుసుము జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు నుంచి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తునకు చివరి తేదీ 2026 సెప్టెంబర్ 11వ తేదీ. మరొక ప్రకటన. భారత ప్రభుత్వ సంస్థ ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ సోషల్ వర్కర్ అప్పర్ డివిజన్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు కోరుతోంది. అభ్యర్థులు చివరి తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు. సోషల్ వర్కర్ 1, అప్పర్ డివిజన్ క్లర్క్ 2, లోయర్ డివిజన్ క్లర్క్ 3 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 6. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కూడా ఉండాలి. జీతం నెలకు సోషల్ వర్కర్కు 35,400 రూపాయల నుంచి 112,400 రూపాయలు, అప్పర్ డివిజన్ క్లర్క్కు 25,500 రూపాయల నుంచి 81,100 రూపాయల వరకు, అలాగే లోయర్ డివిజన్ క్లర్క్కు 19,900 రూపాయల నుంచి 63,200 రూపాయల వరకు ఉంటుంది. వయోపరిమితి సోషల్ వర్కర్కు 30 సంవత్సరాలు మించకూడదు. అప్పర్ డివిజన్ లోయర్ డివిజన్ క్లర్క్ 17 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎంపిక విధానం షార్ట్లిస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు చివరి తేదీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 60 రోజుల్లోగా ఆఫ్లైన్ దరఖాస్తులను ది డైరెక్టర్ జనరల్, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, జిఎస్టీ రోడ్, చెన్నై. ప్రకటన వెలువడిన తేదీ 2026 జూలై 11వ తేదీ. ఉద్యోగ వార్తలు విన్నారు.
0: మీరు ఇంతవరకు ఉద్యోగ వార్తలు విన్నారు. చదివిన వారు జి పద్మ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA

0: ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ సాయంకాలం అందించిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, గాల్లో తేమ 81%. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 37.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, గాల్లో తేమ 42%. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల వారికి వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘవృతమై ఉండి వర్షపు జల్లెలు కానీ ఉరుములతో కూడిన వర్షం కానీ పడే సూచన ఉంది. కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆంధ్రేతర ప్రాంతాల వారికి వాతావరణ హెచ్చరిక. దక్షిణ తమిళనాడు తీరానికి సమీపంలో కొన్ని ప్రాంతాల్లో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చు. కొన్ని సమయాల్లో 65 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా తీర ప్రాంతాల్లో కూడా 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చు. కొన్ని సమయాల్లో 60 కిలోమీటర్ల వేగంతో వీయవచ్చు. ఈ సమయాల్లో సముద్రంలో వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. సై చిత్రం నుండి MM కీర్వాణి చిత్ర పాడిన పాట.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం ప్రాంతీయ వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి.
1: గుడ్ ఈవినింగ్, దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై సాయిరా ముజ్తబా. ప్రైమ్ మినిస్టర్

0: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. వికసిత్ భారత లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజలందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ముఖ్యమంత్రి రేపు ఉత్తరాంధ్రకు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. వార్తల వివరాలు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ విజయవాడలో ఈరోజు జరిగిన ఐఆర్సీఎస్ 2024-25 వార్షిక సర్వసభ్య సమావేశంలో వివిధ జిల్లాల కలెక్టర్లకు రెడ్ క్రాస్ అవార్డులను అందజేశారు. పలు మానవతా సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు వనరులను సమీకరించడంలో సహకారం అందించినందుకు గాను బాపట్ల, కృష్ణా, నెల్లూరు, కాకినాడ, పశ్చిమ గోదావరి, నంద్యాల, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లను గవర్నర్ అభినందించారు. ఈ సందర్భంగా అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, ఈ 7 జిల్లాల పరిధిలో 3 ఏళ్లుగా 8,50,00,000 రూపాయలతో మీ ఇంటికి మీ డాక్టర్ పథకం కింద 5 లక్షల కుటుంబాలను దత్తత తీసుకుని రెడ్క్రాస్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. భారతదేశం 100 సంవత్సరాల స్వాతంత్ర్య ఉత్సవాలను జరుపుకునే సమయానికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047ను నిర్మించడంలో యువత కీలక పాత్ర పోషించాలని గవర్నర్ సూచిస్తూ,
2: the Red Cross movement to every panchayat and village and strengthen the movement at grassroots level to provide humanitarian services during emergencies. I am happy to learn that our 20 Red Cross blood centers are able to meet the needs of more than 1 lakh people in the state, of which 1/3 are poor patients admitted in government hospitals, and they are provided blood units by Red Cross at free of cost.
1: పేదల ఆర్థిక పరిపుష్టి కోసమే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఆయన ఈరోజు పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, వివిధ కేటగిరీల వారికి పెన్షన్లను పెంచి ఇస్తున్నామన్నారు. 73,507 కోట్ల రూపాయలను పెన్షన్ల రూపంలో పేదలకిచ్చామని, అభివృద్ధితో పాటు సంక్షేమము ముఖ్యమనే ఉద్దేశంతోనే పెన్షన్లను అందిస్తున్నామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను అందిస్తూ ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. గడిచిన 2 ఏళ్లలో 150,000 కోట్ల రూపాయలను సంక్షేమం కోసం ఖర్చు చేశామని, పేదలను ఆర్థిక సాధికారత దిశగా తీసుకువెళ్తున్నామని వివరించారు. రాష్ట్రంలో అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలన్నదే తమ ఆకాంక్ష అని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
3: వడ్డర్లకు మైనింగ్ లీజుల్లో రిజర్వేషన్ పెట్టాను, గీత కార్మికులు ఎక్సైజ్ షాపుల్లో రిజర్వేషన్లు పెట్టాను, మత్స్యకారులు వేట విరామంలో 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాం, చేనేతలకు సబ్సిడీలు ఇచ్చాం, గురుకులాల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ పెడుతున్నాం, అందరికి అందుబాటులో ఉన్నాం. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని, ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా తయారు చేయాలని ప్రయత్నం.
1: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు రేపు విడుదల చేయనున్నారు. అనకాపల్లి జిల్లా పాయకురావుపేట వద్ద ఆయన రెగ్యులేటర్ ఆన్ చేసి గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి స్వాగతం పలుకనున్నారు. దీని ద్వారా 4 జిల్లాల్లోని వివిధ ఆయకట్టు పరిధిలో మొత్తం 287,320 ఎకరాలకు సాగునీరు, 523,000 మందికి తాగునీరు లభిస్తుందని మొగల్తూరులో ఈరోజు జరిగిన సభలో ముఖ్యమంత్రి వెల్లడించారు. ఏలేరు, పంప, తాండవ, వరాహ, శారదా నదులను దాటుకుంటూ ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్ర వైపుగా వెళ్తాయని, క్లిష్టమైన భౌగోళిక ప్రాంతాలను అధిగమిస్తూ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ నిర్మాణం జరిగిందని చెప్పారు. కృష్ణా

0: గోదావరి వంశధార నదులను అనుసంధానం చేస్తామని, భవిష్యత్తులో గోదావరి కావేరి నదులను అనుసంధానం చేసి దక్షిణ భారతదేశంలో నీటి సమస్య లేకుండా చేస్తామని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అలాగే క్లెయిమ్స్ అభ్యంతరాల పరిష్కారానికి 5వ తేదీ వరకు అవకాశమిచ్చింది. 9వ తేదీన తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి అండగా నిలవడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ముఖ్యమంత్రితో కలిసి ఆయన ఈరోజు పంపిణీ చేశారు. అనంతరం మొగల్తూరులో జరిగిన సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ది, పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. మహిళల ఆర్థిక సామాజిక సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తూ దీపం పథకం కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం వంటి నిర్ణయాలు మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. చేనేత, కొల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు సహా అర్హులైన అన్ని వర్గాలకు పింఛన్లు అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందని శ్రీనివాస్ వర్మ వివరించారు. సమగ్ర ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాలు సమన్వయంతో ముందడుగు వేయాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. చెన్నైలో ఈరోజు జరిగిన దక్షిణ భారతదేశ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సికి 116వ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2047 వికసిత భారత లక్ష్యాలు ఎంఎస్ఎంఈల బలోపేతంతోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల పురోగతికి అనుకూల వాతావరణం ఉందన్న మంత్రి, వీటికోసం పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేశామని, ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నామని చెప్పారు. ఇండియా EU ఒప్పందం, ఎన్ఆర్ఐల సహకారంతో స్థానిక పరిశ్రమలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని మంత్రి వివరించారు. పౌరులకు ప్రభుత్వం అందించాల్సిన సేవలన్నీ ఎలాంటి అంతరాయం లేకుండా ఆన్లైన్లోనే అందుబాటులో ఉండేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ CEO ప్రఖర్ జైన్ అన్నారు. ప్రభుత్వం కొత్తగా రూపొందిస్తున్న AP1 మొబైల్ అప్లికేషన్ యాప్ వినియోగంపై అధికారులకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన 2 రోజుల కార్యశాలను అమరావతిలో ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వ సేవలను ప్రజలు తామున్న చోటు నుంచే పొందేలా చేయాలన్నదే ప్రభుత్వ ఆశయమన్నారు. ప్రజలకు ఒక మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆర్టీజీఎస్ AP1 అనే మొబైల్ యాప్ను తీసుకొస్తోందని, ప్రజలు తమకు కావాల్సిన అన్ని సేవలను సులభంగా పొందేలా దీనిని రూపొందించామని చెప్పారు. AP1 యాప్ ద్వారా ప్రజలు ప్రభుత్వ సేవలను వినియోగించుకునేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెవెన్యూ శాఖలో పెద్ద ఎత్తున సంస్కరణలు అమలు చేస్తోందని ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు గ్రామంలో ఆయన ఈరోజు 22A విమోచన స్ఫూర్తి సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ చొరవ గ్రామ ప్రజల సంకల్పంతో వట్టిచెరుకూరు గ్రామంలో 120 ఏళ్ల భూ సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వికసిత్ భారత లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజలందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ముఖ్యమంత్రి రేపు ఉత్తరాంధ్రకు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మేరీ బ్యాంక్ హమేషా మేరే సాథ్ చల్తీ హై. సుబహ ఉఠతీ హూ తో పైసే జమా కర్ ఆతీ హై. కస్టమర్ జ్యాదా హో జాతే హై తో పూరా గల్లా సంభాల్ లేతీ హై. ఆధీ రాత్ కో భీ ఉఠా కే బతాతీ హై కి మేడమ్, లక్ష్మీ ఫల్ భండార్ కా పేమెంట్ ఆ గయా హై. జన్ధన్ బ్యాంక్ ఖాతా క్యా మిలా? ముఝే తో ఉంగలియో కే ఛోర్ పర్ బీమా, పెన్షన్, DBT సారీ బ్యాంకింగ్ సువిధాయే మిల్ గయీ హై.
2: 12 సాల్ మే 59 కరోడ్ జన్ధన్ ఖాతే ఖులే, जिसमें 56% खाते तो सिर्फ महिलाओं के हैं. PM जनधन योजना के 12 साल ज्यादा बचत, ज्यादा काम.
3: आकाशवाणी संप्रति वार्ताः श्रूयन्ताम्. प्रवाचकः जतिन शर्मा.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరాలలో ముందుగా లలిత సంగీతం వింటారు. ఈ కార్యక్రమంలో కుమారి జేవి పూర్ణిమ పాడిన లలిత గీతాలు వింటారు. శ్రీ కె హరి కీబోర్డ్, శ్రీ జే రామ్మూర్తి తబలా. ముందుగా శిలను మల్లె పూచిందట, రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ.

మీరు ఇంతవరకు కుమారి జేవి పూర్ణిమ పాడిన లలిత గీతాలు విన్నారు. సాయం సమీరంలో తర్వాత అంశం ఫిట్నెస్ మంత్ర. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఉదయాన్నే జిమ్కు వెళ్ళి గంటల తరబడి చెమటలు చెందాల్సిందేనా అని ఎవరైనా అడిగితే ఆధునిక వైద్య పరిశోధనలు మాత్రం కాదు అని చెబుతున్నాయి. నిరంతరం ఒకే చోట కూర్చొని పనిచేస్తూ ఉదయం ఒక్క గంట మాత్రమే వ్యాయామం చేయడం కంటే రోజంతా చిన్నపాటి కదలికలు కలిగి ఉండటమే గుండెకు జీవక్రియకు ఎంతో మేలని అంతర్జాతీయ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. నేటి ఫిట్నెస్ మంత్రాలో ఎక్సర్సైజ్ స్నాకింగ్ గురించి తెలుసుకుందాం. మనం ఆకలేసినప్పుడు మధ్య మధ్యలో స్నాక్స్ ఎలా తింటామో అలాగే రోజంతా మన పని మధ్యలో 1 నుండి 2 నిమిషాల పాటు చేసే చిన్నపాటి శారీరక శ్రమనే ఎక్సర్సైజ్ స్నాక్స్ అంటారు. ఉదాహరణకు లిఫ్ట్కు బదులు మెట్లు వాడటం, ఫోన్ మాట్లాడేటప్పుడు నడవడం, గంటకోసారి లేచి 20 సెకండ్ల పాటు జాగింగ్ చేయడం, వైద్య నిపుణుల డేటా ప్రకారం ప్రతి 45 నిమిషాలకు ఒకసారి 2 నిమిషాలు నడవడం వల్ల భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి. సుదీర్ఘంగా కూర్చోవడం వల్ల మందగించే జీవ ప్రక్రియ ఈ చిన్న కదలికలతో నిరంతరం చురుగ్గా ఉంటుంది. ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన పని లేకుండా దినచర్యలోనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆరోగ్యం అనేది గంటల తరబడి చేసే కఠిన శ్రమలోనే కాదు, మనం ప్రతిరోజు చేసే చిన్న చిన్న చురుకైన కదలికల్లోనూ ఉందనేది ఈ పరిశోధనల సారాంశం. విన్నారు కదండి, ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. సీను కేర్ ఆఫ్ అను చిత్రం నుండి రవివర్మ పాడిన పాట వింటారు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: తర్వాత అంశం వికాసం. వికాసంలో జాతీయ పోషకాహార వారోత్సవాల గురించి కొన్ని వివరాలు వింటారు.
3: అందరికీ నమస్కారం. ముందుగా అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, శరీరానికి మందులు కాదు, పోషకాహారం చాలా అవసరం అని. అందుకే ఈరోజు మనం జాతీయ పోషకాహార వారోత్సవాల గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 నుండి 7 వరకు ఈ జాతీయ పోషకాహార వారోత్సవాలను నిర్వహిస్తారు. మనం తీసుకునే ఆహారం కేవలం ఆకలి తీర్చడానికే కాదు, శరీర ఎదుగుదల, రోగనిరోధక శక్తి, మెదడు పనితీరు, ఎముకలు, కండరాలకు బలం, శక్తి, మరి ఇవన్నీ కావాలి అంటే శరీరానికి పోషకాలు అనేవి తప్పనిసరి. మానవ శరీరానికి అవసరమైన కొన్ని ముఖ్యమైన పోషకాల గురించి తెలుసుకుందాం. ముందుగా ప్రోటీన్ల విషయానికి వస్తే, కండరాల నిర్మాణానికి, శరీర కణాల అభివృద్ధికి శనగలు, పెసలు, మినుములు, పాలు, గుడ్లు, వీటిలో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మన శరీరానికి చాలా అవసరం. ఇక విటమిన్లు, ఖనిజాల విషయానికి వస్తే, రోగనిరోధక శక్తికి కళ్ళు, చర్మం, ఎముకలు కోసం ఆకుకూరలను, కూరగాయలను, పండ్లు, పప్పులు, చిరుధాన్యాలను, గింజలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. కార్బోహైడ్రేట్లు అనేవి శరీరానికి ముఖ్యమైన శక్తి వనరు. ఇవి బియ్యం, గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, ధాన్యాల్లో ఉంటాయి. అలాగే శరీరానికి కొవ్వులు కూడా చాలా అవసరం. ఎందుకంటే ఈ కొవ్వులనేవి మెదడుకే కాదు, శరీరంలోని అనేక విధులకు అవసరం. ఇవి నువ్వులు, వేరుశనగలు, బాదం వంటి గింజల్లో లభిస్తాయి. ఇక ఫైబర్ విషయానికి వస్తే, మనం తిన్నది చక్కగా జీర్ణం చేసే, జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలి అన్నా, మలబద్ధకంను నివారించాలి అన్నా ఫైబర్ చాలా అవసరం. ఇది కూరగాయల్లో, పండ్లు, సంపూర్ణ ధాన్యాల్లో, పప్పుల్లో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లల విషయానికి వస్తే, వీరి ఎదుగుదలకు పోషకాహారం అనేది చాలా కీలకం. చిన్న వయసులోనే సరైన పోషకాహారం అందకపోతే వారి పెరుగుదల, మెదడు అభివృద్ధి, ఎత్తు, బరువు, రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తుంది. మహిళలకు ఇనుము, కాల్షియం, ప్రోటీన్, ఫోలెట్ వంటి పోషకాలు చాలా అవసరం. గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే, తల్లి ఆరోగ్యంతో పాటు శిశువు ఎదుగుదల కోసం సమతుల్య ఆహారం అనేది చాలా అవసరం. పోషకాహార లోపం 2 విధాలుగా ఉంటుంది. ఒక సమస్య పోషకాలు తక్కువగా అందడం అయితే, ఇంకొక సమస్య పోషకాలు ఎక్కువగా అందడం.

0: కేలరీలు ఎక్కువైతే అధిక బరువు, ఉబకాయం వంటి సమస్యలు రావచ్చు. అందుకే జాగ్రత్తగా సరైన పరిమాణంలో సరైన నాణ్యతతో ఉన్న ఆహారాన్ని తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. పోషకాహారం అంటే చాలా ఖరీదైనది కాదు. మన భారతీయ ఆహారంలోనే ఎన్నో మంచి పోషక వనరులు ఉన్నాయి. రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, కాలానుగుణంగా వచ్చే పండ్లను తీసుకోవాలి. జాతీయ పోషకాహార వారోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యానికి మందుల కంటే ముందు మంచి ఆహారం తీసుకోవాలి అని చెప్పడం. అలాగే రోజువారీ ఆహారంలో తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, కూరగాయలు, పండ్లు చేర్చుకోవాలి. వేయించిన పదార్థాలు, జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఆహారాలకు దూరంగా ఉండాలి. అలాగే కృత్రిమ చక్కెరలు, ఉప్పు వాడకాన్ని తగ్గించి తగినంత నీరు తీసుకోవడంతో పాటు శారీరక వ్యాయామం, నిద్ర కూడా ఆరోగ్యానికి చాలా అవసరమని చెప్పడమే ఈ జాతీయ పోషకాహార వారోత్సవాల ముఖ్య ఉద్దేశ్యం.
1: మీరు ఇంతవరకు జాతీయ పోషకాహార వారోత్సవాల గురించి కొన్ని వివరాలు విన్నారు. వివరాలు అందించిన వారు జి నందినీదేవి. ఇప్పుడు చిత్రగీతం విందాం. దానికన్నా ముందుగా ఒక ప్రకటన విందాం.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
1: బాయ్స్ చిత్రం నుండి టిప్పు, కునల్, చరణ్, చిన్మయి పాడిన పాట వింటారు.

0: సార్.
1: సాయం సమీరం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, the bank to every Indian.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈ రాత్రి ప్రసారంలో 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి ఉన్న అవకాశాల గురించి CMFR మత్స్య ప్రధాన శాస్త్రవేత్త విశాఖపట్నం డాక్టర్ SS రాజుగారితో పరిచయం వింటారు.

పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి 8 గంటలకు తిరిగి 9:30 స్వరమాలిక, రాత్రి 10 గంటలకు హరికథ విజయవాడ కేంద్రం నుండి. ఇవి ఈరోజు రాత్రి ప్రసారమయ్యే కార్యక్రమాలు వివరాలు. ఇక్కడ రేపు ప్రసారంలో రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం వందనం అభివందనం బృందగానం వింటారు. రచన శ్రీ వేదల శ్రీనివాసరావు, సంగీతం శ్రీ డి నిశ్చల్. 6:10 భక్తిరంజన కార్యక్రమంలో ముకుందమాల నాథ్యాకలం ప్రసారమవుతాయి. 6:30 చింతన కార్యక్రమంలో శ్రీ డి నటరాజ్ బౌద్ధ సూక్తులు వింటారు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో బెట్ట పరిస్థితుల్లో సస్యరక్షణ జాగ్రత్తల గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు ప్రసారమవుతాయి. 7:15 ఉదయ సమీరాల ముందుగా నేటి మాట శీర్షికన రచయిత త్రిపుర గారి జయంతి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటారు. అనంతరం స్పోకెన్ వర్డ్లో ప్రాచీన భారతీయ విద్యా విధానం గొప్పతనం గురించి డాక్టర్ డి కోటేశ్వరరావు గారి ప్రసంగం, పుష్పాంజలి సమాచారవాణి మొదలైన అంశాలు ఉంటాయి. 8:30 విజయనగరం జిల్లా సమాచార లేఖ వింటారు. విజయవాడ కేంద్రం నుండి రచన శ్రీ ఎన్ కె రామకృష్ణ. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి పప్పు పద్మావతి పరమహంస వీణావాదనం ప్రసారమవుతుంది. శ్రీ ధన్వాడ ధర్మారావు మృదంగం. 8:50 తిరిగి 10:15 పాటలపల్లకి, 10 గంటలకు ఖేలో ఇండియా సంవాదంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. 11:00 మధురిమ, 12:10 మధుమంజరి, 12:40 కార్మికుల కార్యక్రమంలో అసంఘటిత కార్మికులు సామాజిక భద్రత అంశం గురించి శ్రీ డి రామకృష్ణ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ. 1:10 తెలుగు సినిమా పాటలు. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లవ్ కార్యక్రమం ఉంటుంది. 2:31 ఒకే చిత్రంలో పాటలు వింటారు. ఇక సాయంత్ర ప్రసారంలో 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ వార్తలు, చదివినవారు జి పద్మ. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసంలో వరల్డ్ కోకోనట్ డే గురించి కొన్ని వివరాలు, ప్రేరణ వ్యక్తిత్వం ఉంటాయి. 7:15 పల్లె సీముల వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆహార జంతు ఉత్పత్తి వ్యవస్థలో యాంటీబయోటిక్స్కు ప్రత్యామ్నాయ మార్గాలు అంశం గురించి విశాఖపట్నం సిఐఎఫ్ఎన్ఐటీ టీసీఏఆర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి మధుసూదన్ రావు గారి ప్రసంగం, జానపద గీతం, వ్యవసాయ సమాచారంలో వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో క్రీడా అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు, అమలు చేస్తున్న పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు అతిథులు. అల్లూరి సీతారామరాజు జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి శ్రీ ఏ జగన్మోహన్ రావు, విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం నారాయణరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమం రాగం తానం పల్లవిలో శ్రీ నర్సీపురం వెంకటరమణ బృందం వారి నాదస్వరం ప్రసారమవుతుంది. శ్రీ టి శేఖర్ ప్రత్యేక డోలు. 10:45 ఆపత మధురాలు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, నియామకాలు, తీవ్రవాద విస్తరణ, సురక్షిత స్థావరాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్సీఓ సభ్యదేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 6 దశాబ్దాలకు పైగా పాఠ్యపుస్తకాలు, అభ్యాస సామగ్రి, పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా భారతీయ విద్యా వ్యవస్థలో ఎన్సీఈఆర్టీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసించారు. ఈ నెల 5న చేపట్టాల్సిన నిరసనను ఉపసం

0: ఉపసంహరించుకుంటున్నట్టు సీజేపీ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. దేశంలో ఉల్లిపాయల నిల్వలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని, వ్యాపారుల వద్ద పంచదార స్టాక్ పరిమితిని 2,000 క్వింటాళ్లకు తగ్గిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కేక్లో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. ఉగ్రవాదానికి ఆర్థిక సాయం, నియామకాలు, తీవ్రవాద విస్తరణ, సురక్షిత స్థావరాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్సీఓ సభ్యదేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరులో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటుండకూడదని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్దాలు, సంఘర్షణలు దేనికి పరిష్కారం కావని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. ప్రాంతీయ అనుసంధానత, వర్తక వాణిజ్యాలకు భారత్ మద్దతిస్తుందని, అయితే ఇది అన్ని దేశాల సార్వభౌమత్వానికి, ప్రాంతీయ సమగ్రతకు కట్టుబడి ఉండాలని అన్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ 66వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, 6 దశాబ్దాలకు పైగా పాఠ్యపుస్తకాలు, అభ్యాస సామగ్రి, పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా భారతీయ విద్యావ్యవస్థలో ఎన్సీఈఆర్టీ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. జాతీయ విద్యా విధానం 2020 ఆధారంగా సమగ్ర వికాసం, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనలు, అనుభవపూర్వక అభ్యాసానికి పెద్దపీట వేస్తూ నూతన పాఠ్యపుస్తకాలను రూపొందిస్తున్నట్టు తెలిపారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉన్న 22 భాషలతో పాటు 93 గిరిజన భాషలతో కలిపి మొత్తం 121 భారతీయ భాషల్లో 1 నుండి 8వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలను సవరించి అందుబాటులోకి తెస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. భారతీయ సాంప్రదాయ పరిజ్ఞానాన్ని ఈ పాఠ్యాంశాల్లో విలీనం చేసినట్టు చెప్పారు. విద్యారంగంలో ఏఐ, డిజిటల్ లిటరసీ పెరుగుతున్న నేపథ్యంలో పరిశోధన వ్యవస్థను, సాంకేతికతను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ భారతదేశం 7.8% జీడీపీ వృద్ధి రేటును నమోదు చేసిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రపంచవ్యాప్త సంక్షోభాలు, యుద్దాలు, ఆర్థిక సవాళ్ల మధ్య కూడా నమోదైన ఈ గణాంకాలు ప్రపంచంతో పోలిస్తే భారత్ ఎంత బలంగా ఉందో చాటి చెబుతున్నాయన్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత ఆర్థిక వ్యవస్థ ఒక నిర్జీవమైన వ్యవస్థ అని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రవిశంకర్ ప్రసాద్, రాహుల్ గాంధీకి ఆర్థిక నిర్వహణ, ఆర్థిక అభివృద్ధిపై ఎటువంటి కనీస అవగాహన లేదని ఆరోపించారు.
1: జనవరి ఫిబ్రవరి మే పూరా గల్ఫ్ క్రైసిస్ షురు హువా థా, తేల్ కి సమస్యా, సప్లై చైన్ కి సమస్యా థీ, దునియా మే అనిశ్చితా థీ, దేర్ వాస్ గ్లోబల్ అన్సర్టెన్టీ అస్ వెల్. ఉస్కే బావజూద్ భారత్ కి ఎకానమీ 7.8% ఆయి హై.
0: వాతావరణ మార్పులు, జీవ వైవిధ్య క్షీణత, కాలుష్యం, వనరుల కొరత వంటి పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు సమగ్ర సమన్వయ పరిష్కారాలు అవసరమని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 4వ ఇండో జర్మన్ ఎన్విరాన్మెంట్ ఫోరం ప్రారంభ సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, వాతావరణ స్థితిస్థాపకత, వనరుల సమర్థవంతమైన వినియోగం, సుస్థిర అభివృద్ధికి 2 దేశాల మధ్య మరింత సహకారం అవసరమన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్థికాభివృద్ధి ఒకదానికొకటి పోటీ పడేవి కావని భారత్ నిరూపించిందని, నిర్ణయించిన లక్ష్యాలను భారత్ గడువు కంటే ముందే పూర్తి చేస్తోందని వెల్లడించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల పరిరక్షణ, వివేకవంతమైన వినియోగంపై భారత్, జర్మనీల మధ్య ఒక ఉమ్మడి ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈ నెల 5న చేపట్టవలసిన నిరసనను ఉపసంహరించుకుంటున్నట్టు సీజేపీ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, ఆందోళన బాటపట్టిన విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని, భవిష్యత్తులో వారిపై ఎటువంటి కఠినమైన

0: చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం సంప్రదింపులు జరిపిందని, ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నామని ఆయన తెలిపారు. యువత పురోగతి, వికాసమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.
1: हमने छात्रों के भविष्य को ध्यान में रखते हुए आश्वासन दिया था कि प्रदर्शनकारी छात्रों पर दर्ज किए गए मामले वापस लिए जाएंगे. उसी क्रम में हमने भारतीय जनता पार्टी शासित प्रदेशों में जो सरकारें थी उनसे भी चर्चा की थी और हम उस आश्वासन को पूरा करने जा रहे हैं.
0: ओडिशा लोनी गंजाम गजपति जिले को चेंदिन कलाकारुल बृंदंतो రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్ట్రపతి భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముర్ము, విద్య వ్యక్తిగత ప్రగతికే కాకుండా సమాజ వికాసానికి అత్యంత కీలకమైందని చెప్పారు. నాణ్యమైన విద్యను అభ్యసించడంతో పాటు ఆధునిక నైపుణ్యాలను పెంపొందించుకునేలా యువతను ప్రోత్సహించాలని కళాకారులకు సూచించారు. తమ సంపన్న సాంస్కృతిక వారసత్వం, సాంప్రదాయ మూలాలను వీడకుండానే ఆధునిక అభివృద్ధిని ఆహ్వానించాలని ముర్ము పిలుపునిచ్చారు. దేశంలో ఉల్లిపాయల నిల్వలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. రాబోయే పండుగల సీజన్లో ధరలు పెరగకుండా అదుపులో ఉంచేందుకు కంద ఎక్స్ప్రెస్ రైళ్లు, రోడ్డు రవాణా ద్వారా బఫర్ నిల్వలను విడతల వారీగా మార్కెట్లోకి విడుదల చేయడం ప్రారంభించినట్టు పేర్కొంది. వినియోగదారులకు తక్కువ ధరలకే ఉల్లిపాయలు అందుబాటులోకి తెచ్చేందుకు 19 ప్రధాన నగరాల్లో రిటైల్ విక్రయాలను విస్తరించడంతో పాటు 30కి పైగా ట్రక్కుల ద్వారా సరఫరాను వేగవంతం చేశారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం దాదాపు 3,400 మంది రైతులకు సకాలంలో 210 కోట్ల రూపాయల చెల్లింపులను నేరుగా జరిపినట్టు వెల్లడించింది. సరుకు రవాణా, పంపిణీలో ఎటువంటి అక్రమాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. దేశంలో పంచదార నిల్వల అక్రమ రవాణా, కృత్రిమ కొరత సృష్టించడం, ఊహాజనిత వ్యాపారాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారుల వద్ద పంచదార స్టాక్ పరిమితిని 4,000 క్వింటాళ్ల నుండి 2,000 క్వింటాళ్లకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిబంధన ఈ నెల 15వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం వ్యాపారులు తాము సేకరించిన సరుకును 30 రోజులకు మించి నిల్వ ఉంచుకోవడానికి వీల్లేదు. అయితే కోల్కతా, దాని చుట్టుపక్కల మెట్రోపాలిటన్ ప్రాంతాలకు మాత్రం ఈ పరిమితిని గతంలో ఉన్నట్టే 4,000 క్వింటాళ్లుగానే కొనసాగించారు. కోల్కతా ప్రాంతం, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల నుంచి పంచదారను దిగుమతి చేసుకుని ఈశాన్య రాష్ట్రాలకు సరఫరా చేసే ప్రధాన కేంద్రంగా ఉన్నందున ఈ మినహాయింపు ఇచ్చినట్టు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంపిక చేసిన 100 జిల్లాల్లో పథకం అమలును వేగవంతం చేయడం, వివిధ పథకాల సమన్వయం, జిల్లాల పనితీరు మెరుగుపరచడం, రైతులకు ప్రత్యక్ష లబ్ది చేకూరేలా చూడడంపై ఈ సమీక్షలో ప్రధానంగా దృష్టి సారించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, నియామకాలు, తీవ్రవాద విస్తరణ, సురక్షిత స్థావరాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్సీఓ సభ్యదేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 6 దశాబ్దాలకు పైగా పాఠ్యపుస్తకాలు, అభ్యాస సామగ్రి, పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా భారతీయ విద్యా వ్యవస్థలో ఎన్సీఈఆర్టీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసించారు. ఈ నెల 5న చేపట్టవలసిన నిరసనను ఉపసంహరించుకుంటున్నట్టు సీజేపీ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: కిసాన్ వాణి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి ఉన్న అవకాశాలు అనే అంశం గురించి విశాఖపట్నం కేంద్ర మత్స్య పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ఎస్ రాజు గారితో పరిచయ కార్యక్రమం విందాము. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
7: భారతదేశానికి అత్యద్భుతమైనటువంటి తీర ప్రాంతం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే కనుక మన ఆంధ్రప్రదేశ్కి ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఒక మంచి వనరుగా ఈ తీర ప్రాంతం ఉంది. ప్రధానంగా సముద్రంలో ఉన్నటువంటి అనేక జీవరాశుల మీద మన మత్స్యకారులు ఆధారపడి వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. మరి వాళ్ళ ఆర్థిక ప్రగతి కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. అందుకే ఈరోజు మనం మత్స్యకారుల ఆర్థిక ప్రగతి, ముఖ్యంగా సముద్ర జలాల మీద ఆధారపడి జీవించేటువంటి మత్స్యకారుల జీవనోపాధులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ ఆర్థిక ప్రగతికి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశం సంబంధించి ఈరోజు మనతో పాటు మరి డాక్టర్ ఎస్ఎస్ రాజు గారు ఉన్నారు, ప్రధాన శాస్త్రవేత్త సిఎంఎఫ్ఆర్ఐ. ఆయన ప్రధానంగా ఈ ఆర్థిక సంబంధించినటువంటి విషయాల మీద పరిశోధన చేస్తూ ఉంటారు. అందుకే మన ప్రాంతపు మత్స్యకారులకి ఏ విధమైనటువంటి అవకాశాలతోటి ఎదగటానికి మనము అవకాశాలు కల్పించవచ్చు అనేటువంటి అంశం మీద ఈరోజు మనం చర్చిద్దాం. డాక్టర్ రాజుగారు నమస్కారం అండి.
8: నమస్కారం రెడ్డి గారు.
7: ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఉత్తర తీర ప్రాంతంలో ముఖ్యంగా సముద్రం మీద ఆధారపడి జీవనం సాగించేటువంటి మత్స్యకారులకి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, వాళ్ళ జీవనోపాధులు ఏ విధంగా ఉన్నాయి?
8: ఉత్తర తీర ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో సముద్ర మత్స్యరంగం అనేది అత్యంత ముఖ్యమైందండి. ముఖ్యంగా మన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే మనకు దగ్గరలో ఉన్న అనకాపల్లి ప్రాంతాల్లో అనేక మత్స్యకార గ్రామాలు మరియు సమాజాలు ఉన్నాయండి. వీటి జీవనోపాధులు సముద్ర మత్స్యవేటలో సన్నిహితంగా అనుసంధానమై ఉన్నాయండి. అయితే మత్స్యవేట అనేది సముద్రంలో వెళ్ళే మత్స్యకారులకు మాత్రమే కాకుండా చేపలు విక్రయం అండి, ప్రాసెసింగు, రవాణా, వలల తయారీ, పడవ మరామత్తులు, ఐస్ ఉత్పత్తి, మార్కెటింగు మరియు ఇతర అనుబంధ కార్యకలాపాల్లో పాల్గొనేవారికి కూడా ఇది ఉపాధిని కల్పిస్తుందండి. కాబట్టి మత్స్యకారుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం గురించి మాట్లాడేటప్పుడు కేవలం చేపలు పట్టే కార్యకలాపాలని మాత్రమే కాకుండా మొత్తం మత్స్య విలువ శ్రేణి అంటే వాల్యూ చైన్ మొత్తం అటుని మనం పరిగణలోకి తీసుకోవాలని రెడ్డి గారు.
7: మరి మన మత్స్యకారుల ఆర్థిక స్థితి ఎందుకు సమస్యలతో కూడింది?
8: అనేక పరస్పర సంబంధిత సమస్యలు ఉన్నాయి సుధాకర్ గారు. మొట్టమొదటిగా ఏంటంటే మత్స్యవేట ఖర్చులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇంధనం ఖర్చులు అనుకుంటే డీజిల్ కాస్ట్, అలాగే మత్స్యవేట పరికరాలు తీసుకోండి, అలాగే పడవ నిర్వహణ తీసుకోండి,

0: లేబర్ వేజెస్ అంటే కార్మిక వేయాలంటే ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. రెండవది ఏంటంటే చేపల వేట పరిమాణం మరియు ధరల్లో గణనీయమైన హెచ్చుతగ్గులు వస్తుంటాయండి. ఎందుకంటే ఒకరోజు మనకు మంచి వేట వస్తుంది, ఇంకొక రోజు తక్కువ వేట వస్తుంది. అలాగే ఒకరోజు మంచి వేట వచ్చినప్పుడు మనకు తక్కువ ప్రైసులు రావచ్చు, అలాగే తక్కువ వేట వచ్చినప్పుడు ఎక్కువ ప్రైసులు రావచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా కొన్ని ప్రొడక్షను ప్రైసు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయన్నమాట. అలాగే మూడవది ఏంటంటే తమ వేటను విక్రయించేటప్పుడు ముఖ్యంగా మన జాలరు వాళ్ళు కానీ మన మత్స్యకారులు కానీ మధ్యవర్తులపై ఆధారపడి ఉంటారు. అనేక మంది మత్స్యకారులకి పరిమిత చర్చాసక్తి ఉంటుంది, అంటే వాళ్ళకి బార్గైనింగ్ పవర్ తక్కువగా ఉండబెట్టి వాళ్ళకి తక్కువ ప్రైస్ వస్తుంది. నాలుగవది ఏంటంటే తగినంత ఐస్ లేకపోవడం వల్ల, కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం వల్ల, ట్రాన్స్పోర్ట్ లేకపోవడం వల్ల ఈ పంట అనంతర నష్టాలు అంటారు, అంటే పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ ఎక్కువగా ఉన్నాయండి. ఇంకో ఐదవది ఏంటంటే ఈ మత్స్య వేస సహజంగానే చాలా రిస్క్ ప్రమాదకరమైంది అన్నమాట. ఎందుకంటే తుఫాన్లని, అలజడి సముద్రం అని, అనిశ్చిత వాతావరణం, అన్ప్రెడిక్టబుల్ వెదర్ ఉంటుంది అన్నమాట. దానివల్ల మనం ఏంటంటే మత్స్యవేట రోజులు కోల్పోతుంటున్నారు అన్నమాట. కొన్నిసార్లు పడవలు మరియు మత్స్యవేట పరికరాలు కూడా దెబ్బతింటున్నాయి. తర్వాత ఇంకోటి లాస్ట్గా ఏం చెప్పగలుగుతుందంటే కాలానుగుణ మత్స్యవేట నిషేధ సమయంలోన మత్స్యకారులు తమ ప్రధాన ఆదాయం వనరులను తాత్కాలికంగా కోల్పోతారు. ఎగ్జాంపుల్ మీరు ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు ప్రతి సంవత్సరం బ్యాన్ సీజన్ ఉంటుంది, ఆ టైంలో కూడా వాళ్ళకి ఆదాయం ఉండదు అన్నమాట. ఈ సవాళ్ళు మత్స్యకారుల ఆదాయాన్ని మెరుగుపరచడానికి ఒక సమగ్ర విధానం ఎంతైనా అవసరం ఉందని నేను చెప్తున్నానండి.
1: అంటే రాజుగారు, మీరన్నట్టుగా మరి ఇన్ని రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి, సరే ముఖ్యంగా సముద్రంలో మొదటి భాగంలో వెళ్ళేటువంటి చిన్న మత్స్యకారుల కుటుంబాలు చాలా ఎక్కువ ఉంటాయి. సరే పెద్ద పెద్ద మిషన్లు, పెద్ద పెద్ద బోట్లు వేసుకునే వాళ్ళు కాకుండా మరి వీళ్ళకి కొత్తగా వచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానం మరి ఏమి ఉపయోగపడదా?
0: సాంకేతిక అనేది స్పష్టంగా అందుబాటులోన ఉండే ఖర్చుతో మరియు శిక్షణ కూడి ఉంటే తప్పకుండా మెరుగుపడుతుందండి. అంటే మోడర్న్ టెక్నాలజీ ఎప్పుడు కూడా అప్రోపరియేట్గా ఉండి, యాక్సెసిబుల్గా ఉండి, అఫోర్డబుల్గా ఉంటే తప్పకుండా మీరు చెప్పిన స్మాల్ అండ్ ట్రెడిషనల్ ఫిషర్మెన్కి ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ GPS తీసుకోండి, కమ్యూనికేషన్ పరికరాలు తీసుకోండి, చేపలను గుర్తించే పరికరాలు తీసుకోండి, అలాగే మెరుగైన మత్స్యవేట పరికరాలు, అలాగే విశ్వసనీయ వాతావరణ సమాచారము, అలాగే మత్స్యవేట కార్యకలాపాలని సమర్థవంతంగా ప్రణాళిక చేసుకోవడానికి మరియు భద్రతను మెరుగుపరచడానికి ఈ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి.
1: అంటే మామూలుగా మనకి ఇన్కాయిస్ అని లేకపోతే వివిధ రకాల IFS వాళ్ళు సర్వేలు చేస్తూ ఉంటారు, వీళ్ళ పరిజ్ఞానం అనేది మామూలు మత్స్యకారులకు చేరదా?
0: చేరుతుందండి. ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, సంభావ్య మత్స్యవేట ప్రాంతాలు అంటారు, పొటెన్షియల్ ఫిషింగ్ జోన్స్ అంటారు. మీరు చెప్పినట్టుగా ఇన్క్వైరీస్ వీళ్ళంతా వాలే ఇస్తారు అన్నమాట. అలాగే మార్కెట్ ధరలు మరియు వాతావరణ పరిస్థితులు, ఈ సమాచారాన్ని పొందడంలోన మీరు చెప్పిన ఆర్గనైజేషన్ తాలూకా హెల్ప్ తప్పనిసరిగా ఉపయోగపడుతుందండి. అయితే సాంకేతికత అంటే కేవలం ఖరీదైన పరికరాలు కాదని గుర్తుంచుకోవాలి. తక్కువ నిర్వహణ ఖర్చులుండి అధిక భద్రతతో ఎక్కువ ఆదాయం పొందడం లక్ష్యంగా ఉండాలన్నమాట. మీరు ఏ టెక్నాలజీ మీరు ఏది రికమెండ్ చేసినప్పుడు కూడా ఈ విధంగా ఉండాలన్నమాట.
1: అంటే మామూలుగా దగ్గర దగ్గరలో ఎక్కువ చేపలు దొరకవు, లోపలికి వెళ్తే బాగా ఎక్కువ దొరుకుతాయి అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. అందుకే దూరంగా వెళ్ళాలి, లోపలికి వెళ్తే ఎక్కువ దొరుకుతాయి అంటారు అంటుంటారు. మరి మీ అభిప్రాయం ఏంటి?
0: లోతైన సముద్ర మత్స్యవేటకు ఘనమైన అవకాశాలు ఉన్నారెడ్డి గారు. ముఖ్యంగా చూనా వంటి జాతులు మరియు ఇతర అధిక విలువైన సముద్ర వనరులు విషయంలో ఈ డీప్ సీ ఫిషింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అయితే దీనికి ప్రత్యేకమైన పడవలు, నావిగేషన్ పరికరాలు, భద్రతా వ్యవస్థలు, తగిన మత్స్యవేట పరికరాలు, శిక్షణ పొందిన సిబ్బంది మరియు మార్కెట్లో గిరాకీ ఉండడం అనేది ఈ డీప్ సీ ఫిషింగ్కి నెసెసిటీ అండి, అవసరమండి. కాబట్టి లోతైన సముద్ర మత్స్యవేటని ప్రణాళికాబద్ధంగా మనం ప్రోత్సహించాలి. మత్స్యకారులకు నావిగేషన్, చేపల నిర్వహణ, పడవల్లో సంరక్షణ, భద్రత మరియు పంట అనంతర నిర్వహణలో శిక్షణ అనేది చాలా అవసరం అండి. ఈ సహాయక వ్యవస్థలను సక్రమంగా అభివృద్ధి చేస్తే లోతైన సముద్ర మత్స్యవేట అంటే డీప్ సీ ఫిషింగ్ అధిక విలువైన చేపల వేటకు మరియు మెరుగైన ఆదాయాన్ని అవకాశాలు కల్పించగలమండి రెడ్డి గారు.
1: అంటే ఇప్పుడు ఏదైనా చేపలు తెచ్చుకున్నాం, చేపలు సరాసరి అమ్మటం కన్నా వాటిని ఏదైనా మార్పు చేసి అమ్మటం బాగా ఉంటుంది అంటున్నారు కదా, అసలు నిజంగా అదన్నీ అవకాశాలు ఉన్నాయా?
0: ఇది బహుశా అత్యంత పెద్ద అవకాశాల్లో ఒకటండి రెడ్డి గారు. ఒక మత్స్యకారుడు చేపలు పట్టి వెంటనే ల్యాండింగ్ కేంద్రంలో విక్రయించాడు అనుకుందాం అనుకోండి, ఆ సమయంలో మార్కెట్లో ఉన్న ధరనే అతను పొందుతాడు, అంటే ఆ హార్బర్లో.

0: కానీ ల్యాండింగ్ సెంటర్లో కానీ
1: సరాసరి అమ్ముకోవటం
0: అంతే. కానీ చేపలను సరిగ్గా మీరు ఐసింగ్ చేసి, గ్రేడింగ్ చేసి, ప్రాసెసింగ్ చేసి, ప్యాకేజింగ్ చేసి, దాన్ని నిల్వ చేసి వాటి విలువని మీరు గణనీయంగా పెరుగుతుందన్నమాట. సో ఎగ్జాంపుల్ పెల్లెటింగ్ అంటారు, ఫ్రీజింగ్ అంటారు, ఎండబెట్టడం అంటారు, అలాగే పరిశుభ్రమైన ప్యాకేజింగ్, మన వంటకు సిద్ధంగా ఉన్న ఉత్పత్తులు రెడీ టు కుక్ ఫుడ్స్ అంటారు,

0: అంటే వాల్యూ ఎడిషన్ని అనేక దశల ద్వారా మత్స్యకార కుటుంబాల తాలూకు ఆదాయాన్ని మనం పెంచగలుగుతాం,
1: విలువాధారిత ఉత్పత్తులు తయారు చేయాలి.
0: ఎగ్జాక్ట్లీ.
1: ఎస్ఎస్ రాజు గారు, మరి ఇందాక మీరు మహిళలు యువత అన్నారు, మహిళల పాత్ర మరి ఇంకా బాగా ఉపయోగించుకోవాలంటే ఏ విధంగా వాళ్ళని ఈ పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగించుకుని ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి?
0: మత్స్య ఆర్థిక వ్యవస్థలో మహిళల తాలూక పాత్ర చాలా ముఖ్యమైనది. సుధాకర్ గారు, అనేక మత్స్యకార సమాజాల్లో మహిళలు చేపలు విక్రయిస్తారు, ఎండబెడతారు, ప్రాసెసింగ్ చేస్తారు, వర్గీకరణ చేస్తారు, మార్కెటింగ్ చేస్తారు. అయితే వారి కృషిని కొన్నిసార్లు తగిన గుర్తింపు విలువ మనం ఇవ్వబట్టలేదు. దానికి మనం ఏం చేయాలంటే నైపుణ్యాభివృద్ధి, రుణాలిక ప్రాప్యత అంటే యాక్సెస్ టు క్రెడిట్, మెరుగైన ప్రాసెసింగ్ పరికరాలు, పరిశుభ్రమైన చేపల ఎండబెట్టే సదుపాయాలు, ప్యాకేజింగ్ సాంకేతికత మరియు ప్రత్యక్ష మార్కెట్ అనుసంధానాల ద్వారా వారి ఆర్థిక పాత్రను మనం మహిళల తాలూకా ఆర్థిక పాత్రని బలోపేతం చేయవచ్చు. మహిళల ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మరియు చిన్న తరహా వ్యాపారాలు అంటే మైక్రో ఎంటర్ప్రైజెస్ కంటివి కుటుంబానికి అదనపు ఆదాయానికి ముఖ్యమైన వనరులుగా మనం మార్చొచ్చండి. మహిళల ఆదాయ సామర్థ్యం పెరిగినప్పుడు మొత్తం మత్స్యకార కుటుంబం అంతా ఆర్థికంగా మరింత స్థిరంగా మారుతుందండి. సో చాలా ఉమెన్ రోల్ చాలా ఇంపార్టెంట్ అండి.
1: మరి మౌలిక వసతుల ఆవశ్యకత కానీ మౌలిక వసతులు ఎంత ముఖ్యమైన విషయం సంబంధించి మీరు ఏమంటారు?
0: అవి ప్రాథమికంగా అత్యంత అవసరమైన రెడ్డి గారు. మంచి మత్స్య మౌలిక సదుపాయాల్లో పరిశుభ్రమైన ల్యాండింగ్ కేంద్రాలు కావాలండి. తగినంత ఐస్ సరఫరా ఉండాలి, కోల్డ్ స్టోరేజ్ ఉండాలి, శుభ్రమైన నీరు ఉండాలి, పారిశుద్ధ్యం అవసరం, వ్యాలం సదుపాయాలు ఉండాలి, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలు మరియు మంచి రహదార అనుసంధానం అయి ఉండాలండి. చేపలు త్వరగా పాడయ్యే స్వభావం కలిగిన పెట్టండి అంటే హైలీ పెరిషిబుల్ మాట, కాబట్టి వాటికి కోల్డ్ చైన్ అనేది టెక్నాలజీ అనేది ప్రత్యేకంగా
1: ఐస్ కానీ లేకపోతే ఏసీ కానీ
0: ఎగ్జాక్ట్లీ కోల్డ్ స్టోరేజ్ టెక్నాలజీ. అలాగే మత్స్యకారులు తమ వేటని ఎక్కువ కాలం సంరక్షించగలిగితే తక్కువ ధరలకి వెంటనే విక్రయించవలసిన పరిస్థితి తగ్గుతుందన్నమాట. అందువల్ల మౌలిక సదుపాయాల్లో పెట్టుబడి అనేది చాలా ఇంపార్టెంట్. మెరుగైన ధరలకు మరియు పంట అనంతర నష్టాల తగ్గింపునకు ఈ పెట్టుబడి అనేది చాలా అవసరం వస్తుందండి.
1: మామూలుగా మన మత్స్యకారులంతా కూడా తెచ్చుకొని సరే ఇందాక మీరు మధ్యవర్తుల ద్వారానో లేకపోతే వెంటనే అమ్ముకోవటం చేస్తూ ఉంటారు, అంటే వినియోగదారుడికి చేప కానీ చేప సంబంధించిన ఉత్పత్తి కానీ వచ్చేలేకే మరి వినియోగదారు పెట్టేటువంటి ఖర్చుని చూసుకున్నట్లయితే మత్స్యకారుడికి దాంట్లో వచ్చేటువంటి ఆదాయం చాలా తక్కువ ఉంటుంది, అతని భాగం చాలా తక్కువ ఉంది, మధ్యవర్తులు ఎక్కువ తీసుకుంటున్నారు లేకపోతే వేరే వాళ్ళు ఎక్కువ తీసుకుంటా అంటుంటారు, నిజమేనా?
0: సమూహ చర్చా శక్తిని మరియు మార్కెట్ అండగుతాన్ని మెరుగుపరచడం ఇక్కడ చాలా ముఖ్యమండి. ఈ మత్స్యకారుల సహకార సంఘాలు, ఉత్పత్తిదార సంస్థలు మరియు సమూహక సంస్థలు ఈ మత్స్యకారుల ఇన్పుట్లను సమూహంగా కొనుగోలు చేయడానికి మరియు తమ వేటను సమూహంగా మార్కెట్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. అలాగే వివిధ మార్కెట్లో అమల్లో ఉన్న ధరలను అర్థం చేసుకోవడానికి డిజిటల్ మార్కెటింగ్ సిస్టమ్ అంటారన్నమాట, అది కూడా మత్స్యకారులకు సహాయపడుతుంది. అలాగే సాధ్యమైన చోట మత్స్యకారులు మరియు రిటైలర్సు, ప్రాసెసర్సు, సంస్థాగత కొనుగోలుదారులు, హోటల్స్, ఇతర పెద్ద కొనుగోలుదారులు మధ్య ప్రత్యక్ష అనుసంధానం చేస్తే అనవసర మధ్యవర్తుల్ని మనం తొలగించవచ్చు
1: ఒక చైన్లా.
0: అయితే ప్రతి మధ్యవర్తిని మనం తప్పనిసరిగా తొలగించడం ఇక్కడ లక్ష్యం కాదు రెడ్డి గారు, ఎందుకంటే మధ్యవర్తులు కూడా ముఖ్యమైన సేవలు మనకు అందిస్తారు. కనుక నికర విలువలో మత్స్యకారులకు న్యాయమైన మరియు పారదర్శకమైన వాటా లభించేలా చూడడం అనేదే మన లక్ష్యం.
1: ఒక్కొక్కసారి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్తారు, ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకి గాయాలు అవ్వచ్చు, లేకపోతే పరిస్థితులు బాగపోవచ్చు, లేకపోతే అతనికి బోట్ లేకపోవచ్చు, మరి వాళ్ళకి ఏం ప్రత్యామ్నాయంగా బతకటానికి ఏదైనా అవకాశం ఉంటే బాగుంటుంది కదా, వాళ్ళకి ఏమైనా తెలిసిందేమో ఇదే విద్య, దీనికి అనుబంధంగా ఏదన్నా ప్రత్యేక వృత్తి ఏదన్నా వాళ్ళు చేపట్టడానికి అవకాశాలు ఉన్నాయా?
0: ఇది చాలా ముఖ్యమైన రంగం అండి, ఈ ప్రత్యామ్నాయ జీవనోపాధి అవకాశాలు అనేది. మత్స్యకార కుటుంబాలు చేపల ప్రాసెసింగ్, ఎండబెట్టడం, విక్రయం, అలాగే అక్వా కల్చరు, సముద్ర కేజ్ కల్చర్, సముద్ర శైవల సంబంధిత కార్యకలాపాలు అంటే సీవీడ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నమాట, అలాగే షెల్ ఫిష్ కల్చర్ అని, ఫిన్ ఫిష్ కల్చర్ అని, పడవ మరియు ఇంజిన్ మరమ్మతులు, వలలు తయారీ మరియు ఇతర

0: మరి మత్స్యకారులకి ఏమైనా ఉపయోగకరమైన అంటే అది
1: ఈ సముద్ర కేజీ కల్చరు తగిన తీర జలాల్లో ఏర్పాటు చేసిన కేజీల్లో అనుకూలమైన సముద్ర చేపలను పెంచుతారన్నమాట. స్థానిక పర్యావరణ పరిస్థితులు మరియు సాంకేతిక సాధ్యతను బట్టి సముద్ర శైవలాలు, మస్సెల్స్ అంటే ఆలిచిప్పలు, గుళ్ళ చెప్పులు అంటారు కదా, అలాంటివంటి కూడా సముద్ర వ్యవసాయ కార్యకలాపాలకి కూడా పనికొస్తాయి అన్నమాట.

0: సృష్టిస్తాయి.
1: సముద్రంలో మనకు దగ్గరలో చేసుకోవచ్చు
0: అయితే ఇవి శాస్త్రీయంగా ఎంపిక చేసిన ప్రదేశాలు, తగిన జాతులు ఎంపిక, సాంకేతిక శిక్షణ, వ్యాధి నిర్వహణ, పర్యావరణ రక్షణ చర్యలు మరియు విశ్వసనీయ మార్కెట్లపై మీరు చెప్పిన ఈ కేజ్ కల్చరు, మేరీ కల్చరు ఆధారపడి ఉంటుంది.
1: అంటే దీనికి సంబంధించి శిక్షణలు ఏదన్నా
0: దొరుకుతాయండి? తప్పనిసరిగా దొరుకుతాయండి.
1: మామూలుగానే ఆర్థికపరమైనటువంటి సమస్యలు చాలా ఉంటాయి. మరి ఇలాంటప్పుడు ఏదైనా బోటు కానీ, లేదా ఇందాక మీరు అన్నట్టుగా రకరకాలైనటువంటి ప్రాసెసింగ్లు కానీ ఇవి పెట్టుకోవాలంటే రోకలు ఉండవు. రోకలు ఏదన్నా వచ్చేలాగా రుణాలు ఏదన్నా గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది మత్స్యకారులకి, సముద్రపు మత్స్యకారులకి.
0: మత్స్యవేట అనేది మూలధనం అవసరం ఎక్కువగా ఉండే కార్యకలాపం అండి. అంటే ఇది క్యాపిటల్ ఇంటెన్సివ్ టెక్నిక్ అండి. ది ఎగ్జాంపుల్ ఇంధనం కానీ, వలలకు కానీ, పడవ మరామత్తులకు కానీ, ఇంజిన్లకు కానీ, ఐస్ కానీ, ఇతర ఇన్పుట్ల కోసం కానీ మూలధనం అనేది అవసరం. సంస్థాగత రుణాలు తగిన వడ్డీ రేట్లకు సులభంగా లభిస్తే మత్స్యకారులకు అనధికారిక రుణదాతలపై ఆధారపడటం తగ్గించవచ్చండి. అంటే మనం కానీ
1: బ్యాంకుల
0: నాన్ ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్ అయితే ఎక్కువగా తీసుకుంటారండి. ఇన్స్టిట్యూషనల్ బ్యాంక్స్ మీరు చెప్పినట్టుగా అవన్నీ ద్వారా అయితే మన వాళ్ళకి తక్కువ వడ్డీకి లభిస్తుంది.
1: అంటే బయట వాళ్ళ దగ్గర వడ్డీలు తీసుకోకుండా బ్యాంకుల ద్వారా తీసుకోవడం
0: మంచి వడ్డీ రేటుకి. రుణాలతో పాటు ఏంటంటే ఆర్థిక అక్షరాస్యత ఇంపార్టెంట్, ఫైనాన్షియల్ లిటరసీ ఇంపార్టెంట్, అలాగే ఇన్సూరెన్స్, తర్వాత సరైన చెల్లింపు ప్రణాళిక ఉండాలన్నమాట. అంటే ప్రాపర్ రీపేమెంట్ ప్లానింగ్ కూడా చాలా
1: అంటే ఎక్కడ రుణాలు ఇస్తారు, గవర్నమెంట్ వాళ్ళు ఏం సహాయం చేస్తారు, దాన్ని తిరిగి ఎట్టగట్టాలా, ఎంత అవగాహన అవసరం,
0: అవగాహన దానికి ఏం చేయాలి. ఈ గవర్నమెంట్ స్కీమ్స్ మరియు మత్స్యకార సహకార సంఘాలు ఉంటాయి, కోఆపరేటివ్స్, వీళ్ళని మత్స్యకారులని అధికారిక ఆర్థిక సంస్థలతోటి అనుసంధానించడంలో వీళ్ళిద్దరు గవర్నమెంట్ స్కీమ్స్ కానీ లేకపోతే కోఆపరేటివ్స్ కానీ ముఖ్యమైన పాత్ర పోషించగలవండి.
1: ఓహో, గవర్నమెంట్ స్కీమ్స్ అన్నారు కదా, ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అనేవి వీళ్ళ అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడతాయి, అసలు ఏంటి ఈ కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా?
0: ఇవి చాలా ముఖ్యమైనవి అండి. ముఖ్యంగా ఆర్థికంగా బలహీనమైన మత్స్యకార కుటుంబాలకు, అంటే వల్నరబుల్ పాపులేషన్కి. ఎగ్జాంపుల్ పడవలకు కానీ, మత్స్యవేట పరికరాలు కానీ, మౌలిక సదుపాయాలు కానీ, బీమాకు కానీ, జీవనోపాధి వైవిధ్యీకరణ కానీ, కోల్డ్ చైన్ సదుపాయాలు కానీ, ప్రత్యామ్నాయ ఆదాయ కార్యకలాపాలకు కానీ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఆర్థిక అస్థిరతని వీటిని తగ్గిస్తాయండి ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా. అలాగే వార్షిక మత్స్యవేట నిషేధ కాలంలో కూడా సహాయం కూడా ముఖ్యమైనదండి. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట నిషేధం ఉంటుంది. అప్పుడు మన ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 20,000 రూపాయలు ఒక కుటుంబానికి ఆ 61 రోజులకి ఇస్తుందండి. అయితే ఏ కార్యక్రమం అయినా మీరు తీసుకోండి, ఏ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్ అయినా దాని మీద మీకు అవగాహన ఇంపార్టెంట్, పారదర్శకత ఇంపార్టెంట్, మరియు సమయానుకూలంగా అమలుపై ఆధారపడి ఉంటుంది అన్నమాట. అంటే టైమ్లీ డెలివరీ ఆఫ్ ది ఎనీ ప్రోగ్రామ్ అన్నమాట, అది ఇంపార్టెంట్ అన్నమాట. దీనికి ఏంటంటే ఇస్తున్న సిబ్బంది, మత్స్య శాఖలు, సహకార సంఘాలు మరియు స్థానిక సంఘాలు సంస్థలు అర్హత కలిగిన మత్స్యకారులు తమకు అందుబాటులో ఉన్న ప్రయోజనాలను అర్థం చేసుకుని వాటిని ఎలా పొందాలో అనేది వాళ్ళకి మత్స్యకారులకి తెలియజేయాలండి. చేస్తే అవన్నీ మంచిగా వాళ్ళకి ఉపయోగపడతాయండి.
1: ఇప్పుడు అసలు మన తీర ప్రాంతం, ముఖ్యంగా ఉత్తర తీర ప్రాంతాన్ని తీసుకున్నట్లయితే దీన్ని బాగా అభివృద్ధి చేయాలి.
0: మొట్టమొదటిగా ఏంటంటే మత్స్యవేట కార్యకలాపాలని సురక్షితంగా అందుబాటులో ఉండే ఖర్చుతో మరియు సుస్థిరంగా ఉంచుతూ ఆధునీకరించాలండి. రెండోది ఏంటంటే ఐసు, కోల్డ్ స్టోరేజు, పరిశుభ్రమైన ల్యాండింగ్ కేంద్రాలు, ప్రాసెసింగు మరియు రవాణాతో కూడిన బలమైన పంట అనంతర మౌలిక సదుపాయాలని అభివృద్ధి చేయాలండి. మూడోది ఏంటంటే ఎక్కువ చర్చాశక్తి లభించేలా మత్స్యకార సహకార సంఘాలు మరియు ఉత్పత్తిదారు సంస్థలను బలోపేతం చేయాలండి. నాలుగోది ఏంటంటే మీరు చెప్పినట్టుగా మేరీ కల్చరు, ప్రాసెసింగు, మహిళల ఆధ్వర్యంలో వ్యాపారాలతో సహజీవనోపాధి వైవిధ్యీకరణ ప్రోత్సహించాలి. అంటే ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్ ఇంపార్టెంట్ అండి. ఐదవది ఏంటంటే ముందస్తు హెచ్చరికా వ్యవస్థలు, అలాగే ఇన్సూరెన్సు, ఆ తర్వాత సురక్షిత మౌలిక సదుపాయాలు మరియు విపత్తు సన్నద్ధత, అంటే డిజాస్టర్ ప్రిపేర్నెస్ అనేది వాతావరణ స్థితిస్థాపకతను బలోపేతం చేస్తాయి,
1: సిద్ధంగా ఉండాలి.
0: అవన్నీ చేస్తే మనకి క్లైమేట్ రెసిలియన్స్ స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చండి. ఈ ఐదు రంగాలు నిరంతర శ్రద్ధ లభిస్తే మత్స్యకారుల ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మార్పు తీసుకురావచ్చు రెడ్డి గారు.
1: డాక్టర్ ఎస్ఎస్ రాజ్ గారు, మీరు మరి ఎంతో కాలంగా ఈ మత్స్యకారుల ఆర్థిక ప్రగతి గురించి, ఆర్థిక స్థితిగతుల గురించి ప్రయోగాలు, పరిశోధనలు చేస్తున్నారు. మీరు గమనించింది ముఖ్యంగా ఉత్తర తీర ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారులకు మరి ఏ విధంగా వాళ్ళు ఆలోచన చేస్తే వాళ్ళ ఆర్థిక ప్రగతి సులువుగా వాళ్ళు అధిగమించడానికి లేదా సమస్యలను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉందండి?
0: వాళ్ళ దగ్గర ఒక సాంప్రదాయ జ్ఞానం అనేది ఒక విలువైన ఆస్తి అండి. అయితే ఆ సాంప్రదాయ జ్ఞానాన్ని, అంటే ట్రెడిషనల్ నాలెడ్జ్ని, దాన్ని మన సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్రం, సాంకేతికత మరియు సామూహిక చర్యలతో కలిపి

0: విన్నప్పుడు అది మరింత శక్తివంతంగా మారుతుందండి. అది ఒక నా సందేశం అండి. ఇంకొక సందేశం ఏంటంటే, విశ్వసనీయ వాతావరణ సమాచారం, భద్రతా పరికరాలు, సంస్థాగత రుణాలు, బీమా, శిక్షణ మరియు అందుబాటులో ఉన్న ప్రభుత్వ కార్యక్రమాల అన్నింటినీ,
1: సంక్షేమ పథకాలు సంబంధించి
0: అన్నీ వీళ్ళు ఉపయోగించుకోవాలండి. మూడో అంశం ఏంటంటే, సందేశం ఏంటంటే, సాధ్యమైన చోట ప్రతి ఆర్థిక సవాల్ని వ్యక్తిగతంగా ఎదుర్కొనే బదులు సహకార సంఘాల ద్వారా కానీ, లేకపోతే ఉత్పత్తిదారు సంస్థలు అంటే కోఆపరేటివ్స్ ఆర్ ఫిషర్మెన్ అండ్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా కలిసి పనిచేస్తే మనకి బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, వీళ్ళు భవిష్యత్తుకు ఆధారమైంది ఏంటంటే సముద్ర వనల్ని, వాటిని రక్షించుకోవాలండి. వాటిని మనం డిస్ట్రాయ్ చేయకూడదు, పొల్యూట్ చేయకూడదు, లేకపోతే ఏ విధంగా అయినా, లేకపోతే ఉన్న
1: రిసోర్సెస్
0: ఎక్కువ ఉన్న దాన్ని ఎక్కువగా మనం ఎక్స్ప్లాయిట్ చేయకూడదండి.
1: మన మత్స్యకారులు మన తీర ప్రాంతానికి ఒక వనరు లాంటి వాళ్ళు. వాళ్ళు ఆర్థిక ప్రగతికి కూడా చేయూతనిచ్చేటువంటి ఒక వర్గం. మరి వీళ్ళని మనం చక్కగా సద్వినియోగపరుచుకొని రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, వాళ్ళు చక్కగా అభివృద్ధి చెందాలన్నా, ప్రధానంగా ఈ పాలసీలు చేసేవాళ్ళకి, విధాన నిర్ణేతలకి, అలాగే సమాజానికి మీరు ఒక శాస్త్రవేత్తగా ఇచ్చేటువంటి సూచన ఏంటి?
0: మత్స్యకారుల ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి కేవలం సంక్షేమ అంశంగా చూడకూడదండి. ఇది ఆర్థిక అభివృద్ధి అంశం, ఆహార భద్రతా అంశం, తీర ప్రాంత సమాజాల అభివృద్ధి అంశం. మౌలిక సదుపాయాలు, సాంకేతికత, మార్కెట్లు, నైపుణ్యాలు, ఆర్థిక వనరులు, సామాజిక రక్షణ మరియు సముద్ర సంరక్షణలో సమన్వయంతో పెట్టుబడులు అవసరమండి. మత్స్యకారు సమాజాల్లో మహిళల పాత్ర, యువత పాత్ర, వాళ్ళ తలకు కృషిని తప్పనిసరిగా ఈ పాలసీ మేకర్స్ గుర్తించాలండి. అలాగే మత్స్యకారులు తమ వేటకు మెరుగైన ధర పొందగలిగితే, పంటనంతర నష్టాలను తగ్గిస్తే, తమ ఆదాయాన్ని వైవిధ్యపరచగలిగితే అంటే డైవర్సిఫై చేయగలిగితే, మరియు వాతావరణ ఆర్థిక ప్రమాదాల నుంచి తమను తాము రక్షించుకోగలిగితే, మొత్తం తీర ఆర్థిక వ్యవస్థ ప్రయోజనం పొందుతుంది రెడ్డి గారు.
1: డాక్టర్ ఎస్ఎస్ రాజు గారు చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. నమస్కారం.
0: ధన్యవాదాలండి రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి.
2: మీరు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి ఉన్న అవకాశాలు అనే అంశం గురించి విశాఖపట్నం కేంద్ర మత్స్య పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ఎస్ రాజు గారి పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
3: అపన్నా, మన రంగన్న తోటలో కొబ్బరి మొక్కలు చూసావా? రెండు మూడైతే ఎట్లున్నాయో తెలుసా?
4: ఏమైంది?
3: ముందేమో అనంట పంకగారిందంట, తర్వాతేమోని ఆకులన్నీ పోయి అసలు ఒక్కొక్క చెట్టు ఎట్టుందనుకుంటున్నావు? పెన్సిల్లాగా ఉందప్పన్న. అసలు ఇలా అయితే మనకు ఆదాయం ఎట్లా? అసలు మొత్తం పోద్దిగా అప్పన్నా.
4: ఓహో, అదే అదేలే, మొదట్లో గమనించుండడు, కాండం మీద అంతా అక్కడక్కడ ఈ బంకకారి ఉంటది.
3: కారిందంట?
4: అది గానోడర్మా అనే ఒక రకమైన శిలీంద్ర జబ్బు. దీనికి మనకున్నటువంటి ఒకే ఒక మార్గం ట్రైకోడర్మా విరిడి. ట్రైకోడర్మా విరిడిని తెచ్చి భూమిలో చుట్టూ గనక కలిపినట్లయితే కనీసం రోగం రానాటికి రాకుండా చూసుకోవచ్చు.
3: అయితే ట్రైకోడర్మా వేసుకున్నట్లయితే మనం దీన్ని నివారించవచ్చు అంటాం.
2: ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.

0: వాత్సల్య పథకం వివరాలు. ఈ అంశం గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాలల సంరక్షణ సమితి సభ్యులు అడ్వకేట్ శ్రీ కట్టుపల్లి అంబేద్కర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కోలిపాక శంకర్రావు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో మిషన్ వాత్సల్య పథకం వివరాల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాలల సంరక్షణ సమితి సభ్యులు అడ్వకేట్ శ్రీ కట్టుపల్లి అంబేద్కర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
2: ఆకాశవాణి శ్రోతలకి స్వాగతం. బాలల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎన్నో రకాల పథకాలు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. బాల్య వ్యవస్థలోనే వారికి గనక మనం చేయుతనందిస్తే భవిష్యత్తు చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వాలు ఎన్ని రకాల పథకాలు తీసుకువచ్చినా కూడాను ఇప్పటికీ కూడా కొన్ని రకాల వ్యవస్థల్లో ఈ బాల్య వ్యవస్థ అట్టడిగిపోతుంది. మరి అలాంటి విషయాన్ని మనం అధిరోహించేందుకు కేంద్ర ప్రభుత్వం మిషన్ వాత్సల్య అనే పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ మిషన్ వాత్సల్య పథకం యొక్క అమలు తీరును పర్యవేక్షిస్తున్నారు జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యులు అడ్వకేట్ అయినటువంటి శ్రీ కట్టుపల్లి అంబేద్కర్ గారు. ఈ మిషన్ వాత్సల్య ముఖ్యంగా బాలలకి వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతూ ఉన్నారు. వారిని సాదరంగా ఆకాశవాణి తన స్టూడియోస్ కి ఆహ్వానించింది. నమస్కారం అండి అంబేద్కర్ గారు.
3: నమస్కారం సార్.
2: కేంద్ర ప్రభుత్వం మనకు ప్రవేశపెట్టినటువంటి ఈ మిషన్ వాత్సల్య అసలు ఎందుచేత ఇది ప్రజల్లోకి తీసుకురాబడింది?
3: ఈ మిషన్ వాత్సల్య అనే పథకము మన భారతదేశం మొత్తంలో అంటే కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలలో అన్నింటిలో కూడాను 1/4/2022 అంటే ఏప్రిల్ 1/2022 నుండి అమలు చేయడం జరుగుతుంది సార్. ఈ మిషన్ వాత్సల్య పథకంలో అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ పరిధిలోను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోను ఉన్న అనేక బాలల అభివృద్ధి సంక్షేమ పథకాలను ఏకీకృతం చేసి ఈ విధానాన్ని అమలు పరచడం జరిగింది. దీనిలో కేంద్ర ప్రభుత్వం 60% వాటాను, రాష్ట్ర ప్రభుత్వం 40% వాటాను తమ బాధ్యతాయుతమైన ఖర్చుగా ఇవ్వడంతో ఈ పథకం యొక్క తీర్థనలు మొదలవడం జరుగుతూ ఉంది.
2: సార్, ఇక్కడ ఒక విషయాన్ని, ఇప్పుడు ఈ మిషన్ వాత్సల్యలో అనేక అంశాలు క్రోడీకరించి ఏకీకృతం చేశారు అంటున్నారు, అసలు బాలల సంక్షేమం అంటే దాంట్లోకి ఏమేమి వస్తాయి?
3: బాలల సంక్షేమంలో అంటే మొదలుగా మనం చూసుకుంటే మన దేశంలో యొక్క జనాభా సదల నుండి అంటే అంగన్వాడీ కేంద్రాల నుండి మొదలుపెట్టుకుని 18 సంవత్సరాల వయసున్న పిల్లలందరూ కూడాను బాలలుగా పేర్కొనబడడం జరుగుతుంది. అంటే ఒక పిండము మొదలైన దశ నుండి కూడాను 18 సంవత్సరాలు నిండినంత వరకు కూడాను బాలబాలికలందరూ కూడాను బాలల కిందకే గణించడం జరుగుతుంది. సో ఇందులో మిషన్ వాత్సల్య యొక్క ముఖ్య లక్షణం ఏ విధమైన ఇబ్బంది అంటే ఒకవేళ ఆ యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయినా లేక తల్లి లేక తండ్రి ఎవరన్నా కోల్పోయినా సంరక్షకులు సరైన స్థితిలో లేకపోయినా లేకపోతే ఆ కుటుంబం ఏమన్నా విచ్ఛిన్నమైనా లేక దీర్ఘకాలిక వ్యాధులు రోగాలకు ఆ కుటుంబ పెద్దలు బారిన పడినా లేక ఆ పిల్లలు ఏ విధమైన మానసిక లేక ఆరోగ్య సమస్యలకు లోనైనా ఈ పిల్లలందరినీ కూడాను ప్రభుత్వం దృష్టిలో వీళ్ళు ప్రత్యేక శ్రద్ధ అవసరమైన పిల్లలు అంటే CNCP పిల్లలుగా, చైల్డ్ కేర్ నీడ్ అండ్ ప్రొటెక్షన్ పిల్లలుగా గుర్తించడం జరుగుతుంది. ఆ విధమైన పిల్లలకి సంఘంలో ఉండే పిల్లలకు అందే అన్ని సౌకర్యాలు కొన్ని సందర్భాల్లో అందకపోవచ్చును. అలాంటి అసౌకర్యమైన పరిస్థితులు ఏ ఒక్క బాబుకి పాపకి ఈ దేశంలో ఉండకుండా ఉండడానికే చాలా ప్రత్యేక శ్రద్ధతో మిషన్ వాత్సల్య అనే పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనిలో ఆ విధమైన లోటుపాట్లు ఎలాంటివి ఉన్నా సరే అవన్నీ కూడా ప్రభుత్వం పరిధిలోనే అవి పరిష్కరించబడి ఆ పిల్లలకు మామూలుగా తల్లిదండ్రులు లేకపోతే సంపూర్ణ ఆరోగ్యకర వాతావరణం కలిగిన కుటుంబంలోని పిల్లల ఎదుగుదలకు ఏవైతే అంశాలు ఉపయోగపడతాయో అలాంటి అంశాలన్నింటినీ కూడాను ప్రభుత్వం సహకారంతో దీనిలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుందండి.
2: అంటే ఇక్కడ జిల్లా బాలల సంక్షేమ సమితి ద్వారా ఇలాంటి పిల్లలను మీరు ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసిన తర్వాత వారికి షెల్టర్ ఇవ్వడము, విద్యా సౌకర్యాలు కల్పించడము, ఉపాధి కల్పించడం అనేది ఏమైనా చేస్తుంటారా?
3: తప్పకుండా సార్. జియో నెంబర్ MS-47 ని బేస్ చేసుకుని మన దగ్గర ఉన్న రెసిడెన్షియల్ ప్యాటర్న్స్ అంటే గురుకులాలు ఉంటాయి సార్, అవి వర్గాల వారిగా జనరల్ గురుకులాలు ఉంటాయి సార్, వాటన్నిటిలోనూ ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా బాలికలకు ప్రత్యేకంగా KGBVలు ఉంటాయి సార్, అన్నింటిలో కూడాను ఈ పిల్లలకి అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే 15 సంవత్సరాల నుండి 10th క్లాస్ పాస్ అయిన పిల్లలు ఎవరైతే ఉంటారో బాలికల వరకు వీళ్ళకి సపరేట్ గా ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది సార్, మా మహిళా శిక్షణ శాఖ పరిధిలో రాష్ట్రంలో, అది హైదరాబాద్ లో ఉంటుంది సార్. అక్కడ కూడా వీళ్ళని ఏ విధమైన ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా కూడా వీళ్ళకి డిప్లొమా సీట్లు కూడా కేటాయించడం జరుగుతుంది. 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు మటుకు స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ ఉంటుంది సార్, దీన్ని శిశుగృహ అని అంటాం మనం తెలుగులో, దానిలో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా పిల్లల్లో అంటే సాధారణమైన ఎదుగుదలలో కొంత వ్యత్యాసాన్ని ప్రదర్శించిన పిల్లల కోసము మహిళా శిశుసంక్షేమ శాఖ పరిధిలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సిసిఐ సార్, అంటే చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి సార్, సో వాటిలలో వీళ్ళని కొంతకాలం ఉంచి వాళ్ళు అదే వయసు ఉన్న పిల్లల ఎదుగుదలకు సమానమైన ఎదుగుదల వాళ్లలో వచ్చేంత వరకు ఉంచి తిరిగి వాళ్ళని రెసిడెన్షియల్ స్కూల్స్ లో చేర్చడం, లేకపోతే వాళ్ల కుటుంబాలను గుర్తించి వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతూ ఉంటుంది సార్.
2: అన్ని రకాలుగా సామాజికంగా తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నారు, కాకపోతే వాళ్ళు దారిద్ర్యరేఖకి దిగువన ఉన్నారు. అలాంటి సందర్భాల్లో పిల్లలని సాకే ఆర్థిక వెసులుబాటు అనేది ఆ కుటుంబానికి లేనప్పుడు మీ బాలల సంక్షేమ సమితి ఈ మిషన్ వాత్సల్యలకి ఆ పిల్లలను తీసుకుంటారా?
3: మిషన్ వాత్సల్య పథకం ప్రత్యేకించి ఎవరైతే ఆర్ఫన్ గాని లేక సెమీ ఆర్ఫన్ గాని లేకపోతే ఇబ్బందికి లోనైన కుటుంబాలు, అంటే డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ నుండి పిల్లల వరకు ప్రత్యేకంగా కేటాయించబడిన పథకము. ఈ పథకంలో మీరు అన్నట్లుగా ఆ కుటుంబాన్ని సోషల్ ఎంక్వైరీ రిపోర్ట్ అని ఉంటుంది సార్, అది మా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పరిధిలో 2 ప్రధాన విభాగాలు ఉంటాయి. ఒకటి 109 చైల్డ్ హెల్ప్ లైన్, వీళ్ళందరూ కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి, కొన్ని టోల్ ఫ్రీ కాల్స్ రావడము, లేకపోతే కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగిన వ్యక్తుల ద్వారా వచ్చిన కంప్లైంట్లను లేకపోతే విషయాలను బేస్ చేసుకుని మేము ఎంక్వైరీ చేసి ఆ పిల్లల్ని గుర్తించడం జరుగుతుంది. ఆ యొక్క పిల్లల యొక్క అర్హతలు, వాళ్ళు మా దగ్గర ఉన్న పథకాలలో దేనికి వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు అనేది మా దగ్గర డీసీపీ యూనిట్ అని ఉంటుంది సార్, సో దానిలో ప్రత్యేకించి ఈ విషయాల మీద పరిజ్ఞానం కలిగిన అధికారులు ఉంటారు, వాళ్ళు ఆ కుటుంబ పరిస్థితుల నేపథ్యాన్ని బంధువుల నేపథ్యాన్ని అంచనా వేసి మాకు వాళ్ళు ఆ రికార్డులను మాకు సబ్మిషన్ చేయడం జరుగుతుంది. వాటిని బేస్ చేసుకుని మిషన్ వాత్సల్యాల్లో వాళ్ళు ఏ విధానానికి వాళ్ళు అర్హులవుతారో చూసి ఆ విధమైన సౌకర్యాలను అదనంగా సిఎన్సిపి పిల్లలు అంటాం సార్, ఆ పిల్లలకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో కేంద్ర ప్రభుత్వం నుండి మనకి ప్రతి నెల 4,000 రూపాయల స్పాన్సర్షిప్ ఆ పిల్లలకు అందజేయడం జరుగుతుంది సార్. ఇది మొదలుగా మేము 24 నెలలకి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఆ పిల్లల యొక్క కుటుంబ నేపథ్యాన్ని లేకపోతే ఆ

0: పిల్లల యొక్క విద్యా ఆసక్తి తదితర అంశాలను బేరీజు వేసుకుని ఆ యొక్క స్పాన్సర్షిప్ ని పెంచడము, లేక ఇంకా కొంతకాలం కొనసాగించడము, ఇలాంటిది కూడాను జిల్లా బాలల సంక్షేమ సమితి ఆ యొక్క డిస్టిక్ మేజిస్ట్రేట్ కలెక్టర్ గారి అనుమతితో నిర్వహించడం జరుగుతుంది సార్. ఆ విధంగా వాళ్ళని సంపూర్ణ పరిపక్వత చెందిన వ్యక్తులుగా ఈ సంఘంలోకి తిరిగి ప్రవేశపెట్టడం జరుగుతుంది.
1: మనం ఈ బాలల సంక్షేమ సమితిలో ఈ పోస్టర్ కేర్, ఆఫ్టర్ కేర్ అనే పదాలు వాడుతూ ఉంటాం. అసలు పోస్టర్ కేర్ అంటే ఎవరు వస్తారు, ఆఫ్టర్ కేర్ అంటే ఏ విధంగా ఉండబోతుంది?
0: ఒక కుటుంబం నేపథ్యంలో ఆ సంరక్షణకు చెందనే పిల్లలు ఉండడానికి ఆసక్తి చూపించి ఆ పిల్లల్ని ఆ కుటుంబము చూసుకునే విధానంలో ఆరోగ్యకరమైన పరిస్థితి ఉన్నట్లయితే వాళ్ళని మేము పోస్టర్ కేర్ గా అంటే వాళ్ళకి కొంత ప్రభుత్వం నుండి ఆ పిల్లలకి ఎదుగుదలకు ఇంకా అదనంగా ఆ కుటుంబము వెచ్చించే ఖర్చులతో పాటుగా ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇస్తుంది సార్. ఆ విధంగా అదే కుటుంబంలో అంటే అతని బంధువుల సమక్షంలోనే ఆ బాలుడు లేక బాలిక ఉన్నతికి ప్రభుత్వం చేయూతనిస్తుంది. ఈ విధమైన చేయూతని తదుపరి అతను ఆ కుటుంబం నుండి విద్యా ఇతర అవసరాల దృష్ట్యా వేరే ప్రాంతానికి వెళ్ళినా కూడాను ఆ ప్రభుత్వ పథకాలను అతనికి అందజేస్తూ ఆఫ్టర్ కేర్ ను కూడాను మహిళా శిక్షణ సంక్షేమ శాఖ కొనసాగిస్తుంది సార్, జిల్లా బాల సంక్షేమ సమితి పరిధిలో. సో ఇది పోస్టర్ కేర్, ఆఫ్టర్ కేర్ కు సంబంధించిన అంశాలు సార్.
1: ముఖ్యంగా చూస్తే మీరు మైనర్ కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు బాలల సంక్షేమం కాబట్టి. ఆఫ్టర్ దట్ అంటే మేజారిటీ వచ్చిన తర్వాత కూడా, వాళ్ళు మైనర్ నుంచి మేజర్ అయిన తర్వాత వారికి ఇంకా ప్రభుత్వం నుంచి సహకారం అవసరం ఉంది, వాళ్ళు ఇంకా లైఫ్ లో సెటిల్ కాలేదన్నప్పుడు మరి మేజర్ అయినాక వాళ్ళకి ఉన్నటువంటి వెసులుబాట్లు ఈ బాలల సంక్షేమ సమితి ద్వారా ఏదైతే ఉందో ఈ పథకాలను వారికి అందించే అవకాశం ఉంటుందా?
0: తప్పకుండా ఉంటుంది సార్. ఆ పిల్లలకి సరైన కుటుంబం లేని క్రమంలోనూ లేక వాళ్ళు 18 సంవత్సరాల వయసు పైబడిన తర్వాత కూడాను వాళ్ళు ఒక ఏదైనా సాంకేతిక విద్య లేకపోతే సొంతగా తమ కాళ్ల మీద వాళ్ళు నిలబడడానికి ఇంకా కొంత సమయం పట్టే పరిస్థితులు ఉన్నప్పుడు తప్పకుండా బాలల సంక్షేమ సమితి 18 సంవత్సరాలు నిండిన పిల్లల విషయంలో కూడాను సరైన జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. అది ఆ యొక్క ఉన్నతాధికారులకు ఆ నివేదికలను సమర్పించడం ద్వారా వాళ్లకి అవసరమైన విద్య తదితర అవసరాలను, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి వాళ్ల జీవితానికి ఒక ఉన్నతిని తీసుకురావడానికి చేయూతను అందజేయడం జరుగుతుంది.
1: మరి ఇదంతా చెయ్యాలంటే మీకు జిల్లా వ్యాప్తంగా కమిటీలు అనేవి ఉండాలి, అలాగే మండల వారీగా కూడా కమిటీలు ఉండాలి, దీనికి ఒక నిజ నిర్ధారణ కమిటీ కూడా ఉండాలి, ఇవన్నీ కూడా ఉంటాయా?
0: ప్రస్తుతము అంటే ప్రభుత్వ పరిధిలో జిల్లా స్థాయిలోనే యంత్రాంగాలన్నీ కేంద్రీకృతమై ఉన్నాయి సార్. వీటిల్లో మొదలుగా మనకి చైల్డ్ హెల్ప్ లైన్ ఉంటుంది, వాళ్ళు ఈ విధమైన సమస్యలను గుర్తించడంలో చాలా ప్రభుత్వానికి ఉపయోగపడే టీం మెంబర్స్ ఉంటారు. దాని తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి ఆదేశానుసారము డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ సరైన రికార్డులను వీళ్ళు పరిశీలించి వాళ్ళ యొక్క వాస్తవ పరిస్థితులను, హోమ్ ఎంక్వైరీ రిపోర్ట్లను, సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ఉంచి నిజమైన లబ్ధిదారుల ఎంపికకు వాళ్ళు సహాయం చేయడం జరుగుతుంది సార్. ఈ విధమైన లబ్ధిదారుల ఎంపికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పూర్తి చేసి దాన్ని జిల్లా కలెక్టర్ గారికి అందజేసి వాళ్ళందరికీ కూడాను ప్రభుత్వ పరిధిలో స్పాన్సర్షిప్ వచ్చే విధంగా చేయూతను అందించడం జరుగుతుంది సార్.
1: కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ జిల్లా కమిటీలో మీరు సభ్యులుగా ఉన్నారు, మరి మన ఉభయ జిల్లాల్లో ఇప్పటి వరకు ఇలాంటి క్వాలిటీస్ ఉన్నటువంటి బాలబాలికలు ఎంతమందిని మీరు గుర్తించారు, వారికి ఏ విధంగా సహకారాలు అందిస్తున్నారు?
0: భద్రాద్రి జిల్లాలో ఇప్పటి వరకు ఈ స్కీమ్ మొదలైన దగ్గర అంటే 2022 April 1 నుండి మనం గుర్తించిన ఈ విధమైన పిల్లల సంఖ్య 307 సార్. ఇది కాకుండా ఇంకా మనకి కోవిడ్ టైంలో కూడాను ఆర్ఫాన్స్ అయిన పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు ఇద్దరిని కోవిడ్ టైంలో, అది కోవిడ్ వల్ల అయి ఉండొచ్చు ఇతర కారణాల అయి ఉండొచ్చు, ఆ సమయంలో కోల్పోయిన పిల్లల సంఖ్య 4 సార్. సో ఇప్పటి వరకు అనాథలు లేక సెమీ ఆర్ఫాన్స్ అయిన పిల్లలు మొత్తంగా వచ్చేసరికి 307. ఈ 307 సంఖ్యకి మనము ఇప్పుడు మిషన్ వాత్సల్య నుండి స్పాన్సర్షిప్ అందజేయడం జరుగుతుంది సార్. ఇది కంటిన్యూషన్ గా జరిగే ప్రాసెస్. దీంతో పాటుగా ఆ కోవిడ్ టైంలో ఎవరైతే పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయినారో వాళ్ళకి పిఎం కేర్స్ నుండి 10-10 లక్షలు వాళ్ళకి ఎఫ్డి చేయడంతో పాటుగా ప్రతి నెల ఈ మిషన్ వాత్సల్య స్పాన్సర్షిప్ 4,000 అందజేయడంతో పాటుగా ప్రతి సంవత్సరం వాళ్ళకి మళ్ళీ అదనంగా ఇంకొక 10,000 రూపాయలు స్కాలర్షిప్ రూపంలో, అంటే వాళ్ళ విద్యా అవసరాల నిమిత్తం స్కాలర్షిప్ రూపంలో కూడా అందజేయడం జరుగుతూ ఉంది సార్. ఈ విధంగా మొత్తంగా మన జిల్లా నుండి 311 మంది లబ్ధిదారులు ఇప్పటి వరకు మనకి మిషన్ వాత్సల్య పరిధిలో ఉన్నారు సార్. ఇదే సంఖ్యలో మనకి ఖమ్మం జిల్లా నుండి కూడాను ఉన్నారు సార్. మన రాష్ట్రం నుండి 4,000 పైచిలకు విద్యార్థులు ఈ మిషన్ వాత్సల్య పథకం కింద స్పాన్సర్షిప్ ని అందుకోవడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా వచ్చేసరికి ఇది 81,000 వరకు ఈ సంఖ్య ఉంది సార్. దీనిలో కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు అన్నిటికీ సంబంధించిన విద్యార్థులు ఉన్నారు సార్. ఎవరైతే ఆర్ఫన్స్ ఉన్నారో, సెమీ ఆర్ఫన్స్ ఉన్నారో, లేక కొంత డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ ఉన్నారో, ఎవరైతే పేరెంట్స్ కొంచెం దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న పిల్లలు ఉన్నారో, లేదంటే ఆ పిల్లలే ఏదన్నా ఇబ్బందిని, ఆరోగ్యకరమైన సమస్యను, ఇతరత్ర సమస్యను ఎదుర్కొంటున్న

0: పిల్లలు ఉన్నారో లేదా పోక్సో విక్టిమ్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడాను ఈ మిషన్ వాచ్యాలయం నుండి ఈ స్పాన్సర్షిప్కి ఎలిజిబిలిటీ ఉన్న పిల్లలుగా మేము గుర్తించడం జరుగుతుంది. వాళ్ళకి మేము స్పాన్సర్షిప్ను అందజేయడం జరుగుతూ ఉంటుంది సార్.
1: రాబోయే కాలంలో గణాంకాల ప్రకారం ఈ నెంబర్ తగ్గించుకోవాలి అంటే ఇలాంటి పరిస్థితి పిల్లలకు రాకూడదు అని అంటే సామాజికంగా ఎలాంటి మార్పులు రావాల్సి ఉంటుంది?
0: ఆ పిల్లల్ని చాలా తక్కువ వయసులోనే గుర్తించడం వల్ల ఆ యొక్క కుటుంబాల పోషణ ఇబ్బందుల్ని లేకపోతే ఇతరత్ర సమస్యలను మనం గుర్తు పెట్టి వాళ్ళని మనము సరెండర్ రూపంలో స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఆ పిల్లల్ని అప్పజెప్పే విధంగా మనం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని ఎవరైతే ఈ దేశంలో నలుమూలల ఉన్న పిల్లలు లేని తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో సంతానం కావాల్సింది అని కోరుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడాను కారా అనే ఒక కేంద్ర సంస్థ ఉంటుంది సార్. అది మనకి దేశం మొత్తం కూడా సెంట్రలైజ్డ్ గా మనకి అడాప్షన్ విషయాలన్నీ కూడా చూస్తూ ఉంటుంది. 0 to 6 years ఉండే పిల్లలు సాలో ఉంటారు సార్. అబోవ్ 6 years నుండి అప్ టు 18 years ఉన్న పిల్లలు ఏమో సీసీఐలో ఉంటారు. వీళ్ళలో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో అడాప్షన్ కి వాళ్ళని అడాప్షన్ పోల్లో ఉంచి వాళ్ళని ఒక ఉన్నతమైన ఫ్యామిలీస్ కి చక్కని ఆరోగ్యకరమైన కుటుంబాల చెంతకి చేర్చడానికి సిడబ్ల్యూసి అలాగే ప్రభుత్వ ఇతరత్ర యంత్రాంగాలు అన్ని కూడాను సమిష్టి కృషి చేసి వాళ్ళకి నిండైన జీవితాన్ని ఇవ్వడానికి చేయూతను అందజేస్తూ ఉండడం జరుగుతుంది. ఆ విధంగా చూసుకుంటున్న క్రమంలో మనం ఈ విధమైన పిల్లలు ఎవరైతే సిఎన్సిపి పిల్లల సంఖ్య ఉందో ఈ సంఖ్యను మనం తగ్గించడానికి శాశక్తిలో ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది సార్.
1: ఇది మార్పు అనేది రావాలి.
0: ఎస్ సార్, మార్పు వస్తుంది సార్. ముఖ్యంగా మన భద్రాద్రి జిల్లా వచ్చేసరికి మన తెలంగాణలో గిరిజన ప్రాంతం ఉన్న జిల్లా అయింది సార్. మనదొకటి ములుగు. ఇలా మనము పక్క రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఎంపీ, ఒరిస్సా వీటితో కూడాను మన బార్డర్ని షేర్ చేసుకోవడం వల్ల ఈ సిఎన్సిబి అంటే ఎవరైతే పిల్లలకి సంరక్షణ రక్షణ అవసరమైన పిల్లల విషయంలో ఈ యొక్క బార్డర్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల పిల్లలు అక్కడ జీవన విధానంలో ఏమన్నా ఇబ్బంది ఎదుర్కొన్న వాళ్ళు కూడాను మన దగ్గర షెల్టర్ తీసుకుంటూ ఉన్నారు సార్. అలాంటి వాళ్ళు మన దగ్గర ఎక్కువ కాలం నివసించి ఉన్నా మన దగ్గర వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కార్డ్స్ కానీ ఇలాంటివి ఉన్నా కూడాను మన దగ్గరనే వాళ్ళకి అలాంటి సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతూ ఉంది.
1: ఈ మిషన్ వాత్సల్య ద్వారా మరి ఎంతో మంది కూడాను జీవితంలో స్థిరపడ్డారు. అలాగే వారు కూడా సమాజానికి సేవ అందిస్తూ వారి తోటి స్నేహితులకు కావచ్చు, కింది స్థాయి బాలబాలికలకు కావచ్చు.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
5: SBI, the bank to every Indian.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా ఆశా ఆశా ఆశా చిత్రం నుండి చిత్ర బృందం పాడిన పాట వింటారు.

ధీం ధనక ధీం తడిట దక ధీం ధనక ధీం ధీం ధనక ధీం తడిట దక ధీం ధనక ధీం ధీం ధనక ధీం తడిట దక ధీం ధనక ధీం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటున్నారు. చంద్రలేఖ చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. చివరగా సొంతం చిత్రం నుండి సుమంగళి పాడిన పాట విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, తెలుగులో జాతీయ వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. వివాదాలను చర్చలు దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో ఉద్ఘాటించారు. రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడమే వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. సాంకేతిక మార్పులకు అనుగుణంగా పాఠ్యాంశాలు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అభిప్రాయం వ్యక్తం చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్కు సంబంధించిన నిరసనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వార్తల వివరాలు. యుద్ధాలు సంఘర్షణలు ఏ సమస్యకు పరిష్కారం కాదని, అన్ని వివాదాలను చర్చలు దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ నగరంలో ఈరోజు జరిగిన షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ 26వ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్న సంఘర్షణల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, తీవ్రవాద భావజాల వ్యాప్తి, ఉగ్రవాద సురక్షిత స్థావరాలు వంటి మొత్తం వ్యవస్థను నిర్మూలించాలని ఆయన సభ్యదేశాలన్నింటికీ పిలుపునిచ్చారు. మార్కెట్లను అనుసంధానించేవి, వాణిజ్యాన్ని సులభతరం చేసేవి, అభివృద్ధికి కొత్త మార్గాలను తెరిచే అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతునిస్తుందన్నారు. అయితే ఇటువంటి ప్రయత్నాలు అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పూర్తిగా గౌరవించాలని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శిఖరాగ్ర సమావేశం అనంతరం ఎస్సీఓ వార్షికోత్సవం సందర్భంగా సభ్యదేశాల నాయకులు బిష్కెక్ ప్రకటనపై సంతకాలు చేశారు. భూమి ఉత్పాదకతను, రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడమే వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలోని వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన భారతదేశం కరువు రహిత భారతదేశం అనే లక్ష్యాన్ని సాకారం చేయడంలో వాటర్ షెడ్ అభివృద్ధి ముఖ్యమైన సాధనమన్నారు. ప్రాజెక్టుల వేగవంతమైన అమలును, క్షేత్రస్థాయిలో ఫలితాలను సాధించేలా చూడాలని రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 2.0 పథకం కింద ఇప్పటివరకు సుమారు 53 లక్షల 53

0: లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 1000కి పైగా ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని కేంద్ర మంత్రి తెలియజేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్కు సంబంధించి నిరసనలు చేపట్టిన విద్యార్థులపై దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులను కొనసాగించరాదని, దర్యాప్తు చేయకూడదని, అన్ని విధాలుగా వాటిని మూసివేయాలని స్పష్టం చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, అస్సాం ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొన్న విద్యార్థుల నిరసనలకు సంబంధించిన ఎఫ్ఐఆర్లను కూడా సుప్రీంకోర్టు రద్దు చేయడంతో పాటు ఈ ఆదేశాన్ని దేశవ్యాప్తంగా వర్తింపచేసింది. నిజాయితీగా నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ ఆదేశం జారీ చేసినట్లు కోర్టు పేర్కొంది. అయితే జంతర్మంతర్ నిరసనల్లో పాల్గొన్న 2873 మంది తీవ్రమైన నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై నమోదైన ఒక ఎఫ్ఐఆర్ను మాత్రం కొనసాగించడానికి ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 5వ తేదీన తలపెట్టిన నిరసనను విరమించాలన్న కాక్రోచ్ జనతా పార్టీ నిర్ణయాన్ని ప్రభుత్వం స్వాగతించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని, భవిష్యత్తులో వారిపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చారు. బీజేపీ పాలిత రాష్ట ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపిన తరువాతే తాము ఆ హామీని నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు. యువత పురోగతి, అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని జేపీ నడ్డా స్పష్టం చేస్తూ,
1: భారత్ సర్కార్ కి ఓర్ సే హమ్నే ఛాత్రో కో భవిష్య కో ధ్యాన్ మే రఖతే హువే ఆశ్వాసన్ దియా థా కి ప్రదర్శనకారి ఛాత్రో పర్ దర్జ్ కియే గయే మామలే వాపస్ లియే జాయేంగే ఔర్ ఆగే ఉన్ పర్ కోయి భీ కఠోర్ కార్రవాయి నహీ హో. హమ్ ఉస్ ఆశ్వాసన్ కో పూరా కర్నే జా రహే హైన్. సీజేపీ కే ప్రవక్తా నే ప్రెస్ కాన్ఫరెన్స్ కర్కే 5 సితంబర్ కో ప్రస్తావిత విరోధ ప్రదర్శన్ కో వాపస్ లేనే కా జో నిర్ణయ లియా హై హమ్ ఉస్కా స్వాగత్ కర్తే హైన్. సర్కార్ కే లియే యువాఓ కి తరక్కీ ఔర్ ఉన్కా వికాస్ హీ హమారీ సబ్సే బడీ ప్రాథమికతా హై.
0: కాలం గడిచే కొద్దీ కృత్రిమ మేధ ఏఐ సమాజంలో మరింతగా కలిసిపోతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సీఈఆర్టీ RVRV వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు అభ్యాసనం కోసం వారి దైనందిన కార్యకలాపాలలోనూ ఏఐని ఉపయోగిస్తున్నారని చెప్పారు. వేగవంతమైన సాంకేతిక మార్పులకు అనుగుణంగా పాఠ్యపుస్తకాలు, పాఠ్యాంశాలు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది యువ అభ్యాసకులు ఏఐని అర్థం చేసుకోవడానికి, దానిని ఆత్మవిశ్వాసంతో బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవడానికి సహాయపడుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. వాతావరణ మార్పులు, కాలుష్యం, వనరుల క్షీణత వంటి పర్యావరణ సవాళ్లకు సమగ్రమైన సహకార పరిష్కారాలు అవసరమని కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 4వ ఇండో జర్మన్ పర్యావరణ ఫోరం ప్రారంభ సమావేశానికి ఆయన జర్మనీ మంత్రి కార్స్టన్ స్నైడర్తో కలిసి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ, వాతావరణ మార్పులను తట్టుకోగల భవిష్యత్తును నిర్మించడంలో సహకారం అవసరమని స్పష్టం చేశారు. పర్యావరణ ఆశయం, ఆర్థిక అభివృద్ధి అనేవి పరస్పరం పోటీ పడే లక్ష్యాలు కానవసరం లేదని భారతదేశ అభివృద్ధి నిరూపించిందని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల పరిరక్షణ, వినియోగంపై భారత్, జర్మనీ దేశాలు ఉమ్మడి ప్రకటనపై సంతకాలు చేశాయి. దేశ వార్షిక రక్షణ ఉత్పత్తి 2029 నాటికి 3 లక్షల కోట్లు, రక్షణ ఎగుమతులను 50,000 కోట్ల రూపాయలకు చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ తెలిపారు. న్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ జాయింట్ వార్ఫేర్ స్టడీస్ ఈరోజు నిర్వహించిన 2వ వార్షిక ట్రైడెంట్ లెక్చర్లో ఆయన మాట్లాడుతూ, దేశ రక్షణ ఉత్పత్తి సుమారు 178,000 కోట్ల రూపాయలకు చేరుకుందన్నారు. స్వదేశీ రక్షణ వ్యవస్థలు, ఉత్పత్తి సామర్థ్యాలపై దేశం ఎక్కువగా ఆధారపడుతూ రక్షణ రంగం పెద్ద పరివర్తనకు సాక్ష్యంగా నిలుస్తోందని చెప్పారు. 1947 తర్వాత తొలిసారిగా భారత్ స్వదేశీ వ్యవస్థను ఉపయోగించి ఆపరేషన్ సింధూర్ను చేపట్టిందని, ఇది దేశ రక్షణ స్వావలంబనకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. పశ్చిమాసియాలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న తరుణంలోనూ భారత్ 7.8% జీడీపీ వృద్ధిని నమోదు చేసిందని సంజయ్ సేత్ వెల్లడిస్తూ,
2: దేశ్ ఆజ్ 62 కరోడ్ ఐసే యువా ఔర్ జో ఎక్స్పర్ట్స్ బతా రహే హై 2029 మే అభీ కా జో భారత్ హై వో లగ్భగ్ 35 సాల్ కి ఇర్ద గిర్ద 62 కరోడ్ లోగ్ హై ఔర్ 2029 మే ఆధీ ఆబాదీ హమారీ లగ్భగ్ 25 సాల్ కి అగల్ బగల్ హోగీ. ఆపరేషన్ సింధూర్ కా జో పర్సెప్షన్ థా, అరే ఆపరేషన్ సింధూర్ హమ్నే 1947 కే బాద్ బహుత్ యుద్ధ లడే ఔర్ పహలా ఐసా రివెంజ్ థా, క్యా ఆప్ సబ్ తో గవా హో, పహలా ఐసా రివెంజ్ థా, యుద్ధ థా జో హమ్నే అప్నే ఇండిజినస్ సిస్టమ్ సే పాకిస్తాన్ కో నీ పిలా దియా. దిస్ దునియా ఇస్ లియే హత్ప్రభ హై.

0: నేపాల్ విషాద సమయంలో మానవతా సహాయం సహాయక చర్యల్లో సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బి ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఎస్ఎస్బి పదవీ స్వీకార కార్యక్రమం సందర్భంగా ఆయన ఒక సందేశాన్ని విడుదల చేస్తూ, సంక్షోభ సమయాల్లో ఎస్ఎస్బి తీసుకునే వేగవంతమైన సున్నితమైన చర్యలు దాని నినాదమైన సేవ, భద్రత, సౌభ్రాతృత్వాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తాయని పేర్కొన్నారు. సరిహద్దుల్లో మోహరించిన ప్రతి ఎస్ఎస్బి జవాన్ దేశానికి అప్రమత్తమైన సంరక్షకుడని, విపత్తుల సమయంలో తొలి స్పందనకారుడని, భారతదేశ సద్భావనకు రాయిభారని ఆయన అభివర్ణించారు. తూర్పు మధ్య రైల్వే సమస్తిపూర్ డివిజన్ పరిధిలోని 21 స్టేషన్లలో ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ కోసం భారతీయ రైల్వే 233 కోట్ల రూపాయలను ఆమోదించింది. ఈ ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థ డివిజన్ అంతటా సిగ్నలింగ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని, స్వదేశీ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అమలును సులభతరం చేస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ఉత్తర రైల్వే పరిధిలోని మొరాదాబాద్ డివిజన్లో 712 కిలోమీటర్ల మేర కవచ్ 4.0 కోసం రైల్వే శాఖ 170 కోట్ల రూపాయలను ఆమోదించింది. స్వదేశీ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ను అమలు చేయడం ద్వారా ఈ పనులు రైల్వే భద్రత, మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు ఏ కులం కానీ వర్గం కానీ దూరం కాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సమావేశ ఉత్సవంలో ఆయన మాట్లాడుతూ, డీనోటిఫైడ్ గిరిజన వర్గాల కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వివాదాలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో ఉద్ఘాటించారు. రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడమే వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. సాంకేతిక మార్పులకు అనుగుణంగా పాఠ్యాంశాలు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అభిప్రాయం వ్యక్తం చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్కు సంబంధించిన నిరసనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు చిత్రగీతం వింటారు. ప్రేమలేఖ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా లవ్ బర్డ్స్ చిత్రం నుండి హరిహరన్ చిత్ర పాడిన పాట వింటారు.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటున్నారు. చిట్టి చెల్లెలు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి శిష్యుల పాడిన పాట విన్నారు. సత్యకాలపు సత్తయ్య చిత్రం నుండి ఘంటసాల పి శిష్యుల పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి.

బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

సని సగరి సా సని పని సరే మామ పాప మరిగా గరి సని సగరి సా సని పని సరే మామ ప మరి గరి సని సరే మప సరే మప ప సని పం మరి గరి సరే మ పని సా పని సరి ని సరి గా గరి సని గరి గ సారి ని సరి ని సా పని సరి రి గా గరి సని రి ని సా పదని ప మరి గరి సా గరి సని పరి సని పం ప

మదీయ గురుదేవులైన ఏరుకాల రామాచార్యుల వారి పాదపద్మములకు నా నమస్కారాలు సమర్పించుకుంటూ ఆకాశవాణి శ్రోతలకు నా హృదయపూర్వక నమస్సుమాంజలలు అర్పించుకుంటూ కథను ప్రారంభిస్తున్నాను. నేటి కథ ద్రౌపదీ కళ్యాణ సత్కథ. వినుడి.

చరితము విని పిలిచెదనేడు సభాసదుల రవినుడి.

వెలయగ చీకటి పోయినట్లయి ఎన్నడైన వెన్నెల వచ్చు సహజము విని ద్రౌపది కళ్యాణ చరితము విని.

పాంచాల దేశమునకు అధినాథుడైన ద్రుపదరాజు ఒకనాడు సకల శాస్త్ర కోవిధుడైన రాజ పౌరోహితును రప్పించి ఉచితాసనమిచ్చి కూర్చుండబెట్టి నమస్కరించి మౌనము దాల్చాడు. ద్రుపదరాజా, తమరేదో దీర్ఘాలోచనలో ఉన్నట్లున్నారు. నన్ను పిలిపించిన కారణమేమిటో తెలుసుకోవచ్చునా? పండితోత్తమ, నాలో ఎన్నో ఆశలు అణిగి ఉన్నాయి, చెబుతాను వినండి. ఈ

చక్రనందను నాకు దేవిగా దగిన పుత్రికను బడయా. యాజముని నాద్రుని యాజకత్వమున వరకోకిలాదే విప్నగా పుత్రకమేష్టి సల్పితే కరవాల కోదండ వర్మ కిరీటి దారుడగుచు.

అంతేగాక మా అమ్మాయికి పరిణయ సమయం ఆసన్నమైనది. నేను ఆశించిన అల్లుడు లేకపోయే గదా అని నా బాధ. ఎందుకంటే

దొద్దునైనారని లక్కయింటను వినంబడు లోక వదంతే. ఎందు దుర్వార పరక్రమ విక్రముడు పార్థుడు వాని కోసంగ గంటిని వారిజనేత్రిని ఎట్లు పెరవారి కోసంగుతు పుత్రి.

బ్రాహ్మణోత్తమ, ధనుర్విద్యాది పండితుడు మంచి అందగాడు అయిన అర్జునునికే నా పుత్రికనిచ్చి పెళ్లి చేయాలని శపథం చేశాను. కానీ పార్థుడు లేడు. అఖిల ధర్మ స్వరూపులైన పాండవులు తల్లి సమేతంగా లక్క ఇంటిలో దగ్ధమయ్యారని లోకమే చాటుతూ ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి వేరెవరికిచ్చి పెళ్లి చేయడానికి నా మనస్సు అంగీకరించక బాధపడుతున్నాను స్వామి. ద్రుపదరాజా, శాస్త్రములలో ఉపశ్రుతి చాలా గొప్పది. ఉపశ్రుతి అనే శాస్త్రము చూచి చెబుతాను, కాస్త ఆగుము. ఉపశ్రుతి అనే శాస్త్రమును చూచి, ద్రుపదరాజా, పాండవులు మరణించలేదు, హాయిగా బ్రతికే ఉన్నారు. ద్రౌపదికి స్వయంవరమని అన్ని దేశాలకు పత్రికలు పంపండి. పాండవులు తప్పక వస్తారు, నీ శపథము నెరవేరును. వెంటనే ద్రుపదరాజు, శుభముహూర్తము నిర్ణయాక్షి. ద్రౌపది స్వయంవర పత్రికలు బ్రాహ్మణుల ద్వారా భటుల ద్వారా అన్ని దేశాలకు అందజేశాడు. అందులో ఒక బ్రాహ్మణోత్తముడు ఏకచక్రపుర అగ్రహారమునకు వచ్చి బ్రాహ్మణ వేషములు ధరించి అగ్రహారములో నివసిస్తున్నటువంటి ఆ పాండవుల చేతికిచ్చాడు ఆ స్వయంవర వర్తమాన పత్రికను. ఆ విషయాన్ని తెలుసుకొని ధర్మపరులైన పాండవులు మారువేషములో ఉన్నారు గనుక వెంటనే వారి తల్లిని వెంటదీసుకొని, పాండునందనులు మాతృ సఖితులై పాంచాల నగరమునకు, పాండునందనులు మాతృ సఖితులై పాంచాల

0: పాండవులు తల్లి సమేతంగా ఏకచక్రపుర అగ్రహారము వదలి స్వయంవరమునకు బయలుదేరి ఘోరారణ్యములో కొండలు గుట్టలు దాటుకుని నడక సాగిస్తుండగా దారి మధ్యలో వ్యాస భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. పాండవులు భక్తితో వ్యాసుని పూజించారు. నాయనలారా,
1: పోయి రెండు పాంచాల నగరమున బోరిసుకంబులు గలుగా, పోయి రెండు నాయనలార పరాత్పరు కృపచే.

పాండు నందనులారా, మీరు ధర్మానిష్ట గరిష్ఠులు గనుక పాంచాల నగరమునకు మీరు చేరిన వెంటనే భగవానుడైన శ్రీకృష్ణుని దయవలన మీకు కళ్యాణమగుగాక అని ఆశీర్వదించి వ్యాసుడు వెళ్ళిపోయాడు. పాండవులు అర్ధరాత్రిలో కూడా ప్రయాణము చేయుచుండగా అంగారపర్ణుడనే గంధర్వుడు సతీ సమేతుడై జలక్రీడలు ఆడవచ్చి పాండవుల రాకను గమనించి ఉగ్రుడై కళ్ళెర్రజేసి, ఓరే గర్వాంధులైన మానవులారా, ఎవరా వచ్చున్నది?

గంధర్వ రాక్షసులు తిరుగువే.

రంగులు నాయవు ఏగా వీరభోజమే పుణ్యభూమిగా కుబేర సకుండ నంగార పర్ణుడను ఎవరా ఎవరా ఎవరా వచ్చున్నది వచ్చున్నది వచ్చున్నది ఓరి మానవాధములారా, ఎవరురా మీరు? ఈ అర్ధరాత్రి వేళ ఎంత నిర్భయముగా సంచరిస్తున్నారు. అర్ధరాత్రి వేళ దివిజ యక్ష గంధర్వ రాక్షసులు సంహరించు వారికి యోగ్యమైనటువంటి సమయమని తెలియదా? లేక ప్రాణములపై ఆశ వదిలి వచ్చారా? ఈ భగీరథి పుణ్యభూములలో జలక్రీడలాడుటకు గాని విలాసయాత్రలు సాగించుటకు గాని ఈ అంగారపర్ణుడైన నాకు మాత్రమే అధికారం ఉన్నది. ప్రాణములపైన ఆశ కలిగిన వెంటనే ఈ వనభూమి వదిలి వెళ్ళిపోండి. పార్థుడు కోపావేశ పరుడై తన చేత కొరవి గిరగిరందిప్పి కొనుచువానిపై దుమ్మికి తన చేత కొరవి గిరగిరందిప్పు వనిచువానిపై దుమ్మికి అనలోత్రమున వాని రథము గొల్చిన వాడు పటిల్ భూమి కూలియున్న అంగార పర్ణుని కొప్పు పట్టుకొని వేగా కూలియున్న అంగార పర్ణుని కొప్పు పట్టుకొని వేగా నేలపడలాగి ధర్మరాజు సాన్నిధ్యమునకును రాగా అర్జునుడు తన చేతనున్న కొరవిని గిరగిరమని త్రిప్పి అంగారపర్ణునిపై దుమికి సమరము సాగించి ఆగ్నేయాస్త్రము చేత వాని రథమును కాల్చి అంగారపర్ణుని కొప్పుబట్టుకుని ఈడ్చుకొని వచ్చి ధర్మరాజు పాదాల పైన పడవేశాడు. అంగారపర్ణుని భార్య కుంభీనసి తన భర్త దుస్థితిని చూచి కంట తడిబెట్టి ధర్మరాజు పాదాలపై పడింది.

కుంభీనసి హస్తములు జోడించి, మహానుభావ, నా భర్త మీ ఎడల తెలియక చేసిన తప్పును మన్నించి నాకు పతిభిక్షను ప్రసాదించమని వేడుకున్నది. ధర్మరాజు కుంభీనసి మాటలు విని అంగారపర్ణునికి బాగా బుద్ధి చెప్పి విడిచిపెట్టమన్నాడు అర్జునునితో. అన్నమాట పాలించాడు పార్థుడు. బుద్ధి తెచ్చుకున్నటువంటి అంగారపర్ణుడు అర్జునుని పాదాల పైనబడి

0: మహావీర, నీవు నాలో ఉన్న గర్వం అణచేయి. కన్నులు తెరపించావు. ఈనాటి నుండి మనం ప్రాణస్నేహితులుగా ఉందాము. ఇది మొదలుకొని నా పేరు చిత్రరథుడు అని పేరు మార్చుకుంటున్నాను. అంతేకాదు, మన స్నేహమునకు చిహ్నంగా నీ వద్ద ఉన్న పావకాస్త్రమును నాకిచ్చి నా వద్దనున్నటువంటి కామాస్యములను మీరు తీసుకొనుడు. పార్థుడు పావకాస్త్రాన్ని చిత్రరథునకిచ్చి నీ అశ్వములు నాకు కావలసినప్పుడు తీసుకుంటాను. మరి నా పేరుకు బదులుగా నేను పేరు మార్చుకున్నాను గనుక మరి మన స్నేహం కలకాలం ఉండాలంటే మరి కామాస్వములను వద్దన్నావు గనుక దౌమ్యుల వారు అనే బ్రాహ్మణోత్తముణ్ణి నా పేరు ఉండేటట్లుగా మీ వెంట పంపుతున్నాను. మంచిది నాయన అని చిత్రరథుడు వెళ్ళిపోగా ఆ దౌమ్యుల వారిని వెంట తీసుకొని ఆ రాత్రి అచ్చటిని నిద్రించి మరునాడు దౌమ్యుల వారితో పాటు పాండవులు కుంతీ సమేతులై కౌంపీల్య నగరమునకు పోచుండా మార్గమధ్యమున ద్రౌపది స్వయంవరమునకు వెళుతున్న రాజాది రాజులందరూ బ్రాహ్మణ బృందములను చూస్తూ సాయం సమయానికి పాంచాల నగర దరిదాపులకు చేరుతూ ఆ నగరములో ఆ వినపడుతున్నటువంటి వినిపించుచున్నదే బేరే నినాదంబు
1: వివిధ రాజులకు స్వాగతమీ చెడి చందాన వినిపించు

0: వలికిన సజ్జంబగు పరీక్ష జననాదావళికిన సజ్జంబగు పరి నొనరించను ద్రుపదుడు కొనకెట్లు పరిణమి నొనరించను ద్రుపదుడు కొనకెట్లు పరిణమిల్చు వినిపిల్చు చున్నదీ పాంచాల నగరము చేరి నివసించడానికి చోటు దొరకక తుదకొక్క కుంభకారుని గృహమందు నివాసం ఏర్పరచుకున్నారు. ద్రుపదరాజు దృష్టజ్ఞుడు నిలబడి స్వయంవర సభామంటపంలోనికి వచ్చిన దుర్యోధన దుశ్శాసన కర్ణ శకుని భూరిశ్రవ సోమదత్తాదులను ఒక్కచోట కూర్చుండబెట్టారు. ఇంకొక చోట శ్రీకృష్ణ బలరామ కృతవర్మ శల్య సాత్యకాదులను కూర్చుండబెట్టారు. మరి ఒక చోట శిశుపాల సైంధవ జరాసంధ భగదత్త పౌండ్రక వాసుదేవులను కూర్చోబెట్టారు. ఒక్కచోట వేద వేదాంగ ఇతిహాస మహాబ్రాహ్మణోత్తములైనటువంటి పండితులను కూర్చోబెట్టారు. అదే సమయమున పాండవులు చక్కగా బ్రాహ్మణ వేషమును దిద్దుకొని ఆ సభామంటపమునకు వచ్చి బ్రాహ్మణులు కూర్చున్నటువంటి వారి మధ్య భాగంలో కూర్చున్నారు పాండవులు. ఈ లోపల సర్వాలంకార శోభాయమానమై విరాజిల్లుతున్నటువంటి ఆ స్వయంవర మంటపంలోనికి ద్రౌపదిని చక్కగా అలంకరించుకొని చెలికెత్తెలంతా కూడా తీసుకుని వచ్చి ఆ సిగ్గుతెరల చాటున కూర్చుండబెట్టారు ఆమెను.
1: ఆ సుకుమారి రూపు కర్ణార్పక చూచుచుండి

కర్ణుడు ద్రౌపది అందాన్ని చూస్తూ ఉండిపోయాడు. దుర్యోధనుడు మీసము తిప్పుతూ మీసాన్ని సవరించుకుంటున్నాడు. దుశ్శాసనుడు పళ్ళికలిస్తున్నాడు. జరాసంధుడు చంకలు కొడుతున్నాడు. అట్టి సమయంలో ద్రుపదుడు సభామధ్యములో నిలబడి

చూపెట్టి తోయజాటి నిల్గొనుడు మీయు శక్తులిద్దరిని చూపెట్టి ప్రక్కనే ఉన్న విల్లును చేపట్టి బాణములు సంధించి తైల పాత్రలో కనపడుతున్న మత్స్యయంత్రపు ప్రతిబింబాన్ని పైకి చూడకుండా పైనున్న మత్స్యయంత్రాన్ని ఎవరైతే క్రింద పడగొట్టగలుగుతారో వారు నా కుమార్తె ద్రౌపదిని చేపట్టవచ్చునని చెప్పి గంటను మ్రోగించమని కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చునని ఆజ్ఞాపించాడు ద్రుపదరాజు. వెంటనే రాకుమారులందరూ తామే ద్రౌపదిని దక్కించుకోవాలని ఆశపడి కొంతమంది రాకుమారులు బాణములు సంధించగా గురి తప్పి ప్రక్కకు పోవా సిగ్గుతో తల వంచుకొని పోవువారు కొందరు ఆకాశములో తిరుగుతున్న యంత్రాన్ని భూమిని చూచి కొట్టడము అసాధ్యమని కొందరు మేము పెళ్లి చూద్దామని వచ్చామని కొందరు కర్ణుని ముందు మనమెంత అనువారు కొందరు రాజులందరినీ అవమానించడానికే ఈ ద్రుపదుడు ఈ పని చేశాడు కానీ యంత్రాన్ని భేదించడం సాధ్యము కాని పని అని కొందరు ద్రౌపదికి మగడు దొరకడు కానీ ద్రుపదుడి ఈమెను దేవతామందిరములో పెట్టి పూజించవలసిందే అనువారు కొందరు. ఇంతలో శిశుపాలుడు లేచి యంత్రమును కొట్టగా ఉద్దిగింజంత మేర ప్రమాణము తప్పిపోయినది. జరాసంధునికి గోధుమ గింజంత ప్రమాణములో తప్పిపోయినది. శల్యునికి పెసరు గింజంత మాత్రమున గురి తప్పింది. కర్ణునికి రోమమాత్రమున గురి తప్పినది. తక్కిన రాజులందరూ చల్లబడిపోయారు. ద్రుపదుడు మరలా పైకి లేచి లేరా రణవీ

ఎవరో ఒక్కరు మత్స్య యంత్రాన్ని భేదించి ద్రౌపదిని పరిణయమాడుతారని ఆశించాను, కానీ అందరూ అసమర్థులైనారని ఇప్పుడు అనుకుంటున్నాను. నా కుమార్తెను బ్రహ్మచారిగా ఉంచుతారని అనుకోలేదు. మీసమున్న

సంకోచము గల్గి యంత్రమును గొట్టక సాధ్యము లేక నేలపై చూచిరి. యంత్రమును నరికి సుందరి పాణి గ్రహింపక ఆలోచన చేసేదే కమల.

కృష్ణ, ద్రుపదుడు నోటికొచ్చినట్లు వాగుతున్నాడు. మత్స్యయంత్రాన్ని తెగ నరుకుట నీకొక లెక్కయా? వెంటనే యంత్రాన్ని భేదించి ద్రౌపదిని చేపట్టు అన్నా. అమంగళము శాంతించుగాక. మత్స్యయంత్రాన్ని తెగ నరుకుటకు వేరే ఒక్కడొచ్చి ఎప్పుడో కూర్చుని ఉన్నాడు. అటులనా? ఎవరా మహానుభావుడు? నీకు చూపిస్తాను చూడన్నా.

జనని సహితముగా బ్రతికి బయట సంచరించుచున్నారు విప్ర జనని సహితముగా

అన్నా, పాండవులు లక్క ఇంటిలో దగ్ధమైపోయారని ప్రజలందరూ అనుకుంటున్నారు కదా. వారు చావలేదు. తల్లి సమేతంగా బ్రతికి బయటపడి బ్రాహ్మణ వేషధారులై, అదిగో బ్రాహ్మణుల మధ్యలో ఆ పాండవులు ఐదుగురు కూర్చొని ఉన్నారు. గమనించు. ధీరులకు క్షత్రియులకు కన్నీరుగారా, ధీరులకు క్షత్రియులకు కన్నీరుగారా, మించి పాంచాలి మించి పాంచాల భూపతి వాంచధీరా, నిముస మాత్రమున కొట్టు శాంతి నందుము నీకు సంశ

అన్నయ్య, మన అర్జునుడు నిమిషమాత్రములో మత్స్యయంత్రాన్ని భేదించి ద్రుపదరాజు కోర్కె తీర్చును, కాస్త ఓపిక పట్టుమన్నయ్య. అంతలో బ్రాహ్మణుల మధ్యలో నుండి అర్జునుడు పైకి లేచి ధర్మరాజు వద్ద సెలవంది. యంత్రము కడకేగుచుండా చూచినటువంటి అంతఃపుర కాంతలు

ద్రౌపదికి తగినట్టి మగడే. ఏమే అట్లనెదవు, ఏ పుట్టలో నెట్టి పామున్నదో ఎవరికెరుక. క్షత్రియులంచు మిసాలు పెంచిరే కాని రాజులా వీరు ఉత్తరాజులే సుమే. ప్రాయమెంతైన శబాసు ఈతని సాహసము క్షత్రియ కురగం.

0: సత్తులారా, ఈ అందగాడు మత్స్యంత్రాన్ని కొట్టినా సరే కొట్టకపోయినా సరే ద్రౌపదికి మాత్రం తగిన మగుడై అన్నారు కొందరు కాంతలు. మేము రాజులమని పెద్ద పెద్ద మీసాలు పెంచారే కానీ వీరు రాజులు కాదు, ఉత్తరాజులే. మొత్తానికి ఈతని సాహసము క్షత్రియకుల గౌరవమును నిలిపేటట్లున్నది అని అంతఃపుర కాంతలందరూ కూడా గుసగుసా మాట్లాడుకుంటున్నంతలో పరమభక్తుడైనటువంటి అర్జునుడు, సర్వాంతర్యామైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను ఒక్కసారి ఎవ్వరికీ తెలియకుండగా ధ్యానం చేసుకుంటున్నాడు.
1: కాలాతీత విఖ్యాత సామజవర సాధు సారసా.

రోమా తృజ సప్తస్వర విదసి రోమా తృజ సప్తస్వర నాదా కుల దీప స్వీకృత నాదా కుల దీప.

గమదని సదని మదని సా గజని దని సని ద మగమదని సని ద మదని ద మగమ సగమదని సా మజవర గమదని సదని మదని సా గజని దని సని ద సత్సంది ద మని ద మగ సగ మదని సా మజవర గమదని సదని మదని సా నిస ని ద నిస ని ద మగ మదని సా గ మగ సని ద నిస ని ద గమద నిస ని ద నిస ని ద మగ మద మగ మగ మదని సని ద గమ సా సా ని సా సా ద ద ని ని సా మ మ ద ద ని ని సా గ మ ద ని సా గ మ గ సా ని ని సా ద ద ని మ మ ద సా గ మ ని సా మ గ ద మ ని ద సా ని సా ద ని మ ద ని సా

మమ దాని ని సగమ దాని సగమ గజ ని ని సదాని మమ సగమ దాని సని దమ దాని దమ్మ గమ సగమ్మ దాని సని సని దమ దాని దమ్మ గమ సగమ్మ దాని సని దమ దాని దమ్మ సగమ్మ దాని సమజ వర గమదని సదని మదని స ని సని దని సని దమాధాని సని దమదని దమ గమాదని నిధమ గమద మగ స గమద మగ సగ మధ మగ మాదని సగమ మగ సని దాని సగ సని సని దని దాని స ని సదని మమద మగమ సగ మగ మద గమదని సని దమదని నిధమ గమద దమ గమగ స సగమదని సస సని దమదని నిధమ గమద దమగ మగ సస సగమదని సస సని దమదని నిధ ద ద మగ మగ సస సగమదని స గస సని నిధ దమ మగ గస సగమదని స గస సని నిధ దమ మగ గస సగగమ గమ మద మద దాని దాని ని సని నిధ నిధ దమ దమ మగ మగ సగగమ మద దాని సని ద సని దమ సని దమ గమ సగమ దాని స సని ద సని దమ సని దమ గమ సగమ దాని స సని ద సని దమ సని దమ గమ సగమ దాని స సని ద సని దమ గ సని దమ గ స గమ దాని స సని ద సని దమ గ సని దమ గ స గమ దాని స సని ద సని దమ గ సని దమ గ స గమ దాని స మజ వర సాధు బ్రో సార సా.

ఎవర్ అని స్వామిని వేడుకొని రాజులందరూ ఆశ్చర్యపడేటట్లుగా విల్లు మోపెట్టి సరము సంతించి విడిచిన యంత్రము దాకి పిల్లు మోపెట్టి సరము సంతించి పిల్లుమని విరిగి పడినామెంతకు బీ తిల్లి చెవి సోకి బాణము సంధించి తైల పాత్రలో కనపడుతున్న మత్స్యయంత్రపు బింబమును చూచి కొట్టగా పైన రైలాడుతున్న మత్స్యయంత్రము విరిగి నేలపడింది. రాజలోకమెల్ల దిగ్భ్రమము చెంది సిగ్గుపడి తలలు క్రింది కొంచుకున్నారు. ద్రౌపది మెల్లమెల్లగా అడుగులు విడి అర్జునుని మెడయందు పూలదండను అలంకరించినది జాయ పుండరీకమనదగోవింద్. దుశ్శాసనుడు ఆశ్చర్యపడి అన్నా సుయోధన, కర్ణుడంతటి వానికే మత్స్యయంత్రము కొట్టి శక్యము గాని ఈ యంత్రాన్ని ఈ అర్భకుడు అవలీలగా భేదించగదా? ఇంతకీ అసలు ఈ ద్రుపదుడు చేసిన పని ఇలా ఉన్నది. అంచేత మనం అందరం వెళ్ళి ఆ ద్రుపదుని తప్పకుండా నిలదీయాలి. ఎప్పుడైతే ఆ ద్రుపదుని వీళ్ళందరూ దుర్యోధనాదులు నిలదీశారో ద్రుపదుడు బాధపడుతూ పొండవ మధ్యమునకు కన్నెనీయ కొండాడి తుదత్తుట్ట తుదకు

నేనే బాధపడుతూ ఉన్నాను. నాపైకి మీరందరూ ఇలా ఒక్కుమ్మడిగా వస్తే నేనేమి చేయుట అనునంతలో అర్జునుడు అడ్డుపడి, ఏమిటయ్యా మీరిలా మాట్లాడుతున్నారు? యంత్రమును కొట్టిన వాడికే పిల్లనిస్తానని ముందుగానే చెప్పాడు కదా, మరి అలాంటప్పుడు మీరెందుకు ఇలా ఆ రాజును ఇలా నిలదీస్తున్నారెందుకు? అనునంతలో దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని, శిశుపాల, జరాసంధాది రాజులందరూ కూడా ఒక పెట్టును లేచి ఆ అర్జునుని మాటలు కూడా లెక్క చేయకుండా కెళ్ళెర్రా చేసి, ఓయి ద్రుపద, పేరల్దిన రాజులిల్దరుండగా పిల్లన సంగదవా.

స్వయంవరమునకు వచ్చిన రాజాది రాజులందరినీ అవమానించడమే గాని నిండిన సభలో మా అందరి సమక్షంలో భిక్షనెత్తి జీవించు బాపనయ్యకు నీ కుమార్తెనిచ్చి పెళ్లి చేయనించి మమ్మల్ని అందరిని అవమానించపరచనించితివా. బ్రాహ్మణుల మీద నీకంత భక్తిభావం ఉన్నట్లయితే

ఓయే దృపదా, బ్రాహ్మణుల మీద నీకంత భక్తి భావం ఉంటే కడుపు నిండా భోజనం పెట్టు, దుశ్శాలువలు కప్పి వారిని సన్మానించు, ధనధాన్య సంపదల అగ్రహారములిచ్చుకో. అంతేగాని చీ మూర్ఖుడా, రాజులలో ఎవరికో ఒక్కరికి నీ కూతుర్నిచ్చే పరిణయము చెయ్యకున్నా నీ ప్రాణములు తీస్తాను. ఇంతలో దృష్టద్యుమ్నుడు ముందుకొచ్చి పైకి లేచి, ఓయి కర్ణ, దుర్యోధనాదులారా, మత్స్యయంత్రాన్ని కొట్టిన వాడు ద్రౌపదిని పెళ్లాడవచ్చునని స్వయంవరాన్ని ప్రకటించాము, కానీ రాజులు మాత్రమే ద్రౌపదిని పెళ్లాడలోలయునని మేము ప్రకటించలేదు. ఇంత పౌరుషం ఉన్నవారు మత్స్యయంత్రాన్ని కొట్టి ద్రౌపదిని మీరే చేపెట్టవచ్చును కదా. అసలు కర్ణ, నువ్వు ముందుకొచ్చావే, నువ్వు రాజువా, నీకెందుకింత పౌరుషము? నోరు మూసుకొని వచ్చిన దారి పట్టుము. సూతనందనా, తెలిసి కూడా తెలియనట్లు మాట్లాడుతున్నావు, వాగుతున్నావు, మంచిది కాదు. నీకు మత్స్యయంత్రాన్ని కొట్టిన వాడే ద్రౌపదిని పెళ్లాడవలయును గదా స్వయంవర నిర్ణయం. ఇచ్చట కులగోత్రాలను విమర్శించుటకు ఎవరికీ అధికారం లేదు. బ్రాహ్మణుడు నాలుగు వర్ణముల వారిని వివాహమాడుట అది పద్ధతి? ద్రౌపదుని తప్పే ఉన్నది. బ్రాహ్మణుడు మత్స్యయంత్రాన్ని కొట్టాడు, ద్రౌపదిని చేపట్టాడు, ఇకనైనా వాగుడు చాలించు సూతనందన. ఇలా అనేకమైనటువంటి దుర్యోధనాదులందరూ కూడా చేతగానేటువంటి మాటలు మాట్లాడుతున్నంతలో గోపాలుడు ఆ మాట విని, ధర్మాధర్మములు మాకు తెలుసును, ఎందుకిలా సాంప్రదాయాన్ని వదిలి మాట్లాడుతున్నారు? తెలిసి కూడా ఇలా మాట్లాడుట మంచిది కాదు అని ఆ కృష్ణుడు కూడా చెబుతున్నంతలో, ఏమిటి, బ్రాహ్మణుడు మత్స్యయంత్రాన్ని కొట్టినంత మాత్రమున ఈ రాజులందరూ ఇంత గొడవ చేస్తున్నారు అని ఒక్క మారు బ్రాహ్మణులకు కోపం వచ్చి, బ్రాహ్మణులంతా లేచారంట ఈ రాజుల పైకి, లే సుబ్బావదాని సోమావదాని,

పద్యమల్లు రామశాస్త్రి ఆరింతట తాబెట్టు ఊరి పంపకం ముజేయ మల్లు పట్లు ఈ రాత్రికి.

బ్రాహ్మణులందరూ పట్టువస్త్రములు ముడివేసి ముందున్న వారిని మోదుతున్నారు. కొందరు దర్భాసనములతోను చిత్రాసనములతోను కసిదీర రాజులపైన విసురుతున్నారు. కొందరు ముక్కు పొడిని తీసి ఎదుట కళ్ళల్లోకి విసురుతున్నారు. కొందరు అద్దములలో కనపడుతున్న ప్రతిబింబమే శత్రువుని కొని అద్దాలు పగలగొట్టి తొడపాయసాలు పెడుతున్నారు. విజృంభిస్తున్న బ్రాహ్మణులను అర్జునుడు ఓదార్చి కర్ణుని మీద తడపడగా కర్ణుడు యుద్ధము చేస్తూ, బ్రాహ్మణులు మాకు దైవ సమానులు, ఎందుకంటే వాళ్లను మేము పూజిస్తాము కాబట్టి వాళ్లతో మేము యుద్ధము చేయము. అటులన బ్రాహ్మణులు ముందు ముందు ఎంత యుద్ధము చేసినటువంటి వారో నీకు తెలియదా? ఎందుకలా మాట్లాడుతున్నావు? పైగా అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ చాలా తప్పుగా ముందుకొస్తున్నావు. ఓయి సూతాదమ, నేను బ్రతికి ఉండగా ద్రౌపది రాజును తాకలేవు, ఆ ద్రౌపదిని కూడా తాకలేవు అంటూ ముందుకొచ్చి బాణములు పెళపెళారావములు కురిపిస్తున్నంతలో ఈ లోపల రాజులందరూ కూడా ముందు ముందు బ్రాహ్మణులకు తన కూతు

తను ఇచ్చినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మూర్ఖుడా, ఇంతకైనా రథము తోలి బ్రతికే సూతజాతికి రాజనీతి నీకేమి తెలియను అని కర్ణుని ఓడించి దుర్యోధను పైబడగా దుర్యోధనుడు బాణ పరాక్రమానికి ఆశ్చర్యపడి తల వెంట్రుకలు విరయబోసుకొని గద కిందికి దింపుకొని పారిపోతున్నాడు. ఇంతలో అనేకమైనటువంటి ఉడుదుడుకులలో సభాస్థలి అంతా కూడా నిశ్శబ్దమైనది. అర్జునుడు రాజులపై కొగ్గు దూకి విలువిద్యను ప్రదర్శించి దుర్యోధనునితో పాటు రాజులందరి మీద సమరము సాగించి శరీరము తుట్లు పడినట్లు రక్తము కారునట్లు మోదుచుండ పార్థుని సహాయుడైన భీముడు మంటపములో ఒక స్తంభాన్ని ఓడబెరికి రాజకుమారుల శిరముపై పెళపెళారామును రోగించుచుండ భయపడి ఎచ్చటి వారక్కడ పలాయన మంత్రము పాటించారు. శిష్యుని దుస్థితిని గాంచి బలరాముడు నవ్వుకున్నాడు. అంతియే కాదు, అనేకమైనటువంటి ఉడుదుడుకులతో పాండవులు ద్రౌపదిని తీసుకుని కుంభకారుని గృహము చేరి ముందుగా అర్జునుడు, అమ్మా ఒక పలమొక్కటి తెచ్చాను అని చెప్పగా, దీన్ని ఏమి చేయమందో అనగా, నాయనా పలము తెచ్చిన మీరైదుగురు దీన్ని భుజించమని ఆ తల్లి మాట ఇచ్చింది. వెనక ఆ ద్రౌపదిని చూచి బాధపడింది. ఇంతలో శ్రీకృష్ణ బలరామ సాత్యకులు అక్కడికి అరుదించారు. వారు మాట్లాడుట విని ద్రుపదరాజు దృష్టద్యుమ్నులు కూడా అక్కడికి అరుదించారు. ఈ లోపల వాళ్ల మనసులో ఉన్నటువంటి అనుమాన పొరలు తొలగించడానికి అక్కడ వ్యాస భగవానుడు అక్కడికి విచ్చేసి, నాయనా మీ మనసులో ఉన్నటువంటి ఆ అనుమానము తొలగించడానికే నేను వచ్చితిని. మొదట ఈ ద్రౌపది మౌద్గల్య మహాముని భార్య ఇంద్రసేన. ఆ భర్తకు సేవ చేసి ఆ జన్మ చాలించిన పిమ్మట రెండవసారి కాశీరాజ కూతురై నల్లాకిని అనే పేరుతో ఆ మహాతల్లి ఆ జీవితంలో తండ్రి పెళ్లి ఎంతకు చెయ్యకపోగా చివరిసారిగా భగవంతుడైనటువంటి పరమశివుని ప్రార్థించగా పరమశివుడు ప్రత్యక్షమై, అమ్మా నీకేమి వరము కావలయునని అడుగగా, పతిందేహి పతిందేహి పతిందేహి పతిందేహి పతిందేహి పతి, అమ్మా చాలమ్మా, వచ్చే జన్మలో నీకు తప్పక నీ కోరిక తీరునుగాక అని పరమశివుడు ఆమెకు వరములిచ్చాడు. అంటే ఆ ఇంద్రసేనే, ఆ నల్లాహినే ఈ ద్రౌపది. కనుక ఈ జన్మలో పరమశివుడు చెప్పినట్లుగా ఆమెకు 5 మంది భర్తలు తప్పకుండా లభించవలసింది. ద్రుపదరాజా, నీ అనుమానం తీరినదా, ఇంకా చక్కగా ఆమెకు పెళ్లి జరిపించుము. అనంతలో ఆనంద పరవశుడైనటువంటి ద్రుపదుడు అందులో బ్రాహ్మణ వేషాలతో ఉన్నటువంటి పాండవులను తెలుసుకొని చాలా సంతోషించి మంచి ముహూర్తము నిర్ణయించి సర్వాంతర్యామి శ్రీకృష్ణుని ఆధ్వర్యములో కళ్యాణ మహోత్సవమును అద్భుతముగా జరిపిన ద్రుపదుడు, జయ ఇందిరారమణ గోవింద. పాండవులు ద్రుపదుడు అందరూ కూడా సర్వంతర్యామి శ్రీకృష్ణ పరంధామునికి ఈ విధముగా మంగళహారతులిచున్నారు. పవమానాసుతుడు బట్టు పాదరవిందములకు నీ నామ రూపములకు నిత్య జయ మంగళము ప్రహ్లాద నారదాది భక్తులు పొగడు చోడు రాజీవ నయన త్యాగరాజ వినూతమై నీ నామ రూపములకు నిత్య జయ మంగళం. శ్రీరామాయ మంగళం, సీతామనోహరాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ.

0: ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి నాగరత్న భాగవతారిణి గారిచే ద్రౌపది కళ్యాణం హరికథ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: applications filed by the Center, Delhi Police, Bihar, West Bengal, Maharashtra and Assam. It extended the order across the country. The Apex Court has, however, allowed the Delhi Police to pursue one FIR against 2,873 individuals who were present in the Jantar Mantar protests as they had serious criminal antecedents. The death toll from the devastating flash floods in Nepal has crossed 1,000, with security forces recovering more bodies from 8 affected districts of the country. Rescuers struggled to trace those stranded amid intermittent rainfall and a fresh flood alert as water levels rose in rivers across several districts. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసార విశేషాలు వింటారు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం వందనం అభివందనం బృందగానం వింటారు. రచన శ్రీ వేదల శ్రీనివాసరావు, సంగీతం శ్రీ డి నిశ్చల్. 6:10 భక్తిరంజన కార్యక్రమంలో ముకుందమాల, దమపదం ప్రసారం అవుతాయి. 6:30 చింతన శ్రీ నటరాజ్ బౌద్ధ సూక్తులు వింటారు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో బెట్ట పరిస్థితుల్లో సస్యరక్షణ జాగ్రత్తల గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు ప్రసారం అవుతాయి. 7:15 ఉదయ సమీరాల్లో ముందుగా నీటిమాట శీర్షికన రచయిత త్రిపుర జయంతి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటారు. అనంతరం స్పోకెన్ వర్డ్లో ప్రాచీన భారతీయ విద్యా విధానం గొప్పతనం గురించి డాక్టర్ డి కోటేశ్వరరావు గారి ప్రసంగం, పుష్పాంజలి సమాచారవాణి ప్రసారం అవుతాయి. 8:30 విజయనగరం జిల్లా సమాచార లేఖ వింటారు. విజయవాడ కేంద్రం నుండి రచన శ్రీ ఎన్కే రామకృష్ణ. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి పప్పు పద్మావతి పరమహంస వీణావాదనం ప్రసారం అవుతుంది. శ్రీ ధన్వాడ ధర్మారావు మృదంగం. 8:50 తిరిగి 10:15 పాటల పల్లకి, 10:00 ఖేలో ఇండియా సంవాద్పై ప్రత్యేక కార్యక్రమం ప్రసారం అవుతుంది విజయవాడ కేంద్రం నుండి. 11:00 మధురిమ, 12:10 మధుమంజరి, 12:40 కార్మికుల కార్యక్రమంలో అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత అంశం గురించి శ్రీ డి రామకృష్ణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ. 1:10 తెలుగు సినిమా పాటలు, 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఉంటుంది. 2:31 ఒకే చిత్రంలో పాటలు వింటారు. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ వార్తలు, చదువు వర్జీ పద్మ, 6:00 సమాచార వాణి, 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసంలో వరల్డ్ కోకోనట్ డే గురించి కొన్ని వివరాలు, ప్రేరణ వ్యక్తిత్వం ఉంటాయి. 7:15 పల్లె సిమ్ల వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆహార జంతు ఉత్పత్తి వ్యవస్థలో యాంటీబయాటిక్స్కు ప్రత్యామ్నాయ మార్గాలు అంశం గురించి విశాఖపట్నం సిఐఎఫ్ఎన్ఈటీ టీసీఏఆర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి మధుసూదన్ రావు గారి ప్రసంగం. జానపద గీతం, వ్యవసాయ సమాచారంలో వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం ప్రసారం అవుతాయి. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో క్రీడా అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు, అమలు చేస్తున్న పథకాల గురించి పరిచయాలతో కూర్చున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు అల్లూరి సీతారామరాజు జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి శ్రీ ఏ జగన్మోహన్ రావు, విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం నారాయణరావు, కార్యక్రమం నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. 8:00 తిరిగి 9:30 స్వరమాలిక, 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమం రాగం తానం పల్లవిలో శ్రీ నర్సీపురం వెంకటరమణ బృందం వారి నాదస్వరం ప్రసారం అవుతుంది శ్రీ టి శేఖర్ ప్రత్యేక డోలు. 10:45 ఆపద మధురాలు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ రాత్రి అందించిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీలు సెల్స్.

కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్. పౌర్వేమనియాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 37.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల వారికి వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘవృతమై ఉండి వర్షపు జల్లులు కానీ ఉరుములతో కూడిన వర్షం కానీ పడే సూచన ఉంది. కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆంధ్రేతర ప్రాంతాల వారికి వాతావరణ హెచ్చరిక. దక్షిణ తమిళనాడు తీరానికి సమీపంలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చు. కొన్ని సమయాల్లో 65 కిలోమీటర్ల వేగంతో వీసే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా తీర ప్రాంతాల్లో కూడా గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. కొన్ని సమయాల్లో 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఈ సమయంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంలో సమయం 11:15:26. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 3:23.6 అనగా 927 కిలోహెర్ట్స్పై మీడియం వేవ్ ప్రసారాలతో పాటు 102 మెగాహెర్ట్స్పై ఎఫ్ఎం ప్రసారాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.